ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 21వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ 11వ తేదీ గురువారం. అందరికీ శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు దిల్లీ కేంద్రం నుంచి.

శ్రోతలకు శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్రదర్శిని వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకోబోతున్నాం నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి నల్లమల అటవీ పరిధిలో ఉన్నటువంటి ఉమామహేశ్వర ఆలయం గురించి ఇవాళ మన క్షేత్రదర్శినిలో మాట్లాడుకుందాం.

ఏసుస్తో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్రదర్శన్ వింటున్నారు. మరి ఇవాళ క్షేత్రదర్శనలో మనం మాట్లాడుకుంటున్నాం నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో రమణీయమైన నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న ప్రసిద్ధ పురాతన శైవ క్షేత్రం శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా భావించే ఉమామహేశ్వర ఆలయం గురించి ఇవాళ మన క్షేత్ర దర్శనలో మనం మాట్లాడుకుంటున్నాం కదా. చారిత్రాత్మకంగా ఈ ఆలయం దాదాపు క్రీస్తు శకం 2వ శతాబ్దం నాటి మౌర్య చంద్రగుప్త కాలానికి చెందిందని చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత క్రీస్తు శకం 1232వ సంవత్సరంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని

నిర్మించారని, కాకతీయ కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందిందని చరిత్ర చెబుతోంది. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసేవారని, కాకతీయ కాలం నాటి పండితారాధ్య చరిత్రలో ఈ క్షేత్రం గురించి వివరించబడింది. మరి ఈ ఆలయ విశేషాలు ఇవాళ మన క్షేత్ర దర్శనంలో మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ అర్జుషిని మాట్లాడుతున్నాను. అండ్ ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం ఉమామహేశ్వర ఆలయం గురించి. మరి ఉమామహేశ్వర ఆలయాన్ని శ్రీశైల పుణ్యక్షేత్రానికి ఉత్తర ద్వారంగా మరియు జ్యోతిర్లింగాల్లో ఒకటిగా కూడా పరిగణిస్తారు. అలానే కాకుండా రెండవ శ్రీశైలంగా బాసిల్లుతున్న ఈ క్షేత్రంలో పూర్వం పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసిందట. అలాగే చాలామంది మహర్షులు అనేక వందల సంవత్సరాల పాటు శివుడి కోసం తపస్సు చేసే ప్రాంతంగా స్కంద పురాణంలో ఈ ఆలయం గురించి చరిత్ర చెబుతుంది. ఇక్కడ కొండపై వెలిసిన పిల్లల మామిడి చెట్టు కింద శివుడు కొలువై ఉన్నాడని భక్తులు నమ్ముతారు. అంతేకాదు ఉమామహేశ్వర ఆలయంలోని శివలింగం ఒక భౌగోళిక మరియు ఆధ్యాత్మిక అద్భుతం. శివలింగానికి ఒకవైపు తెలుపుగాను మరొక వైపు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ విశిష్టత లక్షణం ఈ ప్రాంతంలోని మరే ఇతర శివాలయంలో కూడా కనిపించదు. ఈ ప్రదేశం అనేక వేద గ్రంథాల్లో ప్రస్తావించబడింది. మరియు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళినటువంటి భక్తులు ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శిస్తారు. ఒకవేళ ఈ ఆలయాన్ని సందర్శించకుండా వారి యాత్ర పూర్తి అవ్వదు అని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. మరి ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్రదర్శన వింటున్నారు. ఇవాళ మన క్షేత్ర దర్శనలో మనం మాట్లాడుకుంటున్నాం ఉమామహేశ్వర ఆలయం గురించి. ఇవాటి మన క్షేత్ర దర్శనలో మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఆలయంతో పాటు ఇక్కడున్నటువంటి పాపనాశక శెలయరు, ఇక్కడున్నటువంటి విశిష్టత, కొండరాల కింద నుంచి ఒక చిన్న శెలయరుగా ప్రవహించి ఆలయం దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న గుంటలోకి ఆ నీరు ప్రవహిస్తుంది. వీటి ప్రత్యేకత

అదేమిటంటే, మీరు ఎప్పుడైనా సరే ఒక దోసెడితో ఆ నీటిని తీసుకుంటే క్షణాల్లో ఆ గుంట దానంతట అదే తిరిగి నిండిపోతుందన్నమాట. ఈ నీటిని చల్లుకుంటే పాపాలు తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తులు అపారంగా నమ్ముతారు. మరియు వీటికి ఔషధ గుణాల కోసం కూడా ఈ నీటిని సేకరిస్తూ ఉంటారు. ప్రతి మకర సంక్రాంతికి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. అలాగే మహాశివరాత్రికి ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా జరుపుతారన్నమాట. మరి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకుంటే మాత్రం 600 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. 11వ శతాబ్దంలో మాదనాయుడు ఈ కొండపైకి వెళ్ళడానికి మెట్లను నిర్మించారు. మరి విన్నారు కదండి ఇవాల్టి మన క్షేత్ర దర్శనిలో ఉమామహేశ్వర ఆలయం గురించి. మరి మరొక క్షేత్ర దర్శనిలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మీ అందరి కోసం ఈ పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చి ఫణికుమార్. ముఖ్యాంశాలు. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, తన్వీ శర్మ 2వ రెండుకు చేరుకున్నారు. వార్తల వివరంగా. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఎల్లప్పుడూ దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. నిన్న న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిరాశపరిచిన తర్వాత ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సరైన ఉద్దేశంతో

0: ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా తెలుసుకున్నారని మోదీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో 25 కోట్ల పైగా ప్రజలు ప్రేదరికం నుండి బయటపడటం ప్రభుత్వ విధానాలు దిశ సరైనవని నిరూపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: భారత్ కే లోగో నే పెహ్లీ బార్ యే దేఖా హై కి జబ్ సహీ నియత్ సే సర్కార్ చల్తీ హై తో తేజ్ గతి సే వికాస్ భీ హోతా హై. ఎన్డీఏ సర్కార్ కే ఇన్ 12 వర్షో మే 25 కరోడ్ సే జ్యాదా లోగో కా గరీబీ సే బాహర్ నికల్నా యే దిఖాతా హై కి హమారీ నీతియాం సహీ హై, హమారీ దిశా సహీ హై. యే సఫలతా ఆజ్ దేశ్ కే హర్ ఉస్ వ్యక్తి కో ఏక్ భరోసా దేతీ హై కి ఏక్ నే ఏక్ దిన్ ఉస్కే సపనే భీ పూరే హోంగే.
0: జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఇంత సుదీర్ఘపు కాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 2014 కే పెహలే కే కై దశక్ బహుత్ అస్థిరతా ఔర్ ఉథల్ పుథల్ సే భరే హుయే థే. ఇస్కా దేశ్ కో బహుత్ నుక్సాన్ భీ ఉఠానా పడా. లేకిన్ అబ్ దేశ్ కీ జనతా ఏక్ స్థిర సర్కార్ కా కామ్ భీ దేఖ్ రహీ హై ఔర్ ఉస్కీ నిర్ణాయక్ క్షమతాఓ కీ ప్రశంసక్ భీ హై. మే ఆజ్ దేశ్ కీ మహాన్ జనతా కో భీ నమన్ కర్తా హూ, జనతా జనార్దన్ కా ఆభార్ వ్యక్త కర్తా హూ.
0: అంతకుముందు దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకోవడం నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలవటం వంటి సందర్భాలను పురస్కరించుకుని ఈ సమావేశం జరిగింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి ఇది ఒక చారిత్రాత్మక గౌరవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు.
2: It is a historic tribute to India's longest serving continuously elected Prime Minister Sri Narendra Modi ji. The right leader at the right time at the right place, Narendra Modi ji as Prime Minister of this great nation. That is his strength. He is both our anchor and our innovator. Working with a single agenda, that is nation first. A principle that all of us has constantly keep it in mind.
0: భారత్కు అత్యధికాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఒక సామాజిక మాధ్యమ పోస్టులో అమెరికా అధ్యక్షుడు తన మిత్రుడైన ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ ఆయన ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మోదీ ఒక దృఢమైన ఆరోగ్యమైన తెలివైన వ్యక్తి అని ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా ప్రతినిధి దిమిత్రి ప్రెస్కో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాల అభివృద్ధి కోసం మోదీ తన వంతు కృషి కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టిందని, నక్షత్రాలను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రధానమంత్రి మోదీతో కలిసి పనిచేయడానికి తన సంసిద్ధతను ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరుస పర్యాయాల్లో అత్యధికాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా 4399 రోజుల నిరంతర సేవతో 4398 రోజుల పాటు నిరంతరంగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ఇదిలా ఉండగా కోటేశ్వర్ రోడ్డు నుండి విమానాశ్రయం వరకు ఉన్న కారిడార్ను కవర్ చేసే అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2A కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది పూర్తయిన తర్వాత అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో నెట్వర్క్ సుమారు 78 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుందని, విమానాశ్రయానికి నిరంతర కనెక్టివిటీని అందిస్తుందని, ప్రజా రవాణాను గణనీయంగా మెరుగుపరుస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫ్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దీన్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక కీలక ముందడుగుగా ఆయన అభినందించారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి టీమిండియా దార్శనికతకు అనుగుణంగా ఈ సంవత్సరం వికసిత్ భారత్ ఎట్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి అనే ఉత్తమంతో వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయ శ్రేయస్సు అభివృద్ధిపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ నిన్న రెండో రౌండ్కి చేరుకున్నారు. రెండుసార్లు ఒలింపిక్ పథకం సాధించిన సింధు టోర్నమెంట్ తొలి రౌండ్ పోరులో పెరుకు చెందిన ప్రపంచ 76వ ర్యాంకర్ ఇన్స్ కాస్టిల్లోను 21-13, 21-11 తేడాతో ఓడించింది. ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సింధు మన దేశానికి చెందిన ప్రపంచ 39వ ర్యాంకర్ ఈషారాణి బరువాను ఎదుర్కోనుంది. చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ 11వ ర్యాంకర్ చియు పిన్ చియాన్పై 21-12, 22-20 విజయం సాధించడంతో తన్వీ శర్మ కూడా తిరిగి ఫామ్లోకి రాగా రేపు జరగనున్న రెండో రౌండ్లో తన్వీ మాళవికా బన్సోత్తో తలపడనుంది. వాతావరణం. పశ్చిమంగా నెలకొన్న డిస్టర్బెన్స్ ప్రభావంతో ఈ నెల 13వ తేదీ వరకు వాయువు భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. రాబోయే 5 నుండి 7 రోజుల్లో వాయువు దేశ ఈశాన్య ప్రాంతంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే కాలంలో కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని మిగతా ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భారత నౌకాదళం కోసం గరిష్టంగా 75% స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 20 ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జీఎన్ఎస్ఎస్ జామర్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ నిన్న 449 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. కొనుగోలు భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన, అభివృద్ధి, తయారీ విభాగం కింద కుదిరిన ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోని 141 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘన సాధించినందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర మంత్రిమండలి అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 2 ప్రధాన కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సిడ్నీలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, తన్వీ శర్మ 2వ రౌండ్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఆరోగ్య జీవనం శీర్షికన హోమియోపతి చికిత్సలో లక్షణాల ప్రాధాన్యత ఈ అంశంపై డాక్టర్ కె అపర్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన హోమియోపతి చికిత్సలో సిమ్టమ్స్, ఈ అంశాల గురించి తెలియజేయడానికి ప్రముఖ హోమియోపతి వైద్యురాలు డాక్టర్ అపర్ణ కొడాలి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్తే అండి.
0: ప్రస్తుతం ఉన్న సమాజంలో అటు అలోపతి, హోమియోపతి,

0: ఆయుర్వేద వివిధ రకాల వైద్య విధానాలు అవలంబిస్తున్నారు. అయితే కొన్ని కొన్ని మొండి వ్యాధులకి హోమియోపతిలో విశేషంగా చికిత్స లభిస్తుందని ఒక ఆలోచన ఉంది చాలామందిలో. అలాగే హోమియోపతిలో తొందరగా తగ్గదు, చాలా సమయానికి మందు క్లిక్ అవుతుంది, చాలా టైం టేకింగ్ అనే ఒక అపోహ కూడా ఉంది. సో ఈ హోమియోపతి చికిత్సలో ఇమీడియట్గా ఏదైనా సమస్య వస్తే సమాధానం ఉంటుందా, లేదంటే ప్రతిదానికి చాలా సమయం పడుతుందా మేడం?
1: ఇది హోమియోపతి బేసిక్లీ అంటే మన ట్రీట్మెంట్ విధానం ఒక్కటే మార్పు అండి. మీ సిమ్టమ్స్, మీ డయాగ్నోసిస్ అంతా అలోపతి లాగానే ఫాలో అవుతాం. నా దాంట్లో అక్యూట్ డిజీజెస్, క్రానిక్ డిజీజెస్ అని ఉంటుంది. అక్యూట్ అంటే తొందరగా ఇప్పటికిప్పుడు వచ్చిన ఫీవరు, కోల్డ్, రెండు మూడు ఎలర్జీస్. ఎలర్జీస్లో కూడా ఒక్కొక్కసారి తుమ్ములు వస్తూ ఉంటాయి, మాటి మాటికి తుమ్ములు వస్తూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత అది ఉబ్బసంగా మారచ్చు. ఆ తుమ్ములు వచ్చినప్పుడు బేసిక్గా అలోపతిగా చూసేది ఏంటంటే బాడీలో ఆ టైంలో కొంచెం హైపర్ సెన్సిటివిటీ వచ్చిందని వాళ్ళు దాన్ని అణచడానికి మందిస్తారు అలోపతిలో. హోమియోపతిలో మనం చూసుకునేది ఏంటంటే ఏ సందర్భంగా మీ ఇమ్యూనిటీ ఇలా తయారైంది, మొన్నటిదాకా సరిగ్గా పనిచేసేది, ఇప్పుడు ఎందుకు ఎరాటిక్ అయింది ఇమ్యూనిటీ అని చూస్తాం.
0: సో మన చూస్తారు
1: రూట్ కాజ్ ఎందుకు కాజ్ అయింది అని, అండ్ ఇచ్చేది మనిషికి ఆ ఇమ్యూనిటీ సరి చేసుకోమని. ద రూట్ కాజ్కి ప్రాబ్లమ్ చూసుకుని దానికి మందు ఇస్తున్నప్పుడు మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు బాడీకి ఇస్తాం కాబట్టి ఏదైతే మీకు ఆ తుమ్ములు కానీ ఆ ఇబ్బందిగా వస్తుందో అది తగ్గటానికి కరెక్ట్గా మందు పడిందంటే ఇమీడియట్గా అవుతుందండి. సో ఏదైతే హోమియోపతిలో చాలా టైం పడుతుంది అనేది ఇది ఇట్స్ జస్ట్ ఎ రూమర్. అది ఆ రకంగా జరగదు. బాడీకి ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి మీరు తుమ్ములు ఎగ్జాంపులే తీసుకుందాం, ఒక్కొక్కసారి డస్ట్తో బాగా తుమ్ములు వస్తూ ఉంటాయి. డస్ట్లో ఉంటారు, సిటీలో ఉంటా ఉంటారు, తిరుగుతారు, పొల్యూషన్. మనం ఇచ్చే మంది ఏంటంటే పర్టికులర్గా బాడీకి ఇస్తాం కాబట్టి, బాడీలో ఇమ్యూనిటీ రెగ్యులేట్ చేయడానికి ఇస్తాం కాబట్టి రేపొద్దున అది రేపు ఆయన దుమ్ములోకి వెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా బాడీ ఆ కాన్సెప్ట్ అది తట్టుకునేటట్టు ఉంటుంది.
0: డాక్టర్ గారు, ముఖ్యంగా అలోపతిలో మనం చూస్తుంటాము ఒకరికి జలుబు అయినా కానీ, దగ్గు వచ్చినా కానీ, అలర్జీ వచ్చినా కానీ ఇంట్లో వాళ్ళు కూడా అదే మెడిసిన్ వేసుకోవడం చూస్తుంటాం. అంటే అది ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ మెడికేషన్. హోమియోపతిలో ఇలా ఒకరికి ఇచ్చిన మెడిసిన్ ఇంకొకరు వాడడానికి వీలుంటుందా?
1: కుదరదండి, బికాజ్ మనం ఇస్తుంది వ్యాధికి కాదు, మనిషికి. సో మీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు పిల్లల్ని ఇద్దరు తీసుకుంటే ఇద్దరు పిల్లలు వేరే వేరేగా ఉంటారు. మీకు పుట్టిన దగ్గర నుంచి ఒక పెద్ద పిల్ల నుంచి రెండో పిల్లాడికి తేడా ఉంటుంది. సపోజ్ ఒక పొద్దున పుట్టిన దగ్గర కొంచెం ఓవర్ వెయిట్ పుట్టాడు, మెల్లగా మైల్ స్టోన్స్ అన్నీ మెల్లగా వస్తూ ఉన్నాయి, పాకటం కొంచెం బద్ధకంగా తొందరగా రాలేదు, నడిచేటప్పుడు తొందరగా కోల్డ్ కాఫ్ వస్తుంది, తల పెద్దగా ఉంది, తలలో బాగా చెమటలు వస్తాయి. ఈ అబ్బాయికి కోల్డ్ వచ్చినప్పుడు క్యాల్కేరియా ఇవ్వాలి. బట్ అదే సన్నగా పుడతాడు ఒక రెండో అబ్బాయి, ఆయనకి పుట్టిన దగ్గర నుంచి తొందరగానే అంత బాగానే ఉంటాడు, ఇంటలెక్చువల్గా మైండ్ షార్ప్గా ఉంటుంది, కానీ ఫిజికల్గా సన్నగా ఉంటాడు, తొందరగా తట్టుకోలేడు, ఓపిక ఉండదు. ఈ అబ్బాయి కోల్డ్ వస్తే మీరు సైలీషియా ఇస్తారు. సో ఇప్పుడు కోల్డ్ ఒకటే ఇద్దరికి, బట్ ఇస్తుంది మనిషికి. ఇద్దరు ఎలా డిఫర్ అవుతారు అనేది మెటీరియా మెడికా హోమియోపతి కొంచెం డిఫర్ అవుతుంది. టిపికలీ ఇండివిజువలైజ్ చేస్తాం. ఇండివిజువలైజ్ చేయటం అనేది అంటే వాళ్ళకున్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్ తీసుకుని వాళ్ళకి వచ్చిన కోల్డ్కి ఆ ఇచ్చిన మందు వాళ్ళకి ఇచ్చామంటే అది సరిపోతుంది.
0: అపర్ణ గారు, ఈ హోమియోపతి డయాగ్నోసిస్ చేసేటప్పుడు ప్రస్తుతం ఉండే మోడర్న్ టెక్నాలజీలో మీరు అన్నట్టుగా అలోపతిలో వేయాల్సిన డయాగ్నోస్టిక్ టెస్ట్లన్నీ కూడా మీరు హోమియోపతిలో చేస్తారా?
1: డయాగ్నోసిస్ అంతా సేమేనండి.
0: ఈ సిమ్టమ్స్ అని నేను విన్నాను, కొత్తగా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటిసారిగా కేస్ టేకింగ్లో చిన్నప్పటి నుంచి మీరు అన్నట్టు మైల్ స్టోన్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, సిమ్టమ్స్ కానీ, డ్రీమ్స్ కానీ ఇవన్నీ అడుగుతారంటారు. ఈ దీని గురించి ఈ హోమియోపతిలో దాని ప్రాముఖ్యత ఏంటంటారు?
1: టు ఇండివిజువలైజ్ ద కేస్ అంటాము. దట్ మీన్స్ మనం ఇస్తుంది ఎప్పుడైనా సరే హోమియోపతిలో నాట్ వాట్ ఇస్ ద డిజీజ్ అని ఇవ్వము, హూ ఇస్ ద పేషెంట్ అని ఇస్తాము. ఎప్పుడైనా సరే హూ ఇస్ ద పేషెంట్కే రెమెడీ వెళ్తుంది. హూ అంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా బిహేవియర్ ఎలా ఉంటుంది, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటున్నాయి, పెరిగేటప్పుడు ఆయనకు వచ్చిన వ్యాధులు ఏంటి. అందరికీ ఒకే రకం వ్యాధులు రావు. కొంతమంది కోల్డ్ వస్తుందండి, వచ్చినప్పుడు ఉట్టి ముక్కు కారుద్ది అంతే, తుమ్ముతారు పచ్చారులు, నీళ్ళు నీళ్లుగా కారిపోద్ది, కర్చీఫ్ అంతా తడిపించేస్తారు, తగ్గిపోద్ది, ఓపిక ఏమీ తగ్గదు, బాగానే వెళ్ళిపోతారు. నెలలో రెండు మూడు సార్లు కోల్డ్ రావచ్చు అట్లా. అదే ఇంకొక ఆయనకి వచ్చింది కోల్డ్ అంటే ముక్కు బాగా

0: ఎల్లోగా డిశ్చార్జ్ వస్తుంది, చెస్ట్లోకి వెళ్తుంది. బాగా దగ్గుతాడు దగ్గుతాడు, తెమటతో తీస్తూ ఉంటాడు. కనీసం వారం 2 వారాలు పడుతుంది అది బయటకు వెళ్ళటానికి. తర్వాత రికవరీ కూడా మెల్లగా వీక్నెస్ వచ్చుద్ది, తొందరగా రికవర్ అవ్వలేరు. ఈయనకిచ్చే మందు, ఆ మందు తుమ్ములు వచ్చి ఉట్టి నీరు గారేయాలకు వచ్చే ఇచ్చే మందు జలుబుకే వేరు.
1: అంటే ప్రతి ఒక్క జలుబుకి ప్రతి ఒక్క మనిషికి మందు మారుతుంటుంది.
0: ఇప్పుడు మొన్న కోవిడ్లో కూడా కొంతమందికి ఫీవర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఆయనకి ఫీవర్ వచ్చింది, మెల్లగా 4-5 రోజుల ముందు నుంచి ఆయనకి ఒంట్లో బాగాలేదు, జలుబు వచ్చింది. 6వ రోజో 5వ రోజో జ్వరం వచ్చింది. వచ్చిన తర్వాత ఒళ్ళు నొప్పులు వచ్చినాయి. బ్రయోనియా ఇస్తే గానీ ఆయనకి తగ్గలేదు. రెండో ఆయనకి అదే ఇంట్లో ఉంటా వెంటనే అప్పటికప్పుడు పొద్దునంతా బాగున్నాడు, సాయంత్రం కల్లా జలుబు వచ్చేసింది, రాత్రి కల్లా 104 జ్వరం వచ్చింది. ఈయనకి బెల్డోనా ఇస్తే గానీ తగ్గదు. ఇది బ్రయోనియా వ్యాధి కాదు, బట్ వచ్చిన డయాగ్నోసిస్ మటుకు ఒకటే కోవిడ్. మన ఇచ్చేది మనం బాడీ ఎలా ప్రవర్తిస్తుంది దాన్ని బట్టి.
1: అంటే ఏ వ్యాధి మనను సోకిందో ఆ వ్యాధి పట్ల మనిషి ఏ రకంగా స్పందిస్తున్నాడు,
0: రియాక్ట్ అవుతున్నాడు, ఆ రియాక్షన్ కి ఆ రియాక్షన్ ని చూసుకుంటా క్యారెక్టరిస్టిక్ బట్టి మందు ఇస్తాం.
1: అతనిలో ఉండే డిఫెన్స్ మెకానిజం ని మీరు సపోర్ట్ చేసినట్ట
0: మీరు అంటుంది కరెక్ట్. ఆల్మోస్ట్ డిఫెన్స్ మెకానిజం, ఇప్పుడు బాడీ రియాక్షన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు కొంతమందికి, ఇప్పుడు పిల్లలకు చూస్తాము 104 జ్వరం ఊరికనే వచ్చేస్తుంది, 103, 102 అని భయపడిపోతాం. బట్ యాక్చువల్లీ మా లెక్క ప్రకారం అది వైటల్ ఫోర్స్ అనేది అయితే బాడీలో ఒక డిఫెన్స్ మెకానిజం ఉందో అది బాగా రియాక్ట్ అవుతుందని. అది పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ కొంచెం స్టంట్ అయితే కొంచెం తొందరగా రియాక్ట్ అవ్వలేక మందబడి తర్వాత వాళ్ళకి మహా వస్తే ఫీవర్ 101, 100 రావటం, తొందరగా తగ్గపోవటం. సో మీ వైటల్ ఫోర్స్, మీ రియాక్షన్ కొంచెం డల్ అయిందని దాన్ని బట్టి మందు ఇవ్వటం. పొటెన్సీ కూడా ఇచ్చేటప్పుడు హోమియోపతిలో పొటెన్సీస్ ఉంటాయి, అది కూడా పేషెంట్ ఎనర్జీ లెవెల్స్కి మ్యాచ్ చేస్తాం. లెక్క ఏంటంటే మీకు మందు పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉంటాయో వాటికి మ్యాచ్ చేస్తా, రెండోది పొటెన్సీ కూడా కరెక్ట్గా మ్యాచ్ చేస్తే ఇమీడియట్గా తగ్గిపోతుంది. లేట్ అవుతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది అనే కాన్సెప్ట్ ఉండదు.
1: డాక్టర్ అపర్ణ గారు, హోమియోపతి చికిత్సలో మీరు అన్నట్టుగా ఈ ఫిజికల్ సిమ్టమ్స్ ఏదైతే బాహ్యంగా కనబడుతున్నాయో, అంటే జలుబు కానీ, అలర్జీ కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, ఏదైనా ఫిజికల్ సిమ్టమ్స్తో పాటు మెంటల్ సిమ్టమ్స్ ప్రాధాన్యత ఎలా ఉంటుందంటారు?
0: మెంటల్ సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. కొంతమంది తొందరగా భయపడతారు పిల్లల్లో, కొంతమంది అంత భయం ఉండదు, బాగా అగ్రెసివ్గా ఉంటారు, కొంచెం రెస్ట్లెస్గా ఉంటారు, ఒకే చోట ఉండరు, మాటి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా అగ్రెసివ్గా ఉన్న, రెస్ట్లెస్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు బెల్డోనా ఇవ్వాలి. వాళ్ళ తత్వం అలాంటిది. బెల్డోనా ఇప్పుడు తీసుకెళ్లి క్యాల్కేరియా కార్బ్ ఉన్న స్టూడెంట్కి, ఎవరి చైల్డ్కి ఇవ్వలేము. నా క్యాల్కేరియా బాబు ఎక్కువగా అన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాడు. పొద్దున్నే వాళ్ళ అమ్మ లేపి తీసుకెళ్లి స్కూల్లో కూర్చోబెట్టేదాకా ఆయనకి మూడ్ ఉండదు. ఆయన వచ్చాక కూడా ఆయనకి చేయాలని ఉండదు, పోస్ట్పోన్ చేసుకోవటం, మెల్లగా వెళ్ళటం, ప్రాంప్ట్ చేయాలి, వెనకాల నుంచి సపోర్ట్ ఇవ్వాలి. బెల్డోనా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఎనర్జీయే సరిపోతుంది వాళ్ళకి. ఇంకా మిగులుతుంది, ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి స్పోర్ట్స్లో జాయిన్ అవ్వటం, వెళ్ళటం, అవన్నీ చేయాలనే ఓపిక ఉండటం వాళ్ళకు ఉంటుంది. క్యాల్కేరియా వాళ్ళకి ఉండదు. సో ఒకళ్ళకి సంబంధించింది ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్ వచ్చిందో, కోల్డ్ వచ్చింది, కోల్డ్ వెంటనే వచ్చేసింది ఇమీడియట్గా, హై ఫీవర్ వచ్చింది, ఈ పేషెంట్కి క్యారెక్టరిస్టిక్స్ క్యాల్కేరియా అవ్వదు. ఇక్కడ బెల్డోనా ఇవ్వాలి, ఇస్తే కానీ మీకు సూట్ అవ్వదు. పేషెంట్ ఎవరో వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఏ వ్యాధి వచ్చిందనే దానికి కాదు.
1: డాక్టర్ గారు, ఒక పేషెంట్గా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ అంశాలని డాక్టర్ దగ్గర చెప్పడానికి ప్రిపేర్ చేసుకోవాలంటారు?
0: ముందు మామూలుగా అలోపతి దాకా వెళ్ళి ఏవైతే మీరు సిమ్టమ్స్ చెప్తారో, దేనికైతే ట్రీట్మెంట్ అనుకుంటున్నారో, అవన్నీ ఎప్పుడు వచ్చినాయి, ఏ సందర్భంగా వచ్చినాయి చెప్పాలండి. మొత్తం వాటి విషయాలు ఏదైతే అలోపతి డాక్టర్కి చెప్తారో అవన్నీ చెప్పాలి. ఇది కాకుండా చిన్నప్పటి నుంచి, ఆల్మోస్ట్ మీరు పుట్టిన దగ్గర నుంచి పెద్ద అయ్యేదాకా మీకు మేజర్గా ఎక్కడెక్కడ మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయో, మీకు ఎక్కడెక్కడ హెల్త్లో తేడా వచ్చినట్టు ఉన్నాయో అవన్నీ చెప్పాలి. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో, కొన్ని ఇట్లా ఇన్ని రోజుల్లో చికెన్ పాక్స్ వచ్చింది, ఆర్ ఇది ఈ టైంలో ఇది వచ్చింది, జాండీస్ వచ్చింది, తర్వాత టైఫాయిడ్ వచ్చింది, ఆర్ ఇది నాకు రిపీటెడ్గా ఈ కోల్డ్ వస్తూ ఉంటుంది, ఆర్ 18 ఏళ్ళ దాకా, ఆర్ 11 ఏళ్ళ దాకా నాకు ఆస్తమా ఉండేది ఇప్పుడు లేదు, ఇవన్నీ అవసరం ఉంటాయి మాకు ఆ హిస్టరీలో, పాస్ట్ హిస్టరీ తీసుకుంటే. రెండోది ఫ్యామిలీ

0: లీనియో ఏవేమి హిస్టరీ ఏవేమి డిసీజెస్ ఉన్నాయో కావాలి, ఎందుకంటే అది ఫౌండేషన్ అని తీసుకుంటుంది హోమియోపతి ఎప్పుడైనా.
1: మామూలుగా సమాజంలో కలిసినప్పుడు అంటుంటాడు, వీడు వాళ్ళ తాతలాగా చేస్తున్నాడు రాను, లేదా వీడు వీళ్ళు మేనమామలాగా ప్రవర్తిస్తున్నాడు అంటారు. అంటే ఆ సిమ్టమ్స్ ని ఆ లీనేజ్ లో గనక ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది.
0: ట్రీట్మెంట్ మందుకి డయాగ్నోస్ చేయడానికి రెమెడీ ఈజీ అవుతుంది. మీ జీన్స్ అండ్ జెనెటిక్స్ అది ఇప్పుడిప్పుడు వచ్చిన మాట తప్ప 200 ఏళ్ల క్రిందట వీళ్ళు హోమియోపతి డాక్టర్స్ ముందు నుంచి అడిగేవాళ్ళు మీ ఫ్యామిలీ హిస్టరీలో ఏమేమి జబ్బులు ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. అవి కూడా మాకు ఇన్ డీటెయిల్ కావాల్సి వస్తుంది.
1: జెనెటికల్ గా అంటే వంశపారంపర్యంగా ఏదైనా వ్యాధుల బారిన పడి ఉంటే ఆ కుటుంబంలో ఆ సిమ్టమ్స్ కూడా అవసరం.
0: ట్యూబర్క్లోసిస్ దగ్గర నుంచి క్యాన్సర్స్ దాకా, షుగర్స్ డయాబెటీస్ నుంచి హైపర్ టెన్షన్ దాకా వాటి హిస్టరీ కూడా మాకు కావాలి. తర్వాత సోషల్ హిస్టరీ అంటాము, ఎవరైనా ఆడవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మ్యారేజ్ ఇష్యూస్ నుంచి వాళ్ళ సోషల్ హిస్టరీ కూడా మాకు ఆ తేడా చూపుతుంది. సో అందుకని సోషల్ హిస్టరీ అవసరం ఉంటుంది. తర్వాత ఇదంతా కాకుండా మెన్స్ట్రల్ హిస్టరీ అవసరం ఉంటుంది. సో ఇన్ డీటెయిల్ ఏంటంటే వాళ్ళకి ముందు నుంచి వాళ్ళని డిఫైన్ చేయడానికి ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో అవి కూడా మాకు మందుకి అవసరం ఉంటాయి.
1: డాక్టర్ గారు, ఒకసారి మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది ఎంతకాలము తీసుకోవాల్సి ఉంటుంది చికిత్స విధానంలో, అక్యూట్ కేసెస్ కానీ క్రానిక్ కేసెస్ కానీ?
0: అక్యూట్ కేసెస్ ఇప్పుడు సపోజ్ ఎవరికన్నా ఫీవర్ వచ్చిందండి, ఫీవర్ సడన్ గా వచ్చింది, యాజ్ అస్ ఇందాక నేను చెప్పినట్టు పేషెంట్ మందు స్టార్ట్ చేసిన తర్వాత ఫీవర్ 24 గంటలు రావట్లేదు అన్నప్పుడు ఆపేయాలండి. ఆర్ కోల్డ్ వచ్చింది, కోల్డ్కి 24 గంటల దాకా వాళ్ళకి ఆ సిమ్టమ్స్ తగ్గినాయి, ఇబ్బంది లేదు, ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి, ఓపిక ఉంటుంది, మందు ఆపేస్తారు. క్రానిక్ కేసెస్ డిపెండ్స్ ఆన్ ద డిజీజ్ ఏంటని.
1: డిజీజ్ ఏంటి ప్లస్ అది ఎంతవరకు రెస్పాండ్ అవుతుంది అనే దాని విషయం.
0: పేషెంట్ రియాక్షన్ మందు ఇవ్వగానే మీకు మంత్ లోనే తెలుస్తుంది. ఇప్పుడు అల్సరేటివ్ కొలైటిస్ అనుకోండి, అది ఆ డిజీజ్ కొంచెం మోషన్స్ అవుతూ ఉంటాయి, బ్లడ్ అవుతూ ఉంటుంది, ఇబ్బంది పడతా ఉంటారు, పడవు తినేటప్పుడు ఏమైనా తినాలన్నా నొప్పులు ఉంటాయి, నా మందు మొదలు పెడతారు. వాడే కొద్దీ ఆ సిమ్టమ్స్ మెల్లమెల్లగా తగ్గాలి,
1: ఉపశమనం
0: ఉండాలి, రెమిషన్లోకి వెళ్ళాలి. సిమ్టమ్స్ వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ఇస్తాము, మళ్ళీ వెనక్కి రానియకుండా,
1: రికర్ కాకుండా,
0: రికర్ అవ్వకుండా. సో డిపెండ్స్ ఆన్ ద డిజీజ్ అనమాట.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏ ఏ అంశాలని మనం దృష్టిలో పెట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా చికిత్స తీసుకోవాలనే విషయం తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన హోమియోపతి చికిత్సలో లక్షణాల ప్రాధాన్యత ఈ అంశంపై డాక్టర్ కె అపర్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మీరు వింటున్నారు మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజని కార్యక్రమం వింటున్నారు. మరి ఈ ఎవరు

మరి ఈరోజు మీకు బాగా నచ్చినటువంటి మీ పాటను వింటూ మీ డేని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే చాలా సింపుల్, 0402324 0852కి వాట్సాప్ చేసేయండి. మీకు నచ్చినటువంటి పాటను వింటూ మీ డేని స్టార్ట్ చేసేయండి మన జనరంజని కార్యక్రమంలో మంచి మంచి పాటలు వింటూ. సో మరి మొదటగా మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నార్కెట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పున్నా వెంకటేష్, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ మెసేజ్ చేశారు. మరి వారేమంటున్నారంటే, గుడ్ మార్నింగ్ జనరంజని, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి మా కోసం మాకు ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజని కార్యక్రమంలో నాలుగు స్తంభాల ఆట చిత్రం నుంచి చినుకుల రాలే పాటని వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా వినిపిస్తానండి. అలాగే మరొక మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభేద, ఆయుష మెసేజ్ చేశారు. మరి వారు కూడా ఇదే పాటను కోరుతున్నారు. మరి వారందరి కోసం వేటూరు గారు రాసినటువంటి పాట రాజన్ నాగేంద్ర

నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద, ఆయుష మెసేజ్ చేశారు. మరి వారు కూడా ఇదే పాటను కోరుతున్నారు. మరి వారందరి కోసం వేటూరు గారు రాసినటువంటి పాట, రాజన్ నాగేంద్ర గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం. నాలుగు స్తంభాలాట చిత్రం నుంచి బాలుగారు, సుశీలమ్మ గారు కలిసి ఆలపించినటువంటి ఈ గీతం మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజన కార్యక్రమంలో.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: జనరంజని శ్రోతల మనోరంజని వింటున్నారు. నేను మీ అర్జుషిని మాట్లాడుతున్నాను. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కాశీబుగ్గ నుంచి, వరంగల్ కాశీబుగ్గ నుంచి లక్ష్మణ్ రావు గారు మెసేజ్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ జనరంజని, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి మాకోసం మరో చరిత్ర సినిమా నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే మాకోసం మరో చరిత్ర సినిమాల నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ చందానగర్ హైదరాబాద్ నుంచి వెంకట్ గారు మెసేజ్ చేశారు. అలాగే మాకోసం జనరంజని కార్యక్రమంలో ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్ మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం కేవి మహాదేవన్ గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, కమల్ హాసన్ గారు, సుశీలమ్మ గారు కలిసి ఆలపించినటువంటి ఈ గీతం మీ అందరి కోసం జనరంజని కార్యక్రమంలో.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రేణి మాట్లాడుతున్నాను. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి సినీ గీతాలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ జనకంపేట నుంచి మెసేజ్ చేశారు. చిలుక నారాయణ, అనసూయ, యమున మరియు వారి కుటుంబ సభ్యులు వారు కోరుతున్నటువంటి పాట పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం నుంచి సిరిమల్లె సొగసు పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా వినిపిస్తామండి. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నట్టుగా పుట్టినిల్లు మెట్టినిల్లు, మరి ఈ చిత్రం నుంచి ఏఎం రాజగారు సుశీల గారు కలిసి ఆలపించినటువంటి ఈ గీతం మీ అందరి కోసం జనరంజన కార్యక్రమంలో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ऑपरेशन सिंदूर में भारतीय वायुसेना के द्वारा दुश्मन को मुंह तोड़ जवाब को देखने के बाद आपके पास अपना शौर्य दिखाने का और नीली वर्दी के दल में शामिल होने का एक सुनहरा अवसर है. इंडियन एयरफोर्स इनवाइट्स अनमैरिड बॉयज एंड गर्ल्स बिटवीन 17.5 to 21 ईयर्स ऑफ एज टू ज्वाइन एज अग्निवीर वायु. रजिस्ट्रेशन ओपन फ्रॉम 11th July to 31st July 2025. फॉर मोर डिटेल्स लॉग ऑन टू agnipathvayu.cdac.in. लास्ट 2 days आर लेफ्ट फॉर रजिस्ट्रेशन.
2: జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి సినీ గీతాలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు ఫిర్జాదీ గూడ నుంచి. మరి వారు కోరుతున్నటువంటి పాట స్వర్ణకమలం చిత్రం నుంచి శివపూజకు పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ప్రతాప్ గారు, నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చిన్నతుమ్మలగూడెం గ్రామం నుంచి శివకొట్టి కోటిశేఖర్ వరలక్ష్మి వైష్ణవి సుధీర్ మహాలక్ష్మి ఐశ్వర్య, మరి వారి కోసం ఇళయరాజాగారు సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు సుశీలమ్మ గారు కలిసి ఆలపించినటువంటి ఈ పాట స్వర్ణకమలం చిత్రం నుంచి. జనరంజన కార్యక్రమంలో ఈ పాట మీకోసం.

0: ప్రతి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు

కసు పని వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్శిని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, జనరంజన కార్యక్రమంలో శ్రోతలు కోరుతున్నటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మెసేజ్ చేస్తున్నటువంటి శ్రోతలు రఘునాథ్పురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ, అశ్విత్, సాక్షాత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట కటకటాల రుద్రయ్య, మరి ఈ సినిమా నుంచి ఈదురుగాలికి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, విజయ్ కుమార్, మనోజ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, మరి వారు కోరుతున్నట్టుగా కటకటాల రుద్రయ్య, మరి ఈ చిత్రం నుంచి బాలుగారు సుశీలమ్మ గారు కలిసి ఆలపించినటువంటి ఈ గీతం మీ అందరి కోసం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు దిల్లీ కేంద్రం నుంచి.

0: అందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గరైన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: గుడ్ మార్నింగ్ జనరంజని.
0: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: చెవుగాని సోమయ్య, కందగట్ల గ్రామం, ఆత్మపురేష్ మండల్, సూర్యాపేట జిల్లా నుండి అండి.
0: ఓకే సోమయ్య గారు, మరి జనరంజనిలో ఈ రోజు మీరు వినాలనుకుంటున్న పాట
1: పెళ్లి సందడి నుంచి నవమన్ మధుల అనేది.
0: తప్పకుండా ప్లే చేస్తాం.

0: హలో, నమస్తే.
1: నమస్తే అండి.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి. మనోరంజని, సినీ రంజని కలిసిన జనరంజనికి నమస్కారాలు మేడం.
0: నమస్తే అండి, మీకు కూడా. మరి ఈ రోజు మీరు అడిగిన, అంటే మీరు వినాలనుకుంటున్న పాట,
1: ఆకలి రాజ్యం నుంచి సపాటు ఎటు లేదు పాట పాడు బ్రదర్, దాని నగరంలో విధి విధి నిధి నాదే
0: బ్రదరు కదా.
1: ఓకే, పాట ప్రసారం
0: చాలా చక్కగా పాడుతున్నారు. తప్పకుండా మీరు అడిగిన పాట ప్లే చేస్తాం.

0: హలో, గుడ్ మార్నింగ్ జనరంజని.
1: గుడ్ మార్నింగ్ జనరంజని. మేము గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, కర్ణాటక మేడం.
0: ఓకే, రామకృష్ణారెడ్డి గారు, ఈ రోజు జనరంజనిలో మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ముద్దుల మామయ్య నుంచి స్పెషల్ యాదన వస్తాను మేడం.
0: ముద్దుల మామయ్య నుంచి పాట కావాలి, తప్పకుండా అండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఈశ్వర్ అవుతారు, బాబూరి సదానంద్ గౌడ్ మాట్లాడుతున్నానండి.
0: సదానంద్ గౌడ్ గారు, మరి ఈ రోజు జనరంజనిలో మీరు మెచ్చిన ఆ పాట ఏంటి?
1: చిరుగాలి వేసే చిగురాకు.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది కదూ. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. ఇది మనందరి జనరంజని. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు జనరంజన కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ కాల్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు విన్నారు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం,

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. ముంబై స్టూడియోస్లో నుంచి రిలే కార్యక్రమాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తాను కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలు అందించిన ఘనత సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఐటీని విరివిగా వాడుకుని ఓటరు నమోదు ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఎలాంటి తప్పులకు తావివ్వకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామిక అభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ అగస్టస్ ఒబుం వాడంటాను నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబును కలిసింది. సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పెండింగ్లో ఉన్న పరిహార చెక్కులను తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ నిన్న సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ ఆర్థిక సహాయము వారి నష్టాన్ని భర్తీ చేయలేదని సంతాపం వ్యక్తం చేశారు. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ కింద 2026-27 సంవత్సరానికి విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో 31వ తేదీలోగా దరఖాస్తులు అప్లోడ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ తెలియజేసింది. సంబంధిత విద్యా సంస్థల నిర్వాహకులు విద్యార్థులకు సకాలంలో సమాచారం అందించి నిర్ణీత గడువులోపు నమోదు పూర్తి చేయించాలని కోరింది. భూసారాన్ని మెరుగుపరచడం, చౌడు నేలలను సాగుకు అనుకూలంగా మార్చడం, వేరుశనగ వరి వంటి పంటల్లో అధిక దిగుబడులు సాధించడం కోసం రైతులు జిప్సం వినియోగాన్ని పెంచాలని వ్యవసాయ శాఖ సంచాలకులు బి గోపి సూచించారు. జిప్సం నేలలోని సోడియం అయాన్లను కాల్షియంతో మార్పిడి చేసి నేల గట్టిపడకుండా గుల్లగా మారుస్తుందని, దీనివల్ల నీరు భూమిలో లోతుగా ఇంకి వేర్ల పెరుగుదల పెరుగుతుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం వినబోతున్నాం మరి లిజనర్స్ రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాటలు. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాల నుంచి పాటలు విందాం. సో మరి మీకు గనక 1990 నుంచి 1995 1990 నుంచి 95 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీకేమైనా ఫేవరెట్ పాటలుంటే 0402324082కి వాట్సాప్ చేయండి. 0402324082కి వాట్సాప్ చేయండి. అండ్ ఇవాళ మన ఎవర్గ్రీన్ హిట్స్లో 1990 నుంచి 95 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలు విందాం. సో మరి మొదటగా 20వ శతాబ్దం, మరి ఈ సినిమాల నుంచి బాలుగారు సుశీలమ్మ గారు కలిసి ఆలపించినటువంటి గీతం, జేవి రాఘవల్ గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: రాజ్యపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, అండ్ నేను మీ అర్జశ్రీని మాట్లాడుతున్నాను. ఎస్, మరి ఈ ఎవర్లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మనం పాటలు వింటున్నాం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో. సో మరి నెక్స్ట్ పాటను రిక్వెస్ట్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గన్వేత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ మెసేజ్ చేశారు. అలాగే లంగర్ హౌజ్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్ మెసేజ్ చేశారు. సో మరి మాకోసం బావా బావు మరిది, మరి ఈ సినిమాల నుంచి బాలుగారు, చిత్ర గారు కలిసి పాడినటువంటి ఓ పాటను ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీకోసం రాజ్ కోటి గారు సంగీతం సమకూర్చినటువంటి సినిమా బావా బావు మరిది, మరి ఈ సినిమాల నుంచి బాలుగారు, చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1990 సంవత్సరం నుంచి 95 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోలో మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మేడ్చల్ నుంచి నరసింహమూర్తి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట జెంటిల్మెన్ సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాటని ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు నరసింహమూర్తి గారు. తప్పకుండా అండి. మరి నెక్స్ట్ మెసేజ్ కూడా చేశారు, మా కోసం ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అంటూ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు వాహిద్ రుమాని, జమీర్, ఫసీ, జునేద్, జుబేర్, ముఖరామ్, నుమాన్, ఫుక్రాన్, జకీర్, ఫజీల్ మెసేజ్ చేశారనమాట. సో తప్పకుండా మీ అందరి కోసం ఒక పాట వినిపిస్తాను. అలాగే మా కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో ఏదైనా ఒక ఎవర్ గ్రీన్ హిట్ వినిపించండి అంటూ నిజామాబాద్ నుంచి జనకంపేట నుంచి శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీ అందరి కోసం ఏఆర్ రెహమాన్ గారు సంగీతం సమకూర్చినటువంటి పాట జెంటిల్మెన్. మరి ఈ చిత్రం నుంచి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల

0: ప్రత్యేక కార్యక్రమం శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్లో. అండ్ నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం వింటున్నాం 1990 నుంచి 1995 1990 నుంచి 95 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు హైదరాబాద్ ఉప్పల్ నుంచి తోట శివ, పార్వతి, మురళి, కృష్ణ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట ఘరానా మొగుడు చిత్రం నుంచి బంగారు కోడి పెట్ట పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట, చిరంజీవి గారి పాట మా కోసం వినిపించండి అంటూ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తారలపల్లి నుంచి మెసేజ్ చేశారు. కానీ పేరు పెట్టడం మాత్రం, పేరు టైప్ చేయడం మర్చిపోయారు, బట్ తప్పకుండా అండి. మరి మీకోసం ఘరానా మొగుడు, మరి ఈ చిత్రం నుంచి బాలగారు చిత్రగారు కలిసి పాడినటువంటి బ్లాక్ బస్టర్ పాట ఎంఎం కీరవాణి గారి సంగీతం సమకూర్చారు. ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఎస్ సుమీర్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎనిమి అర్జుషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కోరుతున్నటువంటి పాట ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమారాణి, వంశీ స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట నిర్ణయం చిత్రం నుంచి హలో గురు ప్రేమ కోసమేరో జీవితం అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే నందిపేట్ నుంచి వెంకటేష్ మెసేజ్ చేశారు. మాకోసం ఏదైనా ఒక బ్లాక్ బస్టర్ పాట, నాగార్జున గారి పాట అయితే మాకు వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీ అందరి కోసం నిర్ణయం, మరి ఈ చిత్రం నుంచి బాలుగారు పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఇళయరాజా గారి సంగీతం సమకూర్చినటువంటి పాట.

0: సిస్టమ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ అర్జుని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాగ్ పుస్తక పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ ఈ పాటని వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే మాకోసం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఏదైనా ఒక పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అంకుషాపూర్ నుంచి దోర్నల సుదర్శన్, అవేష విధుబాబు, రాగ్ విభాస్, విభు మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం కపిల్ హరి సంగీతం సమకూర్చినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారు కోరుతున్నటువంటి పాట గులాబీ చిత్రం నుంచి బీట్ ఇన్ మై హార్ట్ పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మెసేజ్ చేశారు మొహమ్మద్ జైనుద్దీన్ మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే మాకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో ఏదైనా ఒక ఎవర్ గ్రీన్ హిట్ని మాకోసం వినిపించండి అంటూ భువనగిరి జిల్లా అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంతి మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం గులాబీ. మరి ఈ చిత్రం నుంచి మనో గారు, గాయత్రి గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు పెద్దంబర్పేట నుంచి అంబాదాస్, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాల నుంచి ఆరవో సాంబా పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే జి బ్లాక్ పల్లె నుంచి చిక్క చక్రపాణి చంద్ర మెసేజ్ చేశారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ వెంకటేష్, స్వరూప, అశ్వేత్, మణిదీప, శంకరయ్య, సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ప్లేస్ రాయడం మర్చిపోయినట్టున్నారు. సో మరి వారందరి కోసం బప్పి లహరి గారు సంగీతం సమకూర్చినటువంటి బ్లాక్ బస్టర్ పాట రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా నుంచి ఈ పాట వినిపిస్తున్నాను. సో మరి స్టూడియోలో సమయం 10:55 వస్తుంది. మరి మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బై చెప్పేసే టైం దగ్గరికి వచ్చేసింది అనమాట. సో మరి ఇవాళ మెసేజ్ చేసినటువంటి శ్రోతలందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ. అలాగే చాలా మంది మెసేజ్ చేశారు, అందరి పాటలు వినిపించలేకపోయాను. కాకపోతే వారందరి కోసం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ కి మెసేజ్ చేసినటువంటి శ్రోతలందరి కోసం ఈ ఎవర్ గ్రీన్ పాట వినిపిస్తూ గుడ్ బై చెప్తున్నాను.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎప్పుడూ దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిన్న జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారని నవీన్ పేర్కొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 30 స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లోని 433 పోస్టుల భర్తీ ప్రక్రియను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు పూర్తి చేసింది. ఈ మేరకు ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల లిస్టును బోర్డు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న 4 నూతన కార్మిక కోడ్లకు సంబంధించిన రాష్ట్ర నిబంధనల ఖరారు ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 4 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు యజమానుల సంఘాలు, ఉద్యోగులు, కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో సంప్రదింపులను సమావేశాలను నిర్వహించనున్నాయి. ఈ సమావేశాలు 11వ తేదీ నుంచి 16, 2026 వరకు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న టీఎంజయ్య భవన్లోని కార్మిక కమిషనర్ కార్యాలయంలో జరుగుతాయని కార్మిక కమిషనర్ తెలిపారు. బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. వెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గన్ని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా గన్ని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన సుమారు 40 కోట్ల రూపాయలను వడ్డీతో సహా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ సింగరేణికి తిరిగి చెల్లించింది. ఆర్థిక సామర్థ్యం, వృద్ధి అవకాశాలపై పరిశ్రమ వర్గాల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని నిదర్శనంగా ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య కంపెనీల ద్వారా పశ్చిమ బెంగాల్లో 100,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ప్రణాళిక రచిస్తోంది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. రైల్వే స్టేషన్లో దేశవ్యాప్తంగా అగ్నిమాపక భద్రతా తనిఖీలను ప్రారంభించడం ద్వారా భారతీయ రైల్వే ఒక కీలకమైన అడుగు వేసింది. స్టేషన్ భవనాలు, విద్యుత్ వ్యవస్థలు, ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్ వ్యవస్థలు, అత్యవసర ద్వారాలు, అగ్నిమాపక పరికరాలతో సహా అన్ని కీలకమైన భద్రతా మౌలిక సదుపాయాలను ఈ తనిఖీల్లో పరిశీలిస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hd ఫాలో అండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

గుర్తుకొస్తునే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. ప్రపంచ సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన బహుముఖ మహోన్నత సాహితీ ప్రజ్ఞాశాలి గ్రంథాలయంలోని సాహిత్య పాండిత్య విజ్ఞాన తత్వాలను ఆకలింపు చేసుకున్న అక్షర కెరటం, కనిపించని పుస్తకాల సారాన్ని మస్తకంలోకి ఎక్కించి కవితా విప్లవాగ్నిని కురిపించిన అభ్యుదయ కవి, కళాశాల విద్య లేకుండా విలాసాలు మాని కులాసాగా గ్రంథాలయాల్లో ఇంట్లోనే ప్రపంచాన్ని చదివేసిన ప్రతిభా సంపన్నులు, ఎంత చెప్పినా తక్కువే ఆ కవి గురించి.

అభ్యుదయ ప్రస్థానం. కవి, రచయితగా, చరిత్ర సాహిత్య పరిశోధకులు, నృత్య కళాశాల బోధకులు, చదరంగం, ఇంద్రజాలం ఇలా పుస్తకాలు రాసిన ప్రతిభావంతులు, సినిమా కవి, కాలమిస్ట్ ఇలా అంతులేని జాబితా ఆయన సొంతం. రగిలింది విప్లవాగ్ని ఈరోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు అని విప్లవ జ్వాలను రగిలించిన కలమే ఆకాశం దించాలా, నిలవంకా తుంచాలా అంటూ ప్రేమికుల రసతీరాలను రాశారు. వేదంలా ఘోషించే గోదావరి అంటూ సుభాషితాలు రాసిన కలమే సన్నికళ్ళు తొక్కిన, సప్తపదులు మెట్టిన, మనసు మనసు కలవడమే మంత్రం పరమార్థం, అంతిమ వాస్తవం ఒక్కటి అనే సందేశాన్ని పరిణయ గీతంలో చెప్పారు. ఇలా అన్ని రకాల పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. ఆ కవి ఎవరో కాదు, ప్రముఖ సినీ గేయ రచయిత ఆరుద్ర. ఈరోజు ఆరుద్ర గారి కలం నుంచి జాలువారిన పాటలు వింటూ ఆయన జీవిత విశేషాలు వినే ప్రయత్నం చేద్దాం.

0: చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు సినీకి రచయిత ఆరుద్ర గారి కలం నుంచి జాలువారిన పాటలు, ఆయన జీవిత విశేషాలు. ఆయన గురించి చెప్పాలంటే అసలు సరిపోదు సమయం, ఎందుకంటే గొప్ప సాహితీవేత్త, సాహితీమూర్తి. ఆరుద్ర గారి అసాధారణ ప్రతిభ గురించి, ఆయన చేసిన సాహిత్య సేవ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, సముద్రం మనకు ఏమిస్తుంది అని అడిగితే సర్వసమున్నత విషయ విజ్ఞాన ఘని చెప్పే మాట, అన్నింటికీ కేంద్రం అదే. అలాగే ఆరుద్ర గారు సమగ్రమైన సాహిత్య పరిశోధన చేసిన అపర మేధావి.

తండ్రి సాహిత్యాభిలాషి, మహాకవి శ్రీశ్రీ గారు స్వయాన మేనమామ. అలా వారసత్వంగా ఆసక్తితో పాటు పట్టుదల వచ్చింది ఆర్ద్ర గారికి. ఆయనది పసిఫిక్ మహాసముద్రమంత ఘనత, అందులో సినీ సాహిత్యము ఒక పేజీ మాత్రమే. అందుకే దాన్ని మనం వర్ణించడం, ఆయన సాహిత్య సేవ గురించి మనం మాట్లాడుకోవటం చాలా తక్కువ అవుతుంది. అందుకే మనం సినిమాల గురించి, సినీ సాహిత్యం గురించి, సినిమాల్లో ఏ సినిమాలు మరి ఏ విధంగా ఆయన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆనిమత్యాలుగా ఎలా నిలిచాయి, ఆనిమత్యం లాంటి పాటలు విని మరి మనం కూడా ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ మాధుర్యాన్ని పొందుదాం.

పదమూడవ ఏట నుండే కవిత్వం రాయటం మొదలుపెట్టిన ఆరుద్ర గారు తర్వాత కాలంలో ప్రపంచాన్ని, ప్రపంచ సాహిత్యాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన మహాకవిగా ఎదిగారు. ఇక సినిమా విషయం.

విషయంకి వస్తే 1949లో బీదల పాటలు అనే చిత్రంతో, ఆ చిత్రంలో ఓ చిలకరాజా నీ పెళ్ళెప్పుడు అనే పాటతో పాటల ప్రస్థానం మొదలైంది. అలా సినిమా పాటల్లో కూడా తనదైన మార్క్ను వేసుకున్నారు. 1969లో వచ్చిన ఆస్తులు అంతస్తులు సినిమా కోసం ఆయన రాసిన పాట నిజంగా ఒకటైపోదామా అంటూ తన పాట సినిమా అంతా ఒకటైపోయింది. అలా తన పాట ఒక పల్లకీలో పూల పల్లకీగా రాసినటువంటి ప్రతి పాట కూడా ఆనిమిత్యంగా అందరినీ మెప్పించింది. ఆనిమిత్యాలుగా నిలిచిపోయాయి, మెస్మరై చేశాయి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు అలనాటి మేటి సినీ గేయరచయిత ఆరుద్ర గారి కల నుంచి చాలువారిన పాటలు, ఆయన జీవిత విశేషాలు మనం వినే ప్రయత్నం చేస్తున్నాము. ఆరుద్ర గారు 1925 ఆగస్టు 31 జన్మించారు. ఆయన 1949 సినీ ప్రస్థానం మొదలుపెట్టారు. ఈ మధ్య కాలం కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. 24 ఏళ్లలోనే ఆయన ఎంత పాపులర్ అయ్యారంటే చెప్పలేమన్నమాట. అంతలా కవిత్వాలు రాశారు, తర్వాత విప్లవానికి సంబంధించినటువంటి నాటకాలు, ఇలా సమగ్ర అధ్యయనం చేశారు. పరిశోధన రంగంలో, సాహితీ లోకంలో ఎన్నో అధ్యయనాలు చేశారు, ఎన్నో పరిశోధనలు చేశారు, ఎన్నో కథలు రాశారు, నాటకాలు రాశారు. సో ఈ 1949 సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకని సినీ రంగం వైపు కూడా ఆయన్ను పాటలు రాయమని అవకాశం ఇచ్చారన్నమాట. అంత అద్భుతంగా రాణించారు ఆ తక్కువ వయసులోనే. మరి అప్పటి ఆ చిన్న వయసులోనే అంతలా సాధించారు, అన్ని సాహిత్య రంగంలో అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారంటే ఆ తర్వాత ఇంక ఎన్ని రాసి ఉండొచ్చు అని ఒకసారి ఊహించండి. నిజంగా ఆయన పెద్ద జాబితా అన్నమాట, అంతులేనటువంటి జాబితా. చదివితే ఒక్కొక్కటి ఒక రోజు కాదు, 2-3 రోజులు కాదు, 4 రోజులు ఒక సాహిత్యం గురించి చదవాల్సిన పరిస్థితి. సో అందుకని ఆయన సాహిత్య సేవ గురించి మనం ఇక్కడ ప్రస్తావించుకోవడం, వర్ణించుకోవడం చాలా తక్కువ అవుతుంది. సో మనం సినిమాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి. సో ఆ విధంగా చాలా పాపులర్ అయ్యారు సినిమా రంగంలో కూడా, అంత పాపులర్ అయ్యారన్నమాట. మంచి మంచి పాటలు రాశారు, అర్థం వచ్చేటువంటి భావాన్ని, మనసును కదిలించేవి, విప్లవాన్ని, చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి పాటలు రాశారు. ఆ కలం నుంచి వచ్చినటువంటి ప్రతి పాట అందరినీ మంత్రముగ్ధులు చేసిందన్నమాట. ముత్యాల ముగ్గు మూవీలో అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్. అందులో ఆరుద్ర రాసినటువంటి పాటలు ఇంకా అజరామరం.

ఆధునిక కావ్యాల ద్వారా యువతను విపరీతంగా ప్రభావితం చేసిన అగ్రగణ్యులు ఆరుద్రగారు. యువరక్తంతో మొత్తం జీవిత సత్యం తెలిసిన సాహిత్య పిపాసి. కాబట్టి 24వ ఏటనే త్వమేవాహం అంటే నేనే నువ్వు, నువ్వే నేను అనే అద్భుత కావ్యాన్ని రాసి సాహితీ పరులకు సవాలు విసిరారు.

ద్వారా జాతిని చైతన్యపరిచారు ఆరుద్ర గారు. ఆరుద్ర గారితో పోల్చదగిన బహుముఖ ప్రతిభావంతులు చాలా అరుదుగా ఉంటారు. సినిమా సాహిత్యంలో పాటల వరకే పరిమితమై మేము సైతం అంటూ గర్వంతో ఊగిన వారెందరో, కానీ కవిత కోసమే నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను అని చెప్పుకున్న ధైర్యశాలి ఆరుద్ర గారు. ఆయన కవితలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. రాజుల అకృత్యాలను, రాజులు చేసే అన్యాయాలను చూసి చెలించి హృదయం ఉప్పొంగి ఆయన విప్లవాగ్ని రగిలించారు, కావ్యాలు రాశారు. అంటే ఆ వయసులోనే ఇంత ప్రతిభను చూపారంటే ఆయన మేధాశక్తి, దూరదృష్టి, ప్రపంచాన్ని ఎలా మార్చాలి, తన కళని ఎలా ఉపయోగించాలి, నా వంతు ప్రయత్నం ఏంటి అని చెప్పేసి అక్షర తూటాలను పేల్చారు. అంత అద్భుతంగా రాశారు. త్వమేవాహం ఆ కావ్యం చూసి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాస్ గారు, శ్రీశ్రీ గారైతే ఇక నేను పద్యాలు రాయకున్నా పర్లేదు అని స్పందించారంట. అంటే అంత గొప్పగా, అంత మేధావులను కదిలించినటువంటి గొప్ప సాహితీ కెరటం ఆయన.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: గుర్తుకొస్తునే కార్యక్రమంలో అలనాటి మేటి సినీ గేయ రచయిత ఆరుద్ర గారి జీవిత విశేషాలు, ఆయన రాసిన పాటలు విని మరి మురిసిపోతున్నాం. అంత్యప్రాసల ముద్రగా ఆరుద్రగా పేరుగాంచిన ఆయన చిత్రాలకు పాటలే కాదు, స్క్రీన్ ప్లే, మాటలు, కథను కూడా అందించారు. 150 చిత్రాలకు మాటలు రాశారు, కొన్ని సినిమాలకు కథలు అందించారు. 500 చిత్రాలకు పైగా, దాదాపు 4000కు పైగా పాటలు రాశారు. దాదాపు పాటలన్నీ అపురూప పాటలు కావటం, ఆనిముత్యాలు లాంటి గీతాలు కావటం, అవన్నీ ప్రజాదరణ పొందటం, ఎప్పటికీ విసుగురానటువంటి ఆ మరపురాని గీతాలను మనకు అందించారు. అన్ని రకాల పాటలు రాశారు, అందరు హీరోలకు రాశారు, హాస్య పాటలు రాశారు, ప్రేమ పాటలు రాశారు, భక్తి పాటలు రాశారు, ఇలా అన్ని రకాల రసాల పాటలు రాసి చరిత్రలో గొప్ప కవిగా పేరుగాంచారు. 1978 వచ్చిన ఏజెంట్ గోపి సినిమా కోసం ఈ హుషారైన పాట చూడండి.

గురజాడ, రాయప్రోలు, ఆరుద్ర వంటి, అంటే గురజాడ, రాయప్రోలు వారి తర్వాత కృష్ణశాస్త్రి, విశ్వనాథ, జాషువా, శ్రీశ్రీ, దాశరథి, మన ఆరుద్ర వంటి మహాకవులు జీవించిన కాలం తెలుగు సాహితీ చరిత్రలో ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు. గత సంవత్సరం ఆరుద్ర గారి శతజయంతి కూడా పూర్తి చేసుకున్నారు. ఆ జయంతి ఉత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా, అద్భుతంగా నిర్వహించారు. ఎంతోమంది కవులు వచ్చారు. ఆరుద్ర గారి సాహిత్యాన్ని, ఆరుద్ర గారు చేసినటువంటి సాహిత్య కృషి, ఆయన పడినటువంటి శ్రమ, ఆ మనుషుల యొక్క తత్వాలను తర్వాత సమాజం మీద ప్రభావితం చేసేటువంటి రకరకాల అంశాలను మేళవిస్తూ ఎన్నో కవితలు, ఎన్నో రచనలు చేశారు, ఎన్నో గ్రంథాలు, పుస్తకాలు రాశారు. మరి అవన్నీ కూడా ప్రస్తావించి ఆయన చేసినటువంటి సేవను, త్యాగము, అవన్నిటి కూడా మరి అక్కడ కీర్తించారు, అభినందించారు. ఆయన గురించి ఆయన స్ఫూర్తిగా తీసుకొని రచనలు చేయాలి. భావి తరాల వారికి ఈ రచనల యొక్క సారాన్ని మనం అందించాలి, అది మనం బాధ్యతగా స్వీకరించాలని చెప్పేసి అక్కడ అందరూ కూడా అనుకున్నారనమాట. సో అంత అద్భుతంగా సాహిత్య సేవ చేశారు, రచనలు చేశారు. మరి 1983లో వచ్చినటువంటి రాజ్ కుమార్ సినిమాలోని ఒక పాట, భాష తన తెలుగు, తన మాతృభాష, తన అమ్మ భాష గురించి గొప్పగా రాశారు. ఈయన మరి ఒక తెలుగులోనే సాహిత్యం చేశారనుకుంటే పొరపాటే, బహుభాషల్లో కూడా కవితలు రాశారు, కావ్యాలు రాశారు, పుస్తకాలు రాశారు కూడా. సో అంత అద్భుతమైనటువంటి ఈయన తర్వాత, ఆరుద్ర తర్వాత ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆయన యొక్క ప్రభావం మాత్రం అందరి కవుల మీద పడింది. అంతలా విపరీతంగా ప్రభావితం చేసినటువంటి గొప్ప కవి, సినీకే రచయిత, మాటల రచయిత, ఇంకా పెద్ద ఉంది కదా జాబితా, మన ముందే చెప్పుకున్నాం కదా. సో ఒకటి రెండు అని చెప్పలేమన్నమాట. సో బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి, అపరమేధావి అని చెప్పాలి.

తెలుగు సినిమాలకు అన్ని రకాల పాటలు రాసి తనదైన ముద్ర వేశారు. తన పాటల ద్వారా ఇతర కవులను ప్రభావితం చేశారు కూడా. కొన్ని సినిమాల్లో సింగిల్ కార్డుతో పాటలు రాశారు. ఆరుద్ర పాటలు బహుళ ప్రాచుర్యం పొందాయి, అలరించాయి, కొన్ని ఆలోచింపచేశాయి, కొన్ని చైతన్యపరిచాయి, విప్లవాగ్నిని రగిలించాయి, కొందరికి ప్రేరణగా నిలిచాయి, కొందరు స్ఫూర్తిగా నిలిచాయి అన్నమాట. అలా చాలా పాటలు ఆనిమిత్యాలే నిలిచి మరపురాని గీతాలుగా చరిత్ర నిలిచి నిత్య నూతనంగా వీణుల విందును అందిస్తూనే ఉన్నాయి.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 12:05:53. కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కల్పన సరోజ్. పేదరికం, సామాజిక వివక్ష మరియు బాల్య వివాహ బంధాలను రూపుమాపి వందల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన సక్సెస్ఫుల్ మహిళ. ఒక దళిత కుటుంబంలో పుట్టి శక్తివంతమైన మహిళగా ఎదిగి ఎందరికో స్ఫూర్తిని నింపినటువంటి కల్పన సరోజ్ గారి జీవిత విశేషాలు విందాం ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో.

అల్లుడా మజాకర్ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఆ హుషార్ గీతం, గీత రచన వేటూరు సుందరమూర్తి, సంగీతం కోటి, మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కల్పన సరోజ్ గారి సక్సెస్ స్టోరీ గురించి మనం వింటున్నాం. ఆమె చేసినటువంటి పని తర్వాత ఆమె సాధించిన విజయాన్ని మనం స్ఫూర్తిగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. కల్పన సరోజ్ గారు కడు పేదరికంలో పుట్టారు. వారు కష్టపడే బాధలు, వారు ఇంట్లో తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కష్టాలన్నీ చూసి చెలించిపోయారు కాబట్టి, స్వతహగా ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, తన కోట్ల సామ్రాజ్యంలో మరి అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కోసం ఇలాంటి వాళ్లకు ఉపాధి చూపాలనే ఒక మంచి సంకల్పంతో అందులో ఉన్న వాళ్లకు, అంటే కార్మికులను చేర్చుకోవడం కానీ లేకపోతే ఇంకా అందులో అధికారులుగా మెయింటైన్ చేసే వాళ్లను చేర్చుకోవడానికి ఇలాంటి వాళ్ళను తీసుకుని వారికి ఉపాధి చూపి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారన్నమాట. అలా నింపినటువంటి మార్గదర్శకురాలు ఆమె. సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా సేవ చేస్తున్నారు ఆమె. మరి ఇంతకీ ఆమె దళితురాలుగా చాలా పేదరికంలో ఉన్న ఆమె మరి ఉన్న ఫలంగా కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు? ఆమె మామూలు సాదా సీదా ఉమెన్ అనమాట. అలా చిన్న చిన్న గార్మెంట్ దుకాణాల్లో పనిచేస్తూ కూలి పనిచేస్తూ అలా ఉన్నటువంటి తను మరి ఇలా కోట్ల సామ్రాజ్యం ఎలా సాధించారు? అందుకే మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఆమె గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాము. అయితే మన కార్యక్రమంలో అంత ఆమె మొత్తం జీవిత విశేషాలు, తర్వాత ఆమెకు అలా పురుగులిపినటువంటి అంశాలు ఏంటి, ఇదంతా కూడా మనము ఈ కార్యక్రమంలో చెప్పే ప్రయత్నం చేయలేము. కారణం ఏంటంటే సమయభావం. కానీ మీరు సమయం దొరికితే ఖచ్చితంగా ఆమె గురించి చదవండి. ఎందుకంటే ఎంతోమందికి ఆమె మార్గదర్శకురాలుగా నిలిచారు, పేదల జీవితాలు వెలుగు నింపుతూ ఉన్నారు. మహిళ అంటే ఎలా ఉండాలి, మనం సాధించలేనిది ఏదీ లేదు అని ఎలా నిరూపించారో ఆమె సక్సెస్ స్టోరీ వెనకాల ఉన్నటువంటి ఆ సారాన్ని మరి మనం తీసుకుంటే మనం కూడా ఉన్నత స్థితిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా 10 మందికి ఇలా హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏమంటారు? ఎస్, ఇంకా ఉంది ఆమె గురించి చెప్తా, వింటూ ఉండండి.

హలో బ్రదర్స్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్రపాడిన డ్యూయట్స్ విన్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతం రాజ్ కోటి. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మరి కల్పన సరోజ్ గారి స్టోరీ, తర్వాత ఆమె అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఎదిగినటువంటి తీరుని, తర్వాత ఆమె పడినటువంటి శ్రమ, అంచెలంచెలుగా ఆమె ఎదిగినటువంటి తీరును మనం ఈరోజు స్ఫూర్తిగా తీసుకుంటున్నాము. 1961 మహారాష్ట్రలో జన్మించిన సరోజ్ గారు 12 ఏళ్ళకే వివాహం చేసుకున్నారు, అంటే మ్యారేజ్ చేసుకున్నారన్నమాట. ఎన్నో సవాళ్ళను అధిగమించి, అంటే దాని వెనకాల ఇంకా చాలా శ్రమ ఉంది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది. అందుకే మనం షార్ట్కట్గా మనము రేడియోలో చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మనం కల్పన సరోజ్ గారి సక్సెస్ స్టోరీ, ఆమె పడినటువంటి శ్రమ, ఆ తర్వాత ఎదిగినటువంటి తీరు, ఆమె ఇలా శక్తివంతమైన మహిళగా ఎదగడానికి దారితీసిన పరిస్థితులు, పడినటువంటి ఆ స్ట్రగుల్ ఏంటనేది మీకు మీ ముందుంచి ప్రయత్నం చేస్తున్నాం. సో ఆమె గురించి మరింత విశేషం, మరిన్ని విషయాలు, తర్వాత ఆమె సాధించిన విజయాల గురించి తెలుసుకోవాలంటే ఆమె గురించి చదవండి, మీకే అర్థమవుతుంది ఆ మహిళ చేసినటువంటి సాహసం ఏంటిదో. సో అలా మహారాష్ట్రలో జన్మించారు, 16 ఏళ్ళ వయసులోనే వివాహం చేసుకున్నారు, ఆ తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరిగాయన్నమాట. అలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఆ వయసులోనే మరి ముంబాయికి వచ్చి కుటుంబ పోషణకు, మరి అంటే కుటుంబాన్ని పోషించాలి కాబట్టి చిన్న చిన్న దుకాణాల్లో, గార్మెంట్ షాపుల్లో పనిచేస్తూ అలా కాలం గడుపుతూ ఉన్నారు. అలా తర్వాత ప్రభుత్వ సహాయంతో, అంటే ప్రభుత్వం ఇచ్చే రుణాలతో చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి అలా కష్టాల్లో నష్టాల్లో మునిగిపోయిన, అంటే అదే సమయంలో అలా ఒక ఉద్యోగిగా మారి తర్వాత తర్వాత వస్తున్నటువంటి క్రమంలో కమాని ట్యూబ్ అనే ఒక కంపెనీ ఉందన్నమాట, అది బాగా నడిచేది, అది నష్టాల్లోకి వెళ్ళింది. అలా నష్టాల్లోకి వెళ్ళినటువంటి కంపెనీ మరి వేలంపాటకు వచ్చిందా లేదంటే ఇంకా చదవండి, వేలంపాటకి అవకాశం వచ్చింది తనకి. వస్తే మరి అలాంటి నష్టాల్లో ఉన్న కంపెనీ ఎవరైనా తీసుకుంటారా? నెక్స్ట్ ఏం చేయాలి, ఎంత సాహసం చేయాలి, ఎంత పెట్టుబడులు పెట్టాలి, ఎలా మనం వినియోగదారులను ఆకర్షించాలి, ఇలా చాలా పెద్ద తతంగం ఉంటుంది వెనకాల. సో అలా నష్టాల్లో పూరుపోయినటువంటి ఈ కంపెనీని తీసుకొని, ఒక సాహసం చేసి ఆ కంపెనీని తీసుకొని లాభాల్లోకి తీసుకువచ్చి అలా వార్తల్లో నిలిచి ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా మారి పెట్టుబడులు పెట్టేటువంటి స్థాయికి ఎదిగిపోయారన్నమాట. 2001లో ఆ కంపెనీని తీసుకున్నారు, తీసుకుని లాభాల్లోకి తీసుకొచ్చి అందరి ప్రభుత్వం దృష్టిలో పడ్డారు, ప్రపంచవ్యాప్తంగా ఆమె వార్తల్లో నిలిచారు. సో ఒక మహిళ, ఒక మనిషి కానీ ఒక మహిళ కానీ మనం తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు అని నిరూపించినటువంటి ది శాలి మన కల్పన సరోజ్ గారు.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 12 గంటల 30 నిమిషాలు కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100,00,000 రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ఈరోజు ప్రారంభమవుతుంది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్యాభివృద్ధి, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్యలపై చర్చిస్తారు. జవాబుదారీతనం గణించగల ప్రభావాన్ని నిర్ధారిస్తూనే పాలన, డిజిటల్, ప్రజా మౌలిక సదుపాయాలు, భాగస్వామ్యాలు వంటి కీలక సాధనాలను వినియోగించుకునే అమలు మార్గసూచిని సమిష్టిగా రూపొందించడంపై కూడా చర్చలు దృష్టి సారిస్తాయి. వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ అభివృద్ధి ఈ ఏడాది సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది వయస్సు, ప్రాంతం, లింగం లేదా సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి శ్రేయస్సు అభివృద్ధిని తెలియజేస్తుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటున్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. వరుస సామాజిక మాధ్యమ పోస్టుల ద్వారా దేశ ఆహార భద్రత, పోషకాహారం సమృద్ధికి రైతులు మూల స్తంభాలని ఆయన పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పరిరక్షించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి తెలియజెప్పారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ అవసరాలకు సౌరశక్తి అందుబాటులో రావడంతో పాటు సంబంధిత ఖర్చులు కూడా తగ్గాయని ప్రధానమంత్రి తెలిపారు. దేశ క్రీడాకారుల ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఒలింపిక్స్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన దేశానికి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సదస్సులో మాట్లాడుతూ యువ అథ్లెట్ విజయాలను, భారత్లో క్రీడల వేగవంతమైన అభివృద్ధిని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ప్రపంచ వేదికలపై ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.
1: భారత్ దునియా కి బిగ్గెస్ట్ స్పోర్ట్స్ లీగ్ కి ధర్తి బన్తా జా రహా ఆనే వాలే సాలో మే హమారీ యే ఖాతీ ఆర్ బులంద్ హోగీ ఒలింపిక్స్ కే లియే హమారీ తయారియా భీ భారత్ కి ఆస్పిరేషన్ కా హీ ప్రతిబింబ హై హమే ఛోటా నహీ సోచనా హై హమే లక్ష్య ఊంచే రఖనే హై ఉన్నే ప్రాప్త కర్నే కే లియే పూరీ తాకత్ లగా దేనీ హై.
0: పశ్చిమ బెంగాల్ ఆర్థిక సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమ వర్గాలకు పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య సంస్థల ద్వారా ఆ రాష్ట్రంలో 100,00,000 రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ముందుకొచ్చింది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సోఫియాలో బల్గేరియా ప్రధానమంత్రి రూమెన్ రాదేవ్తో సమావేశమయ్యారు. భారత్కు ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలు, బలపడుతున్న భారత్ బల్గేరియా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇటీవల ఏర్పడిన అవకాశాలు, రోజురోజుకు అస్థిరంగా మారుతున్న ప్రపంచంలో నష్టభయాన్ని తగ్గించుకోవడానికి, వైవిధ్యభరితంగా మారడానికి మరింత సన్నిహిత ద్వైపాక్షిక సహకార ఆవశ్యకతను డాక్టర్ జయశంకర్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బల్గేరియాల మధ్య సంబంధాలు దీర్ఘకాలికమైనవని, స్థిరమైనవని, వాటిని మరింత చైతన్యవంతమైన, భవిష్యత్ దృష్టితో కూడిన సంబంధంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇప్పుడు ఇరు దేశాల ముందున్న కర్తవ్యమని డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బల్గేరియా విదేశాంగ మంత్రి వెల్లిస్లావా పెట్రోవా చమోవాతో సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2: Where economic risks are concerned, the answer is in supply chain resilience and in further diversification. It is particularly important that maritime trade is neither impeded or endangered. On behalf

0: South, India has also repeatedly underlined concerns of energy, food and fertilizers.
1: అనంతరం ఆయన 14వ కులంటర చర్చల్లో పాల్గొనేందుకు ఈరోజు ఫిన్లాండ్కు వెళ్లనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం XNDTR న్యూస్ _HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమై అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జూలై 19వ తేదీ వరకు కొనసాగుతుంది. గత టోర్నమెంట్లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి కాగా ఈసారి 48 జట్లు పోటీ పడుతుండటంతో ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంట్గా నిలిచింది. ఈ ఎడిషన్లో రికార్డు స్థాయిలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశలో 72, నాకౌట్ రౌండ్లో 32 మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 19వ తేదీన జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, ఒడిశా, ఉప

0: లో రికార్డు స్థాయిలో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో గ్రూప్ దశలో 72, నాకౌట్ రౌండ్లో 32 మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ జూలై 19 జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గంగానది, పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, తమిళనాడు, ఈశాన్య భారతదేశం అంతటా కూడా పగటిపూట వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, గంగానది వాహక తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములతో కూడిన ఈదురుగాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం కొన్ని రకాల ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. 22%, 25%, 27%, 30% ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ మిశ్రమాలపై ఇకపై నుంచి 0% ఎక్సైజ్ సుంకం ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్యతో భారత్ ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం మరింత బలోపేతమై క్రూడాయిల్ దిగుబతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా కార్బన్ ఉద్గారాలను కుదించడం, స్థానికంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్కు గిరాకీని పెంచుతుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2024-25 గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, అకాడమీ రత్న, సంగీత నాటక అకాడమీ అవార్డులు, అకాడమీ పురస్కారం, ఉస్మాద్ బిస్మిల్లా ఖాన్ ఉప పురస్కారాలను ప్రకటించింది. అలాగే సంగీతం, నృత్యం, నాటకం, సంప్రదాయ జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట వంటి వివిధ రంగాలకు చెందిన 108 కళాకారులను 2024-25 సంగీత నాటక అకాడమీ అవార్డుల అకాడమీ పురస్కారం కోసం జనరల్ కౌన్సిల్ ఎంపిక చేసింది. పశ్చిమ ఆసియాలో యుద్ధాన్ని ముగించేందుకు చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం నిన్న ఇరాన్లోని పలు లక్ష్యాలపై మరో విడత దాడులు జరిగింది. అమెరికా దళాలకు ఆధిక్యం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ వైపు ఇరాన్ దాడులు చేసిన కొద్ది గంటలకే అమెరికా ఈ 2వ విడత దాడులను చేపట్టింది. దేశం పశ్చిమ ప్రాంతంలోని బందర్ అబ్బాస్, సిరియా మినాబ్, కేస్మ దీవిలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. న్యూఢిల్లీలో భారత మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నిబిన్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు కృతజ్ఞతలు తెలిపారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయన అభినందించారని నిబిన్ పేర్కొన్నారు. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణమైన క్షణమని ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకు సాగుతోందని నవీన్ చెప్పారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, అందరితో కలిసి అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం, అందరి కృషి అనే ప్రధానమంత్రి దిశానిర్దేశక మంత్రం దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసిందని నితిన్ నవీన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్లో భారత వాణిజ్య మండలి ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఐసీసీ తన సభ్య సంస్థల ద్వారా 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తల్లో మరి వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40 దాటి 16 సెకన్లు.
2: The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగింది.

0: సాగుతోంది.
1: ఐదు దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: మీరు వింటున్న పాట పెద్ద సినిమా నుంచి.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:17 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తీసుకోవలసినటువంటి విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ డాక్టర్ పశుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0 కోడ్ ఇది

24085852, ఇంకో నెంబర్ 0402324085853, మరొక నెంబర్ 0402955092323. ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం హలో డాక్టర్ ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో మరి ఫోన్ నెంబర్స్ మరొకసారి గుర్తు చేస్తున్నాను, 0402324085852, మరొక నెంబర్ 0402324085853, అనదర్ నెంబర్ 0402955092323. ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరన్ కార్యక్రమంలో మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెట్స్ తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ

మీరింతవరకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉపరి

0: గంటల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహానికి సంబంధించి ప్రత్యేక రోడ్ షో ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్కు ఎంత పేరొచ్చిందో భారత్ ఫ్యూచర్ సిటీని కూడా అంతే స్థాయిలో తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. మే 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు మొదటి, రెండవ సంవత్సరం జనరల్ ఒకేషనల్ కోర్సులకు కలిపి 398,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి సంవత్సరం పరీక్షల్లో 267,331 మంది విద్యార్థులు హాజరుకాగా 184,042 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరం పరీక్షలకు 131,128 మంది విద్యార్థులు హాజరుకాగా 64,639 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యా మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉపరితల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహానికి సంబంధించి ప్రత్యేక రోడ్ షో ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని హెచ్ఐసిసి నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే పాల్గొంటున్నారు. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పారిశ్రామిక అభివృద్దికి ఊతమివ్వడం, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ రోడ్ షో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్కు ఎంత పేరొచ్చిందో భారత్ ఫ్యూచర్ సిటీని కూడా అంతే స్థాయిలో కాలుష్యరహిత నగరంగా రాణించేలా తీర్చిదిద్దుతామని, ఈ నగరం భవిష్యత్తుకు దిక్సూచిగా విరాజిల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ఎంపికైన కన్సల్టెంట్ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డు అందజేశారు. తెలంగాణలో డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బండ్లగూడ జాగీర్లోని ఎక్సైజ్ అకాడమీలో ఈ ఉదయం నిర్వహించిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ల దీక్షాంత పరేడ్లో పాల్గొన్న మంత్రి, కొత్తగా విధుల్లోకి అడుగుపెడుతున్న అధికారులు ప్రజాసేవ, కర్తవ్యనిష్ట, నిజాయితీని తమ సేవా జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామిక అభివృద్దికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్దంగా ఉందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న ఫార్మా హబ్కు రాష్ట ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ అగస్టన్ ఒబువాడుమ్ టానో నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన సుమారు 40 కోట్ల రూపాయలను వడ్డీతో సహా కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సింగరేణికి తిరిగి చెల్లించింది. గత 12 సంవత్సరాలుగా దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతూ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందని తెలిపారు.
1: మన ప్రధానమంత్రి గారు భారతదేశం యొక్క వికసిత్ భారత్ యొక్క లక్ష్యంతో ముందుకెళ్తూ భారతదేశాన్ని 10వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను 4వ స్థానంలోకి తీసుకెళ్లినటువంటి నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అత్యధిక కాలం ప్రధానమంత్రిగా సేవలు అందిస్తున్నటువంటి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా
0: ఉన్నాను. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.

0: మంచిర్యాల జిల్లా కిష్టంపేటలోని అర్బన్ ఎకో పార్కులో మొక్కలు నాటిన అనంతరం మంత్రి మాట్లాడుతూ,
1: చెట్లు నాటడము, చెట్లు పెంచడము, ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడే మనకు వర్షాలు మంచిగా వస్తాయి. వర్షాలు మంచిగా వస్తేనే రైతులందరూ కూడా సంతోషపడతారు. ఇవన్నీ కూడా మన ఫారెస్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది.
0: నేరస్తులకు, సంఘ విద్రోహ శక్తులకు భయమనేది ఉండాలని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ అన్నారు. నిన్న సాయంత్రం నిర్మల్ జిల్లాలో పోలీస్ అధికారులతో శాంతి భద్రతల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ,
2: నేరస్తులకు, సంఘ వ్యతిరేక శక్తులకు భయం అనేది ఉండాలి. పోలీస్ స్టేషన్ వచ్చిన వారిని అందరినీ గౌరవంగా, పెటిషనర్స్ ని గౌరవంగా రిసీవ్ చేసుకుని వాళ్ళ బాధల్ని తీర్చి, ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారో వారి పట్ల కఠినంగా ఉండాలని వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పడం, ఈ రోజు ప్రత్యక్షంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా స్థాయిలో యోగా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు పిలుపునిచ్చారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జగిత్యాల జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
3: అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోగా వల్ల ఏంటంటే కొన్ని రకాల జబ్బుల నుంచి మనం కాపాడుకోవచ్చు, మన ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన మజిల్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన బోన్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనము మెడిటేషన్ ఏదైతే అందులో పార్ట్ ఆఫ్ ద యోగా ఉందో, ఆ మెడిటేషన్ వల్ల కూడా మనకు లంగ్స్ గానీ కార్డియాక్ యాక్టివిటీ గానీ కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంది. ఆ యోగా ట్రైనర్స్ ద్వారా ఎక్సర్సైజెస్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
0: రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో ఉండేలా పనిచేద్దామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో కొత్తగా నిర్మించిన కలెక్టర్ కాంప్లెక్స్ భవన సముదాయం నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ చిత్రా సౌమ్యతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించడం చాలా సంతోషకరమని, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్చభారత్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లోకోజీ సతీష్ ఆకాశవాణితో చెప్పారు.
4: రహదారులు, విమానాశ్రయాలు, వందే భారత్ రైళ్లు, 5G సేవలు విస్తరించాయి. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం ప్రపంచంలోనే ముందుండడం చాలా గొప్ప విషయం. అలాగే చంద్రయాన్ 3 విజయం, G20 సదస్సు నిర్వహణతో మన దేశ ప్రతిష్ట పెరిగిందని చెప్పవచ్చును. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత, ఎగుమతులు పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ స్థానానికి చేరిందనే విషయం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చును.
0: నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధిస్తోందని మహబూబాబాద్ జిల్లా వాసి ధారా ఇందు భారతి ఆకాశవాణితో చెప్పారు.
5: ఆర్టికల్ 370 రద్దు, బలమైన జాతీయ భద్రతా విధానం, నక్సలిజం క్షీణత, ఈశాన్య భారతదేశంలో శాంతి మరియు అభివృద్ధి, బలమైన సరిహద్దులు, విస్తృతమైన సామాజిక భద్రత వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను వేగవంతంగా ఆధునీకరణ చేసినటువంటి భారతదేశాన్ని, భారత్ స్టార్టప్ సంస్కృతి ఎదుగుదలకు తోడ్పడుతూ జాతీయ పునర్జీవనానికి కొత్త యుగాన్ని సూచించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, భారత ప్రభుత్వం.
0: వరంగల్ జిల్లాలోని 39 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు, 39 ఇన్స్పెక్టర్ల పోస్టులకు 1226 మంది, 39 ఆయాల పోస్టులకు 282 మంది దరఖాస్తులు సమర్పించినట్టు డీఈఓ ఎల్వి గిరిరాజ్ గౌడ్ తెలియజేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు నాటాలని మహబూబాబాద్ జిల్లా ఉద్యానవన శాఖాధికారి జినుగు మరియన్న తెలిపారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
6: రైతులు తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే మనం విత్తనాలు విత్తుకోవాలి. కూరగాయలు, పండ్లు, పూలు, ఆయిల్ పామ్ లాంటి పంటలు ప్రతి గ్రామంలో 50 ఎకరాలు కనుక సాగు చేసినట్టయితే మార్కెట్ డిమాండ్ ప్రకారం అన్ని అందుబాటులో ఉంటాయి. రైతులకి మనకి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం ప్రతి గ్రామంలో 50 ఎకరాల్లో పంట మార్పిడి ద్వారా

ఇది షోటైమ్ టైం. షోటైమ్ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నంబరుకు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు బిందాసుగా హాయిగా అలా శ్రోతలకు గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం ప్రసారమయ్యే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తీసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డాక్టర్ పశుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 040 STD కోడ్ జత చేసి 2324085 మరొక నెంబర్ 2324085 ఇంకో నెంబర్ 2955 ఈ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. షోటైమ్ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. శ్రోతలందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్. ప్రశ్న వచ్చేస్తుంది. మరి ఈ రోజు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. ప్రశ్న వచ్చేస్తుంది. డిజర్ట్ సైక్లోన్ టూ భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసం చేస్తుంది? ప్రశ్న మరొకసారి. డిజర్ట్ సైక్లోన్ టూ భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసం చేస్తోంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం రావాలి.

సిక్స్టీన్స్ మూవీ నుంచి కుమార్ షాను పాడిన పాట విన్నారు. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఘంటాడి కృష్ణ. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, డెజర్ట్ సైక్లోన్ 2 భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసం చేస్తోంది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది షోలో పార్టిసిపేట్ చేస్తూ ఆన్సర్ చేశారు. మరి ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ముందుగా, ఎందుకు అంటే ఇంతమంది శ్రోతలు ఒకేసారి షోలో పార్టిసిపేట్ చేస్తూ మరింత ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. సరైన సమాధానం పంపిన వాళ్ళు గంగు మహేందర్ ఇల్లంతకుంట మండలం నుంచి సరైన ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే మరొకరు, వీరు సేరి బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, నిజాంపేట్ గణేష్ వేదవతి, దివాకర్ ఉమ్మడి నుండి, మీరు ఏమాత్రం వేరే మెసేజ్ చేయకండి, ఆన్సర్ ముందుగా టైప్ చేయండి, ఆ తర్వాత మీ పేరు మీ ఊరు పేరు టైప్ చేస్తే మాకు కరెక్ట్ సమాధానం పంపిన వాళ్ళకి పేర్లు చదవడానికి అవకాశం ఉంటుంది. ఉప్పల్ నుంచి శ్రీకాంత్, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, వీరు పెడ నుంచి అప్పలరాజు, వీరు రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్.

స్పాన్సర్ ఇచ్చారు. ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని మాయ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు, ఇంకా అలాగే హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి కూడా వీర్జాదిగూడ శ్రీనివాస్, మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి అక్షర కృప, బ్రహ్మయ్య కర్నూలు నుండి ఉమ్మెడ మొహమ్మద్ జైనుద్దీన్, హైదరాబాద్ బౌరంపేట సంతోష్ కుమార్ సుప్రియ, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి, పంతడి శ్రీనివాసరావు మోరిపొలం నుండి కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, వీరు డాక్టర్ వి శ్రీపతి బాబు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత భోగ మార్కండే అనిత, చోడవరపు నాగేశ్వర గీతానగర్ హైదరాబాద్ నుండి, నార్కట్పల్లి నుండి నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, తర్వాత బింగ్వార్ రవి భీమ్గల్ నుండి ఆన్సర్ ఇచ్చారు. దోమకొండ విజయ్ కుమార్ హనుమాన్ టెకిడి హైదరాబాద్ నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుంచి వెంకట్ శివప్రసాద్, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుండి, వెంకటేష్ నందిపేట నుండి, వీరు భాను మియాపూర్ నుండి, అనిత ఫ్రమ్ గజ్వెల్ నుండి, తర్వాత రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి వీరందరూ కూడా ఇన్ టైంలో సరైన సమాధానం ఇచ్చారు. మరి సరైన సమాధానం యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం అన్నమాట. సో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ సరైన సమాధానం చేసిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతుంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత, తీసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ డాక్టర్ పశుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0402324 0852, ఇంకో నెంబర్ 0402324 0853, 0402955-0923. ఈ నెంబర్కి ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు, మీ సందేహాలకు సమాధానం ఇస్తారు. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324 0852 నెంబర్కు వాట్సాప్ చేయండి. మళ్ళీ మళ్ళీ చేసిన వాళ్ళే చేయకపోతే కొంచెం బాగుంటుంది అనేది నా యొక్క సజెషన్. ప్రశ్న వచ్చేస్తుంది, ఇటీవల విడుదలైన డేటా ప్రకారం 2024-2025 మధ్య జాతీయ రహదారులపై జరిగిన మరణాల సంఖ్యలో అత్యధిక తగ్గుదల నమోదు చేసిన రాష్ట్రం ఏది? ప్రశ్న పెద్దగా ఉందని అనుకుంటున్నారు కదా, మళ్ళీ చదువుతా. ఇటీవల విడుదలైన డేటా ప్రకారం 2024-2025 మధ్య జాతీయ రహదారులపై జరిగిన మరణాల సంఖ్యలో అత్యధిక తగ్గుదల నమోదు చేసిన రాష్ట్రం ఏది? మీ కనుక ఆన్సర్ తెలిసే వెంటనే చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు సమాధానం ముందుగా మీ పేరు, మీ ఊరు పేరు ఇలా టైప్ చేస్తే చాలా సులభంగా ఉంటుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి రాజేశం సరోజిని మాయ, అలాగే వీరు సరే వీరు చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు, ఆన్సర్ పంపుతున్నారు. కేరళ అని అన్నారు, ఇది కాదు రాంగ్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్ సరైన ఆన్సర్ ఇచ్చారు. వీరు చేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ పంపుతున్నారు. సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఇంకా వీరు చూద్దాం. పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్, కంగ్రాట్స్ అండి. బ్రహ్మయ్య కర్నూలు నుండి, వీరు నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి. పంతాడి శ్రీనివాసరావు మోరుపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. చాలామంది రైట్ ఆన్సర్ ఇచ్చారు, కానీ ఇంతకుముందుకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. వారి పేర్లు చదివినట్లుగా మీరు భావించండి. ఇంతకుముందు చేసిన వాళ్ళందరూ కూడా సరి అయిన ఆన్సర్ ఇచ్చారు. హర్షిణి ఆదిలాబాద్ రామ్నగర్ నుండి కూడా మరి వీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. మరోసారి ట్రై చేయండి. ఫ్రమ్ దుర్గాదేవి గుడ్ల నర్వా నుండి వారు రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్. వీరు భాను మియాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్. వీరు న్యావనంది నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య కూడా రైట్ ఆన్సర్. అనిత గజ్వేల్ నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీరంతా రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. సరైన సమాధానం చెప్పిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. సరైన ఆన్సర్ ఉత్తరప్రదేశ్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది. అమెరికా నిర్వహించిన సైనిక నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన ఏ మేజర్కు 2 పురస్కారాలు దక్కాయి? ప్రశ్న మరొకసారి. అమెరికా నిర్వహించిన సైనిక నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన ఏ మేజర్కు 2 పురస్కారాలు దక్కాయి? ఆ మేజర్ పేరు ఏంటో మీకు తెలిస్తే వెంటనే 04023240820 నెంబర్కు వాట్సప్ చేయండి.

మీరు విన్న ఆ పాట సెవెన్ బైజీ బృందావన కాలిని సినిమా నుంచి కార్తీక్ పాడింది. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మనం వింటున్నాం షో టైం. షో టైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, ఇటీవల విడుదలైన డేటా ప్రకారం 2024-2025 మధ్య జాతీయ రహదారులపై జరిగిన మరణాల సంఖ్యలో అత్యధిక తగ్గుదల నమోదు చేసిన రాష్ట్రం ఏది అని మనం ప్రశ్న వేశాం. సో ఇన్ టైంలో పంపిన వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేస్తున్నాను. వీరు ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత పంపిన వాళ్ళు, మళ్ళీ మళ్ళీ పంపకని చెప్పినా కూడా మళ్ళీ పంపుతూ ఉన్నారు. సరే మరి ఎందుకంటే కొంచెం కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. కీర్తిరాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. హంపాపురం విలేజ్ చిరంజీవి నాగభూషణం నారాయణస్వామి కూడా రైట్ ఆన్సర్.

ఒట్టేజీ చెబుతున్న సినిమా కోసం గోపాల్ శ్రీనిధి పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, అమెరికా నిర్వహించిన సైనిక నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన ఏ మేజర్కు 2 పురస్కారాలు దక్కాయి అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు ఇందాక పంపిన వాళ్ళు మళ్ళీ పంపుతున్నారు. సరే, మరి మీ ఆనందం కోసం నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ, గంగు మహేందర్ ఇల్లంతకుండ మండలం నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఉప్పల్ నుంచి శ్రీకాంత్, తర్వాత జిబ్లక్పల్లి నుండి చిక్క చక్రపాణి చందన, వీరు మిస్ సరే బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య, హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, ఫీర్జాదిగూడ శ్రీనివాస్, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, చిలుక నారాయణ అనుసూయ యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుండి, రవీంద్ర కరీంనగర్ నుండి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, పంతాడి శ్రీనివాసరావు మోరిపొలం నుండి, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, అప్పలరాజు పెడన, అంకుశాపురం నుంచి దూర్నాల సుదర్శన్, ఆర్మూర్ నుంచి మేడిగ రాధ, ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి, గీతానగర్ హైదరాబాద్ నుంచి రమాదేవి, వీరు అనిత ఫ్రమ్ గజ్వెల్ నుండి, భాను మియాపూర్ నుంచి. వీరంతా ఇన్ టైంలో సరైన ఆన్సర్ చేశారు. సరైన ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది. మరి సరైన ఆన్సర్ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. ఎస్, ప్రభాత్ మిశ్రా, మన మేజర్ ప్రభాత్ మిశ్రా గారు 2 పురస్కారాలు అందుకున్నారు. సో మరొక ప్రశ్న వచ్చేస్తుంది, షారుక్ కొత్తగా నియమించిన డైరెక్టర్ ఎవరు? షారుక్ కొత్త

గా నియమించిన డైరెక్టర్ షారంటే తెలుసు కదా, శ్రీహరి కోటన్న అంతరిక్ష పరిశోధన కేంద్రం అన్నమాట. షార్కు కొత్తగా నియమితులైన డైరెక్టర్ పేరు కనుక మీకు తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మరి రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ డాక్టర్ పసుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేసిన నెంబర్లు 0403 2408 53 0403 2408 53 0403 2905 59 ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి.

లాటరీ సినిమా నుంచి దీపు పాడిన పాటది. కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం పంపిన వాళ్ళు ఇంతకుముందు పంపిన శ్రోతలే మళ్ళీ మళ్ళీ పంపుతూ ఉన్నారు. సరే, వెంకటేష్ నందిపేట నుంచి సరైన సమాధానం పంపారు. ఆదర్శ్ నగర్ నిజామాబాద్ జిల్లా నుంచి కీర్తి రాజ్ కుమార్, తర్వాత ప్రేమ్ సాయి వరుణ్ ఆడామ్ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, గంగు మహేంద్ర ఇల్లంతకుండ నుండి, వీరు ఫీర్జాద్గూడ శ్రీనివాస్, ఉప్పల్ శ్రీకాంత్, పంతాడి శ్రీనివాసరావు మోరిపల్లి నుండి, ఇంద్రనగర్ శ్రీనివాస్, పద్మావతి, కనాజిగూడ వీరిది, వీరు సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ హైదరాబాద్ నుండి, హంపాపురం విలేజ్ చిరంజీవి నాగభూషణం, ద్రోణంరాజు సూర్యశ్రీ మహాలక్ష్మి కౌకూర్ నుండి, తర్వాత నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, ఎం శ్రీశైలం గుడ్ల నర్వ జిల్లా నాగర్కర్నూలు నుండి గోలం సర్వర్ వీరు, తర్వాత భాను మియాపూర్ నుండి ఎండి గోలం సర్వర్ చింత వీరు ఏంటో ఏవేవో టైప్ చేస్తున్నారు, సరిగ్గా టైప్ చేయండి. తర్వాత వీరు పంపిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపుతున్నారు, చూస్తున్నాను ఇంకా ఎవరెవరు ఉన్నారనేది. సో ఇందాక పంపిన వాళ్ళే వీరు. మరొక కొత్త శ్రోత కేవీ రావు ఖైరతాబాద్ నుండి సరైన ఆన్సర్ ఇచ్చారు. సో వీరు మాత్రమే సరైన సమాధానం చేశారు. వీరితో పాటు ఇంతకుముందు శ్రోతలు పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా సరైన సమాధానం పంపారు. వారందరూ కూడా కంగ్రాచులేషన్ చెబుతుంది, అలాగే అభినందనలు తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz సరైన సమాధానం ముత్తు చలియన్, ఇది సరైన సమాధానం అన్నమాట. ఈ పాటతో ఈరోజు ఇలా మరి శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేసి సరైన సమాధానం పంపి షోకి మరింత బ్యూటీనిచ్చారు. వారందరికీ స్పెషల్ థ్యాంక్స్.

0: నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోలో సమయం 2 గంటలకు వస్తుంది. కొన్ని క్షణాల్లో మిడ్డే న్యూస్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు 15 నిమిషాలు దాటి 48 సెకండ్లు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పిస్తున్న హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ డాక్టర్ పశుపల్ నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేస్తున్న నెంబర్లు

0: 0402324085204023205503 0402925509239 ఈ నెంబర్లకు ఫోన్ చేసి నేరుగా మాట్లాడవచ్చు.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం ప్రత్యేకంగా రక్తదాతల గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకు రక్తదాతల గురించి తెలుసుకోబోతున్నాం అంటే, రక్తదానం అనేది చాలా ప్రధానమైనది, ప్రాణాలను రక్షించేటువంటిది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే రక్తదానం చేయాలి అంటే రక్తదాతలు కావాలి. రక్తదాతలు కావాలి అంటే ఎలాంటి రక్తదాతలు మరి రక్తదానం చేయడానికి అర్హులు, లేదా ఎవరు మరి రక్తదానం చేయొచ్చు, ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి. అంటే ఏ పరిస్థితిలో చేయొచ్చు, ఎలాంటి మరి రక్తదానం లేదా రక్తాన్ని మరి దానంగా తీసుకోవచ్చు, ఇలాంటి అంశాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే మనము ఈ నెల మరి 19వ తేదీ నాడు మనకు ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా క్షమించాలి, ఈ నెల 14వ తేదీ నాడు మనము ఈ రక్తదాతల దినోత్సవంగా మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సందర్భంగా ఈరోజు రక్తదానము, రక్తదాతల యొక్క ప్రాధాన్యత గురించి అంశంగా మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఈ అంశమే మనతోటి చర్చించి అసలు అది ఈ రక్తదానానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీతో మాతో పంచుకోబోతున్నారు డాక్టర్ నందకిషోర్ పసుపల. వీరు మరి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నారు. అలాగే మరి ఈ కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్లో భాగంగా రక్తదానాన్ని గురించినటువంటి అంశాలు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. మరి హైదరాబాద్లో ప్రముఖ కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ హెడ్గా ఉన్నటువంటి డాక్టర్ నందకిషోర్ పసుపల గారితో మనం మాట్లాడదాం. మీరు కూడా రండి, మీ సందేహాలు లేదా మీ యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే డాక్టర్ గారితో మాట్లాడి వాటికి కూడా సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 0402324052, అలాగే ఇంకొకటి 2324085353, ఇంకొకటి 0402తో పాటుగా 2955092 ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ నందకిషోర్ పసుపల గారితో మీరు మాట్లాడవచ్చు. డాక్టర్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: సరే, ఇప్పుడు మనం రక్తదానాన్ని గురించి, రక్తదాతల గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు రక్తదానం అంటే ఏమిటి, అసలు ఏ వ్యక్తులు రక్తదానం చేయొచ్చు?
4: మొదటిగా ఆల్ ఇండియా రేడియో వారికి ధన్యవాదాలు. శ్రేయ శ్రోతలకు కూడా నమస్కారాలు. రక్తదానం అనగా మన శరీరంలో ఉండే రక్తంలో కొంత భాగాన్ని మాత్రమే మనం దానంగా ఇచ్చి అవసరమైన పేషెంట్స్కి ఆ టైంలో అవసరమైనప్పుడు రక్తాన్ని మళ్ళీ ట్రాన్స్ఫ్యూజ్ చేయడం, ఇదంతా రక్తదానము, రక్త బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఇవి వీటిల్లో ఉండే భాగాలన్నమాట. సో మన శరీరంలో ఇంచుమించు 4 నుంచి 5 లీటర్ల రక్తం ఉంటుంది. అందులో నుంచి మనము 350 నుంచి 450 మిల్లీలీటర్స్ ఆఫ్ రక్తము తీసుకుని మనము భద్రపరిచి దాన్ని భాగాలుగా విభజించి స్టోరేజ్ చేస్తామన్నమాట. ఈ ప్రాసెస్ని బ్లడ్ డొనేషన్ అండ్ కాంపోనెంట్ ప్రిపరేషన్ అండ్ స్టోరేజ్ అంటాం. సో ఇవి మనం తయారు చేసినప్పుడు రక్తం ఎప్పుడైతే పేషెంట్కి రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ టైంలో వాళ్ళకి మ్యాచ్ చేసి పరీక్షలు అవన్నీ చేసి రక్తాన్ని పేషెంట్కి ఇవ్వడం జరుగుతుందండి.
3: సార్, అంటే ఇప్పుడు ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అంటే ఏంటి, అంటే మనకు అంటే రక్తదానానికి సంబంధం ఏంటి?
4: సో ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అంటే ఇప్పుడు ఎన్నో రకాల ఆర్గాన్స్ కానీ రక్తం కానీ ఒకరి నుంచి ఇంకొకరికి

0: ట్రాన్స్ఫర్ అనేది చేయబడుతూ ఉంది. రకరకాల ఆధునిక పద్ధతులలో కానీ, ఆపరేషన్స్లో కానీ, సర్జరీస్, ట్రాన్స్ప్లాంట్స్, వీటిల్లో భాగంగా బ్లడ్ కానీ ఆర్గన్స్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఇవి చేయడము అంత సింపుల్గా ఉండదు. సో వాటికి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూడాలి కంపల్సరీగా. ఒకరి నుంచి ఇంకొకరికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ లేదా రోగాలు, లైక్ అంటే హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, మలేరియా, సిఫిలిస్ ఇలాంటివి ఏమైనా వెళ్తున్నాయా, ఇవన్నీ చూడడానికి ఒక నిర్దిష్టమైన డిపార్ట్మెంట్ అవసరం ఉంది. సో ఆ డిపార్ట్మెంట్లోనే మేము ఒకరి నుంచి వెళ్తున్న భాగాలు, రక్తం కానివ్వండి, ఆర్గన్స్ కానివ్వండి, ఇవన్నీ సరైన పద్ధతిలో వెళ్తున్నాయి.
1: గుండె, కిడ్నీలు, లంగ్స్ ఏవైనా కూడా,
0: ఏవైనా కానీ ఈ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డిపార్ట్మెంట్ మూలంగా వెళ్ళాలి. సో మా డిపార్ట్మెంట్లో రక్తం గురించి ఎక్కువ జరుగుతుంది. మోస్ట్ కామన్గా జరిగే ట్రాన్స్ఫర్ అనేది రక్తం అన్నమాట. దాన్ని మనము ట్రాన్స్ఫ్యూజన్ అనే అంటూ ఉంటాం. సో కాబట్టి ఇది ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అయ్యిందనమాట. సో ఆర్గన్స్ని పంపించినప్పుడు కొన్ని రకాల ఆర్గన్స్ మీద ఉండే యాంటీజెన్స్, యాంటీబాడీ టెస్టింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా చూసి వాటి మ్యాచింగ్ కూడా మేము చేస్తాం.
1: ఓకే, అంటే రక్తానికి ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్కి సంబంధము ఇలా ఉంటుంది అన్నమాట. అంటే మనము ఒకటి ఏదైనా ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి వెళ్ళాలి అంటే, అంటే సరైనటువంటి విధానంలో ఉందా లేదా అనేటువంటిది మనం చూస్తుంటాం.
0: దీనితో పాటు రక్తంలో కొన్ని కొన్నిసార్లు మలినాలు ఉంటాయి, లేదంటే పెథలాజికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో నుంచి మొత్తం మనము ఆ రక్తాన్ని మొత్తం శుద్ధిపరిచే ప్రక్రియలు కూడా ఈ డిపార్ట్మెంట్లోనే ఉంటాయి. వాటిల్ని ప్లాస్మా ఎక్స్చేంజెస్ అని, ఫిల్టరేషన్ ప్రొసీజర్స్ అని అంటాము.
1: ఏఫెరిసిస్
0: అంటాం, ఏఫెరిసిస్ పద్ధతిలో చేస్తాం.
1: ఓకే సార్, శ్రోత లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాక మరలా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. హలో,
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్
0: సార్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి.
2: నమస్తే సార్. సార్, బ్లడ్ ఎన్ని సంవత్సరాల వరకు డొనేట్ చేయొచ్చండి?
0: మంచి ప్రశ్న అమ్మా. రక్తదానం చేయడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. తర్వాత 60 సంవత్సరాల లోపు ఫస్ట్ టైం డొనేషన్ చేసేవాళ్ళు, మొదటిసారిగా చేసేవాళ్ళు కానీ, ఏఫెరిసిస్ పద్ధతిలో చేసేవాళ్ళు కానీ 60 సంవత్సరాల లోపు చేయాలి. రెగ్యులర్గా డొనేషన్ చేస్తుండే వాళ్ళు మాత్రం అక్కడ మీ రక్త సెంటర్, అంటే బ్లడ్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ కానీ బ్లడ్ సెంటర్లో ఉండే డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని మీరు 65 సంవత్సరాల వరకు డొనేషన్ చేయొచ్చండి. లేదు అంటే 18 నుంచి 60 అనేది నార్మల్గా రక్తదానం చేయాల్సిన వయసు. రిపీటెడ్ డోనర్స్ మాత్రం 60.
2: నేను క్యాన్సర్ పేషెంట్కి 2 సార్లు ఇచ్చిన సార్, సిక్స్టీలోనే ఒకసారి ఉస్మానియాకి ఇచ్చినాను, ఒకసారి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది కదా నారాయణగూడలో,
0: ఓకే అండి,
2: అందులో ఇచ్చినాను 2 సార్లు. ఇప్పుడు నాకు 69 అయింది సార్. నాకు బీపీ, షుగర్ ఏంటి ప్రాబ్లం లేదు, నాకు హెల్తీగా ఉన్నా. ఇప్పుడు ఎవరన్నా బ్లడ్ కావాలి అంటే నేను ఇస్తా అనేసి అంటే, ఇంట్లో పిల్లలు, నీ చిన్న పిల్ల ఇంకా ఇయ్యనీకి, నీకే సరిగ్గా హిమోగ్లోబిన్ ఉండలేదు, నువ్వు ఇయ్యొద్దు అనేసి నన్ను ఖండిస్తున్నారు సార్. వాళ్ళకి లేకుండా పోయి ఇయ్యొచ్చు, ఒక ప్రాణం బతుకుతుంది ఏమో అన్నట్టు నాకు ఆలోచన, ఇద్దామనేసి నేను అనుకుంటున్నా. నాకు లేకుంటే ఏముంది, వేరే వాళ్ళ కన్నా వస్తుంది కదా అట్లా నేను అనుకుంటున్నా.
0: మీరు ఆలోచన చేస్తున్నది, మీరు యంగ్స్టర్స్ కి దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలండి. మీలో ఉండే ఉత్సాహాన్ని ఇన్స్పిరేషనల్ గా తీసుకొని యంగ్స్టర్స్ ముందుకొస్తే అందులో ఇంకా మంచి ఉత్తేజితమైన రక్తం అది అంతా ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ వయసులో 65 సంవత్సరాల తర్వాత రక్తదానం చేయడానికి కుదరదండి. మన భారత రాజ్యాంగం ప్రకారంగా మనము 60 సంవత్సరాల తర్వాత తీసుకోలేము. కాబట్టి ఏం లేకుండా, అవునండి, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా తీసుకోవడానికి ఉండదు.
2: అంటే ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో కూడా అడుగుతా ఉంటారు, సీరియస్ గా ఉన్నారు, రక్తదాతలు ఉంటే ముందుకు రండి అంటా ఉంటే, నాకేమో పోయి ఎప్పుడు ఇస్తామా అని అనిపిస్తుంటది నాకు. కానీ ఇంట్లో పిల్లలు నన్ను ఖండించి పెడుతున్నారు, పోవద్దు పోవద్దు అనేది. దానికి నేను ఇయ్యాలంటే ఎట్లా అనేసి నేను
1: అంటే అమ్మ, రక్తదానానికి గైడ్ లైన్స్ లో అంటే ఏ అయితే నిబంధనలు ఉన్నాయో, నిబంధనలు కూడా ఖచ్చితంగా 65 సంవత్సరాల వరకే, అది మంచి కండిషన్స్ ఉన్నప్పుడు అని డాక్టర్ గారు అంటున్నారు. మరి కాబట్టి 65 సంవత్సరాల పైన, మీకు 69 సంవత్సరాలు అంటున్నారు కదా,
2: అవును,
1: అంటే ఇప్పుడు మరి తీసుకోరు.

0: కూడా మీరు ఇస్తానన్నా కూడా, మీరు ఆరోగ్యంగా ఉన్నా కూడా.
1: మనం ఇచ్చింది డైరెక్ట్ తీసుకోరు కదా మేడం, పెట్టుకుంటారు వాళ్ళకి సూట్ అయింది వాళ్ళు తీసుకుంటారు, అది ఓ పాజిటివ్ అసలు. అందుకే వాళ్ళు తీసి పక్కకు పెట్టుకుంటారు కదా, మళ్ళీ అవసరం ఉంటే వేరే వాళ్ళకి ఏ గ్రూప్ ఉందో ఆ గ్రూప్ ఎక్కిస్తారు కదా. అట్లా నేను
0: డాక్టర్ గారు మీరేమంటారు అంటే, ఆమె చాలా ఉత్సాహంగా ఉన్నారు అంటే తన ఆరోగ్యంగా ఉన్నాను ఇవ్వాలి అనేటువంటిది, కాకపోతే 69 సంవత్సరాలు పిల్లలు కూడా ఇష్టపడట్లేదు ఇవ్వడానికి.
2: అదేనండి, అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా 60-65 సంవత్సరాల తర్వాత తీసుకుంటే మరి ఆ బ్లడ్ సెంటర్ వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి అంత రిస్క్ ఎవరు తీసుకోరు. మీరు రక్తదానం చేయాలనుకునే దానికంటే ఇప్పుడు మీరు యంగ్స్టర్స్ ని మోటివేట్ చేయడం అనేది మంచి ఉద్దేశం ఇక్కడ. ఓకేనండి, నమస్తే.
0: హలో,
3: హలో అమ్మ, నమస్తే అమ్మ. శుభ మధ్యాహ్నం. బంగారు త్రిమూర్తుల గుప్త పెద్దాపుడు మాట్లాడుతాను తల్లి.
0: త్రిమూర్తుల గుప్త గారు మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ నందకిషోర్ గారు.
2: నమస్తే
3: సార్, ఇవ్వండి అమ్మా ఒకసారి.
0: లైన్ లోనే ఉన్నారు, వింటున్నారు మీ మాట, మాట్లాడండి.
3: డాక్టర్ గారు నమస్కారం సార్.
2: నమస్కారం సార్, చెప్పండి సార్.
3: నా పేరు బంగారు త్రిమూర్తుల గుప్త, పెద్దాపుడు మాట్లాడుతున్నారండి.
2: ఓకే అండి.
3: నాకు ఆంకిలైటిస్ స్పాండిలైటిస్ అనే డిసీజ్ ఉందండి.
2: ఓకే,
3: అయినప్పటి కూడా బ్లడ్ డొనేషన్ చేయడం మంచిది అంటారా, పర్వాలేదు అంటారా, అసలు ఇవ్వకూడదు అంటారా?
2: యూజువల్లీ మీకు దానికి తాలూకు మీకు నొప్పి అనేది ఉందా అండి?
3: చాలా విపరీతంగా ఉండదండి, దానికి పేరుకెళ్ళు సరి వాడుతూ ఉంటాను, మెడిసిన్స్ వాడుతాను సార్.
2: ఇప్పుడు రక్తదానం చేసేటప్పుడు మనము మేము రక్తదానంలో చేస్తున్నప్పుడు డాక్టర్స్ ఎవరైనా కానీ ఏం ఆలోచిస్తామంటే, ఈ ప్రాసెస్ వల్ల రక్తానికి కానీ రక్తదాతకి కానీ పేషెంట్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఏమైనా కలుగుతుందా అనేది చూస్తామండి. సో మీరు రక్తదానం చేసేటప్పుడు మీరు ఆల్రెడీ నొప్పితో ఉన్నారు. సో ఈ మీరు బాధపడుతూ ఉండి ఆ నొప్పితో టాబ్లెట్స్ వేసుకుంటూ అంత రక్తదానం చేయాల్సిన సిచ్యువేషన్ కాదు. లేదు, మీరు యాంకలైజింగ్ స్పాండలైటిస్ అనేది కొన్నిసార్లు ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల ఉండొచ్చు. సో అది నిర్ధారితమయ్యి మీ రక్తం టెస్ట్లలో ఉంటే అప్పుడు మీరు రక్తదానం చేయకూడదండి. అలా కాకుండా కొంతమందికి టెస్ట్లలో ఏం ప్రాబ్లం లేకుండా ఖాళీ ఒక్క నరం గుంజడం లాంటి సమస్య లాగా ఉంటుంది, అలాంటి వాళ్ళు రక్తదానం చేసే టైంలో మీరు సౌకర్యంగా ఉన్నారు, మందులు వేసుకోకుండా నొప్పి లేకుండా సౌకర్యంగా ఉన్నారు అంటే అప్పుడు రక్తదానం చేయొచ్చు. బట్ ఇలా బాధపడుతూ మందులు తీసుకుంటున్నప్పుడు రక్తదానం చేయకూడదండి.
0: అంటే ఇలాంటప్పుడు వయసు కూడా మనం చూస్తామేమో కదా సార్, హెల్త్ కండిషన్స్ తో పాటుగా వయసు కూడా నిర్ధారించడం జరుగుతుంది.
2: ప్రతి ఒక్క క్రైటీరియా ఇండివిజువల్ గా డిసైడ్ చేస్తుంది. వయసు, రక్తం ఎంత పర్సంటేజ్ ఉంటుంది, వాళ్ళు మేల్సా ఫీమేల్సా. ఎందుకు మేల్సా ఫీమేల్సా అని అడుగుతున్నా అంటే, నేను చెప్తున్నానంటే మీకు మేల్స్ అయితే 3 నెలలకు ఒకసారి డొనేషన్ చేయొచ్చు, ఫీమేల్స్ అయితే 4 నెలలకు ఒకసారి మాత్రమే చేయాలి. సో ఇప్పుడు వయసు నార్మల్గా ఉండి ఫీమేల్ 3 నెలల ముందు డొనేషన్ చేసింది, ఇప్పుడు ఆవిడ చెయ్యొచ్చా అంటే లేదు. ఎందుకంటే 4 నెలలు కూడా కంప్లీట్ అవ్వాలి, 4 మంత్స్ కంప్లీట్ అవ్వాలి ఫీమేల్స్ కి.
0: ఒకసారి డొనేషన్ చేసిన తర్వాత స్త్రీలకైతే 4 నెలలు పూర్తి అవ్వాలి. అంటే మేల్స్ కైతే, పురుషులకైతే 3 మంత్స్ కంప్లీట్ అయ్యాక తీసుకుంటాం. ఓకే, అంటే ఆ తీసుకునేటప్పుడు కూడా హెల్త్ కండిషన్స్ అండ్ ఏజ్ కూడా చూస్తారా సార్?
2: హెల్త్ కండిషన్స్, ఏజ్, వాళ్ళ హైట్, వెయిట్, వాటిలన్నిటిని బట్టి మేము వాళ్ళ నుంచి ఎంత రక్తం కలెక్ట్ చేసుకోవాలనేది కూడా మనము డిసైడ్ చేస్తాం. బరువు సపోజ్ 45 కేజీలు మించి ఉండాలి కంపల్సరీగా, 45 కేజీల నుంచి 55 కేజీల వరకు ఉంటే 350 ml 350 ml మాత్రమే బ్లడ్ సేకరించగలుగుతాం. అదే 55 కేజీల బరువు కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం 450 ml బ్లడ్ వరకు తీయొచ్చు. సో బరువు కూడా అక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇది ఒక్కటే కాకుండా వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, ఏమన్నా రీసెంట్గా జ్వరాలు ఏమన్నా వచ్చాయా, అయితే వాళ్ళ హెల్త్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కూడా చూస్తాం మనం. వాళ్ళు టాటూస్ అవి వేయించుకుంటున్నారా, చెవులు కుట్టించుకున్నారా రీసెంట్గా, వాళ్ళు ఏమైనా మందులు వాడుతున్నారా, ఎలాంటి మందులు వాడుతున్నారు, అది ఏదైనా రోగం గురించి వాడుతున్నారా లేకుంటే ఆరోగ్యం గురించి వాడుతున్నారా? ఇప్పుడు వెల్నెస్ కూడా కామన్ అయిపోయిందండి. సో చాలా

0: మంది విటమిన్స్ అని ఏమంటారు, మినరల్స్ విటమిన్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు,
1: టాబ్లెట్స్
0: సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు డొనేషన్ చేయొచ్చా అనేది చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళల్లో వాళ్ళు నార్మల్గా ఉండి వెల్నెస్ కోసం తీసుకుంటూ ఉంటే డొనేషన్ చేయొచ్చు కంపల్సరీ, నో ప్రాబ్లం. వీటిల్లో కొన్ని కాంపోజిషన్స్ ఉంటాయి, సపోజ్ బయోటిన్ ఉంది, బయోటిన్ వాడుతున్న వాళ్ళకి మేము రక్తం సేకరించిన తర్వాత చేసిన పరీక్షలలో కొన్ని వ్యత్యాసాలు రావచ్చు, కాబట్టి అలాంటి వాళ్ళని వద్దు అని చెప్తాం. ఎందుకు, వాళ్ళ రక్తంలో ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఆ బయోటిన్ వలన టెస్ట్లలో కొన్ని వ్యత్యాసాలు రావడం వల్ల మనం రక్తం ఉపయోగించే పరిస్థితిలోకి వెళ్ళాం. సో ఉపయోగించని రక్తాన్ని సేకరించడం కూడా వృధా అవుతుంది.
1: అంటే బ్లడ్ అంటే బ్లడ్ లో ఉండే ఆ కంటెంట్స్ ఉన్నాయి కదా, మనం అంటే విడిగా చేస్తాం, సపరేట్ చేసే కాంపోనెంట్స్ లో కూడా తేడా వచ్చే అవకాశం ఉందంటారా? ఇట్లాంటి
0: టెస్ట్లలో మాత్రమే తేడా వస్తుంది,
1: తేడా వస్తుంది.
0: కాంపోనెంట్స్ అన్ని మనము రక్తం దానం చేసే ముందు ప్రతి దాతకి మనము హీమోగ్లోబిన్ పరీక్ష చేయించాలి కంపల్సరీగా. గవర్నమెంట్ రికమెండేషన్స్ ప్రకారంగా 12.5 గ్రామ్స్ హిమోగ్లోబిన్ ఉంటేనే రక్తం అనేది తీసుకోగలుగుతాం. సో దాంతోపాటి ఎక్కడైతే బ్లడ్ సెంటర్స్ మిగతా టెస్ట్లు కూడా చేయగలుగుతున్నారో, అంటే ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది, వైట్ సెల్ కౌంట్ ఎంత ఉంది అని చూడగలుగుతున్నారు, వారి దగ్గర అయితే మనకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా అందుతుంది. లైక్ ప్లేట్లెట్స్ ఒక్కొక్కసారి తక్కువ అయిపోవచ్చు, డెంగ్యూ ఉండొచ్చు, లేకపోతే వేరే ఇష్యూస్ ITP అనే కండిషన్ ఉండొచ్చు, ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనిక్ పర్పూరా అంటాం. సో వాళ్ళు రొటీన్గా నార్మల్గా ఉండొచ్చు, శక్తివంతంగానే ఉంటారు, డొనేషన్ చేద్దామనే ఉత్సాహం ఉందనుకోండి, ఆ పద చేద్దాం పద అనుకుంటారు. కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు మా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్లో మేము వైట్ సెల్, రెడ్ సెల్ అండ్ ప్లేట్లెట్స్ అన్ని కౌంట్స్ చెక్ చేస్తాము. సో ప్లేట్లెట్స్ ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళకి, ITP వాళ్ళకి తక్కువ ఉంటుంది, 80,000 or 70,000 ఇంకా తక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళు అదర్వైజ్ నార్మల్గా కనిపిస్తారు మనకు, శక్తివంతంగా ఉంటారు, బట్ వాళ్ళ దగ్గర నుంచి మేము రక్తం కలెక్ట్ చేయము అన్నమాట. సో ఇవన్నీ ఒక్కొక్కసారి మనం వెతికితే కానీ దొరకని సమస్యలు అన్నమాట. సో రక్తదానం
1: ఇంటర్నల్గా మనం బ్లడ్ పరీక్ష చేసినప్పుడే
0: బయటపడుతుంది. సో మేము ఇక్కడ ఇవన్నీ చేసినప్పుడు నార్మల్గా హెల్దీగా ఉండే డోనర్స్కి కూడా ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాళ్ళకి గుర్తించి వాళ్ళకి హెల్ప్ చేసి, ఇది మీ కండిషన్ ఇలా ఉండిండొచ్చు, మీరు ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని కూడా మేము చెప్తామండి.
1: ఓకే సార్. డాక్టర్ వింటున్నారు కదా శ్రోతలు, మరి ఈరోజు మనము రక్తదానం, రక్తదాతల యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. రక్తదానం ఎంత ప్రధానమో రక్తదాతలు కూడా అంతే ప్రధానం. ఎందుకంటే రక్తం ఇచ్చేవాళ్ళు లేకపోతే రక్తము మనకి స్టోర్ అవ్వదు, మరి అది ఇతరుల యొక్క ప్రాణానికి మరి అది ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి అలాంటి మరి ఉద్దేశాలు ఉన్నవారు లేదా ఆరోగ్యవంతులు ఎవరైనా కూడా మరి రక్తాన్ని దానం చేయొచ్చు, రక్తదాతగా మారొచ్చు అనేటువంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నాం. దానికి సంబంధించిన విషయాలు కూడా డాక్టర్ గారు విపులంగా తెలియజేస్తున్నారు. దీనిలో మీకున్నటువంటి సమస్యలు, సందేహాలు మరి తెలియజేసినట్లయితే డాక్టర్ నందకిషోర్ పసుపల గారు మీకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324085252, అలాగే 2324085853, ఇంకొకటి 0400తో పాటుగా 2955092. ఈ మూడు నెంబర్లు దేనికి కాల్ చేసినా మీరు డాక్టర్ నందకిషోర్ గారు, పసుపుల గారితో మీరు మాట్లాడవచ్చు. వీరు హైదరాబాద్లో ప్రముఖ కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం, ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే రక్తదానం అనేది మనము చేయదగినటువంటి మరి ఇతరుల ప్రాణాన్ని కాపాడగలిగేటువంటి ఒక మంచి అవకాశం ప్రతి మనిషి జీవితంలో. అలాంటి అవకాశం మనకున్నట్లయితే మనం కూడా చేయడానికి ముందుకు రావచ్చు. డాక్టర్ గారు, మరి ఇంతకుముందు అన్నట్లుగా ఇప్పుడు మన రక్తదాతల గురించి మాట్లాడుకుంటున్నాం. రక్తదానం అనేది ఎలాగో, రక్తదాతల యొక్క పరిస్థితులు ఎట్లుండాలి? అంటే ఇప్పుడు నాకే ఉందనుకోండి, లేదా ఇతరులు ఉన్నారు ఎవరైనా, ఇందాక పెద్ద ఆవిడ ఎంత ఆసక్తిగా ఉన్నారంటే తన రక్తాన్ని దానం చేస్తే ఇతర ఇంకొక ప్రాణికి ఉపయోగపడుతుంది కదా అనేటువంటిది. మరి అసలు రక్తదానం చేయాలంటే కొంతమంది భయపడుతుంటారు, చాలా అపోహలు కూడా ఉంటాయి. మరి రక్తదాతలకి ఉండాల్సినటువంటి గుణాలు ఏమిటి, లక్షణాలు ఏమిటి?
0: సో రక్తదానం చేయడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా వాళ్ళకు ఉండాల్సిన ఏదంటే విల్లింగ్నెస్ అండ్ ధైర్యం అండి.

0: దీని తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మేము హైట్ వెయిట్ కానీ హిమోగ్లోబిన్ టెస్ట్లు కానీ ఇవన్నీ మేము చేస్తాం. వాళ్ళకి ఆ హెల్ప్ చేయాలనే నేచర్ ఉంటే అది చాలా ఇంపార్టెంట్. రెండవది ఆరోగ్యమైన శరీరం, తర్వాత వాళ్ళు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా చూసుకోగలగడం. ఎందుకంటే
1: అంటే పొగ తాగడం, మందు తాగడం ఇలాంటివన్నీ
0: కూడా, అంటే పొగ తాగినప్పుడు వారి రక్తంలో కొంచెం చిక్కదనం పెరిగే అవకాశం, ఛాన్స్ ఉంటుంది. అంటే హిమోగ్లోబిన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ తీసుకున్నా అంతే, డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఆల్కహాల్ తర్వాత. సో స్మోకింగ్
1: అంటే రక్తంలో ఎలాంటి తేడాలు వస్తాయి ఆల్కహాల్?
0: రక్తంలో వారికి హిమోగ్లోబిన్ ఎక్కువ కనిపించవచ్చు. తర్వాత వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, చెమటలు పట్టేయడము, కొంతమందికి వామిటింగ్ రావడము, ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయవచ్చు. కాబట్టి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవడము, ఆరోగ్యవంతకరమైన హ్యాబిట్స్ ఉంచుకోవడము, ఇవి రెండూ ఇంపార్టెంట్.

0: పడిపోవడం కానీ,
1: ఉహు
0: చెమటలు పట్టేయడము, కొంతమందికి వామిటింగ్ రావడము, ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయవచ్చు. కాబట్టి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవడము, ఆరోగ్యవంతకరమైన హ్యాబిట్స్ ఉంచుకోవడము, ఇవి రెండూ ఇంపార్టెంట్. తర్వాత వారికి ఏదన్నా ఇన్ కేస్ ప్రాబ్లం ఉన్నా కానీ, చిన్నదైనా పెద్దదైనా కానీ, కులంకుశంగా రక్తదానం చేసే ముందు అక్కడ ఉన్న డాక్టర్ గారితో డిస్కస్ చేసి, నేను చేయొచ్చా లేదా, దీనివల్ల ఏమైనా ఇబ్బందులు నాకు కలుగుతాయా లేక పేషెంట్కి ఏమైనా కలుగుతాయా అని డిస్కస్ చేసుకొని వాళ్ళు రక్తదానం చేయడానికి ముందుకు రావచ్చు.
1: అంటే వాళ్ళ యొక్క అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి అనేది ఏమన్నా ఉందా?
0: యూజువల్గా ఫుడ్ హ్యాబిట్స్, నార్మల్ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా డొనేషన్ చేయొచ్చు. ఇందులో జంక్ ఫుడ్ తినేవాళ్ళు డొనేషన్ చేయకూడదా అలాంటివి ఏమీ లేవు. జంక్ ఫుడ్ చేసిన తింటున్న వాళ్ళైనా కానీ డొనేషన్ చేయొచ్చు. కానీ డొనేషన్ చేస్తున్న సమయంలో వారి హీమోగ్లోబిన్ కానీ, ప్లేట్లెట్స్ కౌంట్ కానీ ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం. ముఖ్యంగా హీమోగ్లోబిన్ అనేది నార్మల్గా ఉందా లేదా అని చూస్తాం. ఇప్పుడు ఓన్లీ కొంతమంది జంక్ ఫుడ్ కానీ, ఓన్లీ రైస్ ఒక్కటే తిన, ప్రోటీన్ తక్కువ తీసుకోవడం ఉంటారు. సో వాళ్ళలో అనీమియా ఉందనుకోండి, మాకు అక్కడ అనీమియా ఉంది అంటే రక్తం తీసుకోవడానికి కుదరదు. లేదు, బరువు ఎక్కువ పెరగట్లేదు వాళ్ళు తీసుకున్న ఆహారాన్ని బట్టి, అప్పుడు కూడా మనం తీసుకోలేము. సో మంచి పౌష్టికారాహారం తీసుకోవడం అనేది వాళ్ళ జనరల్ హెల్త్కి, వాళ్ళ రక్తం యొక్క హెల్త్కి కానీ ఉపయోగపడుతుంది. సో అలాంటి నార్మల్ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా కానీ రక్తదానం చేయొచ్చు. రెగ్యులర్గా రక్తదానం చేయాలనుకునే వాళ్ళు ప్రోటీన్ డైట్ అండ్ లీఫీ వెజిటబుల్స్, అంటే ఐరన్ అది పెరగడానికి, ప్రోటీన్ మంచి హిమోగ్లోబిన్ పెరగడం కోసం అని చెప్పేసి ఇవి రెండు రికమెండ్ చేస్తామండి మామూలుగా. తర్వాత నీటి శాతం బాగా తీసుకోవాలి. అంటే రక్తం ఇచ్చినప్పుడు కొంత వాల్యూమ్ బయటికి వస్తుంది కాబట్టి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా నీరు అనేది రెగ్యులర్గా తీసుకోవాలి. 3 నుంచి 4 లీటర్లు ప్రతిరోజు తీసుకోవచ్చు. ఇది జనరల్ రికమెండేషనే కానీ బ్లడ్ డొనేషన్కి సపరేట్గా ఏం కాదండి.
1: అంటే జనరల్గా హెల్దీగా ఉండాలి,
0: హెల్దీగా ఉండే
1: మనము బ్లడ్ డొనేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు, అంటే మన లైఫ్ స్టైల్ ఇట్లా ఉన్నప్పుడు చక్కగా మనం ఎప్పటికప్పుడు బ్లడ్ డొనేషన్ అనేది చేయొచ్చు, అంటే రక్తదానం చేసేయచ్చు.
0: మాకు తెలిసిన కొంతమంది రక్తదాతలు వాళ్ళు డొనేషన్ చేయడం గురించి అనేసే సపోజ్ టాటూస్ వేసుకోకుండా ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశారనమాట. దాంట్లో ఒక కపుల్ వచ్చి అదే పనిగా చెప్పారనమాట, బ్లడ్ డొనేషన్ చేయాలి, ఇప్పుడు మా మ్యారేజ్ డే ఉంది కానీ నేను టాటూ వేసుకోవాలనుకుంటున్నాను, కానీ ఈ డొనేషన్ చేసిన తర్వాత చూద్దాంలే అనేసి ఆపాము, అందుకనేసి మేము బ్లడ్ డొనేషన్ చేయడానికి ఈరోజు వచ్చాము అని చెప్పి. సో టాటూ వేసుకున్నప్పుడు 1 సంవత్సరం వరకు రక్తదానం అనేది చేయకూడదండి.
1: 1 ఇయర్ వరకు
0: 1 ఇయర్ వరకు.
1: ఇప్పుడు టాటూలన్నీ ఫ్యాషన్ అయిపోయాయి, చెవులు కుట్టించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది యూత్ లో సార్, ఇది కూడా ఒక సమస్య అన్నమాట.
0: అంటే రక్తదానం గురించి సమస్య.
1: ఓకే,
0: ఇంకోటి ఏంటంటే ఈ టాటూస్ వల్ల కానీ చెవులు కుట్టించుకోవడం వల్ల అందరికీ రాకపోవచ్చు, కానీ అవే సూదులు వాడడం, ఇంక్స్లలో ఎవరికైనా ముందు ఇన్ఫెక్షన్ ఉండవాళ్ళకి వాడినటివి మళ్ళీ వాడడం ద్వారా, సరైన స్టెరిలైజేషన్ ప్రక్రియలు చేయకపోవడం వలన ఈ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ప్రాబ్లమాటిక్ ఉండేది ఏవేవి అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి, ఇవి ప్రాణాంతకంగా ఉండొచ్చు. కాబట్టి 1 సంవత్సరం వరకు రక్తదానం అనేది చేయవద్దు అనేసి మనకు గైడ్ లైన్స్ ఉన్నాయండి.
1: ఓకే, రైట్ సార్. శ్రోతలు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
2: హలో మేడం.
1: నమస్కారం అండి, మాట్లాడండి, డాక్టర్ నందకిషోర్ గారు ఉన్నారు.
0: నమస్తే, చెప్పండి చెప్పండి. నమస్తే అండి
2: డాక్టర్ గారు, రక్తదానంకు
0: వయస్సు అండి? వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 60 సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ఎటువంటి రక్తదానమైనా చేయవచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళకి ఆరోగ్యం అనేది సక్రమంగా కరెక్ట్గా ఉండాలి. రెగ్యులర్గా డొనేట్ చేసే వాళ్ళైతే 65 వరకు చేయొచ్చు అండి. మరీ ఎక్కువ వయసు ఉండేవాళ్ళు చేయకూడదండి. 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు కంపల్సరీ ఒక డాక్టర్ గారితో డిస్కస్ చేసి మాట్లాడిన తర్వాతనే వాళ్ళు అలౌ చేస్తేనే డొనేషన్ చేయాలి. 60 సంవత్సరాల వరకు వాళ్ళు మాత్రం, వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏమీ లేకపోతే, ఆరోగ్యంగా ఉన్నప్పుడు

0: అక్కడ ఉన్న డాక్టరు నిర్ధారించినప్పుడు మీరు రక్తదానం చేయొచ్చండి.
1: మరి ఇప్పుడు రక్తదానం 5-6 సంవత్సరాల పిల్లలు కూడా చేయొచ్చు డాక్టర్ గారు?
0: 5-6 సంవత్సరాలు చిన్న పిల్లలు చేయకూడదండి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇది రక్తదానం చేయడం అన్నమాట, రక్తం దానం చేయడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలండి. ఓ గ్రూప్ రక్తాన్ని మనము యూనివర్సల్ రక్తంగా పరిగణిస్తాము. దీంట్లో ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ అని ఉంటాయి. ఓ నెగిటివ్ అనేది యూనివర్సల్ రక్తంగా ధృవీకరించినది. ఆ రక్తం గ్రూప్ ఎవరికైనా ఎక్కించవచ్చు, ఓ నెగిటివ్ రక్తం. సో ఎప్పుడన్నా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, యాక్సిడెంట్స్ అయినప్పుడు హాస్పిటల్కి తీసుకుని వస్తే ఇమ్మీడియట్ రక్తం ఏది ఎక్కించవచ్చు అంటే ఓ నెగిటివ్ రక్తం ఎక్కించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. లేదు అంటే క్రాస్ మ్యాచ్ చేసి మీ మీ గ్రూప్ ఏది ఉందో చూసి అదే ఎక్కిస్తారు పేషెంట్స్కి, టైం ఉంది అంటే. టైం లేనప్పుడు మాత్రమే ఈ ఓ గ్రూప్ కానీ ఓ నెగిటివ్ రక్తం గ్రూప్ కానీ ఇస్తారు. అవునండి, యూనివర్సల్ రిసిపియంట్ అంటారు ఏబి గ్రూప్ వాళ్ళని. వాళ్ళకి ఏ గ్రూప్ కానీ బి గ్రూప్ కానీ ఏబి గ్రూప్ కానీ ఓ గ్రూప్ కానీ ఏదైనా కానీ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏబి పాజిటివ్ రిసిపియంట్ వాళ్ళకి ఎక్కించవచ్చు. అయితే ఇది ఎర్ర రక్త కణాల వరకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుందండి. ప్లేట్లెట్స్ అనేటివి మన రక్తంలో ఎప్పుడైనా ఇంజురీస్ అయినప్పుడు అంటే దెబ్బ తగిలినప్పుడు రక్తస్రావం అవుతూ ఉంటుంది, బ్లడ్ అనేది పోతూ ఉంటుంది. అది పోకుండా ఆపడానికి మనకు హెల్ప్ చేసే కణాలని ప్లేట్లెట్స్ అంటాం అన్నమాట. సో ఈ ప్లేట్లెట్స్ అనేటివి ఒక ముద్దలాగా తయారయ్యి అక్కడ రక్తం అనేది ఆపుతాయి అన్నమాట. ప్లేట్లెట్ దానం కూడా ఒక రకమైన రక్తదానమే అండి, ఎందుకంటే ప్లేట్లెట్స్ అనేటివి రక్తంలో ఉండే కణాలే కాబట్టి ఇది కూడా ఒక రకమైన రక్తదానమే. ఓ నెగిటివ్ వాళ్ళని, ఓ నెగిటివ్ రక్తాన్ని ఎర్ర కణాలని ఎవరికైనా ఎక్కించవచ్చు అండి, ఒక బాంబే బ్లడ్ గ్రూప్ వాళ్ళకి తప్ప మిగతా ఎవరికైనా ఎక్కించవచ్చు. ఓ పాజిటివ్ అనేది పాజిటివ్ గ్రూప్లలో వేరే రక్తం గ్రూప్ వాళ్ళకి ఎక్కించవచ్చు, బాంబే గ్రూప్ వాళ్ళకి తప్ప. నమస్తే అండి.
2: శ్రోతలు వింటున్నారు కదా, ఈరోజు మనం రక్తదానం, రక్తదాతల యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే రక్తదానం ఎంత ప్రధానమో రక్తదాతలు కూడా అంత ప్రధానమని ఈ రెండు అంశాల గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ రక్తదానం విషయంలో మీరు రక్తం దానం చేయాలనుకునే విషయంలో ఎలాంటి అంశాలు మరి తెలుసుకోవాల్సి ఉంటుంది, ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలు ఈరోజు మాట్లాడుతున్నాం. ఈ విషయాలు మనతో మాట్లాడుతున్నారు డాక్టర్ నందకిషోర్ పసుపల గారు. వీరు కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ హెడ్గా ఉన్నారు. వీరితోటి మీరు కూడా మాట్లాడచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-324-0852, అలాగే 2-324-0853, ఇంకొకటి 2-955-0923. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా డాక్టర్ నందకిషోర్ గారితో మీరు మాట్లాడచ్చు. ఈ చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మీరు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అటర్స్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
2: తిరిగి హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడదాం. శ్రోతలతో మాట్లాడాక మనం కొన్ని అంశాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో.
5: హలో,
2: నమస్కారం అండి.
5: నమస్తే మేడం.
2: సార్ ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
5: హైదరాబాద్.
2: హైదరాబాద్ మాట్లాడండి, డాక్టర్ నందకిషోర్ గారు ఉన్నారు.
0: నమస్తే, చెప్పండి సార్.
5: నమస్తే సార్, నా పేరు రాజా అండి.
0: ఓకే
5: సార్, ఇది రక్తదానం చేయడానికి డయాబెటిక్స్ వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ రక్తదానం చేయొచ్చు?

0: రాజాగారు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే రక్తదానం చేసే ఎంతోమంది వ్యక్తులలో ఇప్పుడు అర్లీ డయాబెటీస్ కూడా చూస్తున్నాము. సో మీ ప్రశ్న నాకు అర్థమైంది. సో డయాబెటీస్లో రక్తదానం చేయొచ్చా లేదా అనే దాని మీద గైడ్ లైన్స్ మనకు స్పష్టంగా ఉన్నాయండి. ఇన్సులిన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారు రక్తదానం చేయడానికి వీల్లేదు. లేదా రీసెంట్గా మీ షుగర్ లెవెల్స్ మాడిఫై అయ్యి ట్రీట్మెంట్ ఏమైనా మాడిఫై అయిపోయాయి అంటే అప్పుడు కూడా మీరు రక్తదానం చేయడానికి ఉండదు. మీకు షుగర్ ఆర్ డయాబెటీస్ వల్ల ఏమైనా ఆరోగ్యం దెబ్బతినడం కానీ, అంటే చూపు మందగించడం కానీ, కిడ్నీలకి డ్యామేజ్ కానీ, అలాంటివి ఏమైనా కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అప్పుడు రక్తదానం చేయకూడదండి. అలా కాకుండా మామూలుగా షుగర్ అనేది డిటెక్ట్ అయ్యింది, కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం మెడిసిన్స్ వాడాలి. ఇలాంటి కండిషన్లో ఉండే డయాబెటిక్స్, అంటే ప్రీ డయాబెటిక్ అండ్ మైల్డ్ డయాబెటిక్స్ వారు చాలా ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో వీరందరూ టాబ్లెట్స్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో ఆ టాబ్లెట్స్ ఏమున్నాయి అనేసి మీరు రక్తదానం చేసే బ్లడ్ బ్యాంక్ దగ్గర డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టాబ్లెట్స్ వాడుతున్న వారు షుగర్ కంట్రోల్లో ఉంటూ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే మీరు రక్తదానం చేయొచ్చండి.
1: అదే అదే సార్, ఆ డౌట్ ఏంటంటే నార్మల్ గా మనం ఏదన్నా వెళ్ళినప్పుడు కంపల్సరీ కొంతమంది చెప్తారు చెప్పరు. సో అంటే నా నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు అంటే ఎవరికైనా సరే షుగర్ కంట్రోల్లో ఉండి ఎలాంటి ఆర్గన్ డామేజ్ కాకుండా కొంచెం ఇన్సులిన్ వాడే వాళ్ళు అయితే ఇవ్వకూడదు, రిమైనింగ్ కంట్రోల్ ఉన్న వాళ్ళు మాత్రం ఇవ్వచ్చు అంటున్నారు.
0: అవునండి,
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ వారి చెప్పారు.
2: హలో
3: హలో హలో అండి, నేను పోచమ్మ రఘు మాట్లాడుతున్నా.
2: మాట్లాడండి సార్, ఎక్కడ నుండి?
3: వరంగల్, ఇది దేశాయపేట రోడ్ అని.
2: సరే మాట్లాడండి, డాక్టర్ నందకిషోర్.
3: డాక్టర్ గారు నమస్తే అండి.
0: నమస్తే రఘు గారు, చెప్పండి.
3: సార్ నాకు బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఉంది, అట్లయితే నేను మెడిసిన్ వాడుతున్నా సార్, అట్లయితే నేను బ్లడ్ డొనేట్ చేశాను సార్.
0: సో మీకు కొలెస్ట్రాల్ వలన ఎటువంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా అనేది ఫస్ట్ క్వశ్చన్ ఉంటుందండి. దీనికి సంబంధించిన అంటే మీకు ఎప్పుడైనా చెస్ట్లో పెయిన్ రావడం కానీ, గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా, ఇలాంటివి మేము ప్రశ్నలు అడుగుతాము. దాన్ని బట్టి మీరు సరైన సమాధానాలు చెప్పాలి. ఎటువంటి సమస్యలు ఏం లేనప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారా లేదా అనే క్వశ్చన్ ఇంకోటి అడుగుతాం. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే మీరు రక్తదానం చేయొచ్చండి, మీ మెడిసిన్స్ అవి రివ్యూ చేస్తాము, అప్పుడు మీరు రక్తదానం చేయొచ్చు.
3: ఓకే సార్, నా డౌట్ ఇదే సార్, అడిగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: మంచిదండి.
2: హలో,
4: నమస్తే మేడం, నేను మంగా భాస్కర్ చికిందా నుంచి మాట్లాడుతున్నాను. డాక్టర్ గారితో
2: మాట్లాడండి, మా లైన్ లో ఉన్నారు.
0: నమస్తే మంగా గారు, చెప్పండి చెప్పండి.
4: నమస్తే సార్, అయితే ఇప్పుడు షుగర్ కాకుండా బీపీ థైరాయిడ్ ఉంది అనుకోండి, వేరే అదర్ ప్రాబ్లమ్ లేకపోతే ఇవ్వచ్చా? ఇంకోటి నా ఏజ్ ఇప్పుడు సీనియర్ సిటిజన్ అనుకోండి, ఛాన్స్ లేదు. నేను 40 ఇయర్స్ బ్యాక్ ఇచ్చాను ఒక 5-6 టైమ్స్, నాకు ఆ రోజుల్లో అంత ఇదిగా టెస్ట్ చేయలేదు. మరి నాకైతే అలాగే గుర్తుంది, ఓ గ్రూప్ ఓ పాజిటివ్ అనగానే బ్లడ్ తీసుకున్నారు. మరి ఇప్పుడు అన్ని చోట్ల మీరు అన్నట్టుగా అన్ని టెస్ట్ చేసే తీసుకుంటున్నారా, చిన్న డౌట్ అది.
0: అంటే ఇప్పుడు మేము చేసే పరీక్షలలో మీకు ముఖ్యంగా హీమోగ్లోబిన్ పరీక్ష అనేది రక్తదానం చేసే ముందు చేస్తారండి. కొంతమంది దాని కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కూడా చేయొచ్చు అనమాట. సో అక్కడ బ్లడ్ బ్యాంక్లో ఏ ఫెసిలిటీ ఉందో దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. మన గైడ్ లైన్స్ ప్రకారంగా హీమోగ్లోబిన్ చూడడం అనేది మన గవర్నమెంట్ పెట్టిన గైడ్ లైన్ అండి. దాని వలన మనకు
4: చాలా చోట్ల తీసుకుంటున్నారు కదండి.
0: అవును,
4: చాలా ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేస్తున్నాయి.
0: అవును,
4: కానీ అంత ఇప్పుడు బ్లడ్ డొనేషన్ శిబిరాలే పెట్టేస్తున్నాయి, అక్కడ ఇంత టైం ఉంటుందా, ఇవన్నీ టెస్ట్ చేస్తున్నారా అని ఒక డౌట్ వచ్చింది.
0: ఇప్పుడు శిబిరాలలో జరిగేది అంతా కాపర్ సల్ఫేట్ మెథడ్లో హీమోగ్లోబిన్ ఎస్టిమేషన్ చేస్తారండి. వారు ఒక లిక్విడ్లో, ఒక బ్లూ కలర్ లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్లో మీ రక్తం అనేది ఒక చుక్క వేస్తారు. సో దాని ద్వారా వాళ్ళకి రక్తము 12.5 అబోవ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఉంది అంటే ముందుకు పంపించేసి రక్తదానం చేపిస్తారు, లేదు అంటే వద్దని చెప్తారండి. థైరాయిడ్ పరీక్షలు కానీ, కొలెస్ట్రాల్ పరీక్షలు, లివర్ ఫంక్షన్స్, కిడ్నీ ఇవి ఏవి చేయరండి రక్తదానం చేసిన వాళ్ళకి. అవన్నీ మీరు

0: స్వచ్ఛందంగా మీరు చెప్పాల్సిన
1: మనం
0: బాధ్యత
1: చెప్పాల్సి
0: మన
1: అవును
0: రక్తదాతల మీద ఉండే బాధ్యత
1: రక్తదాతలు
0: అదే అండి. మీరే
1: రక్తదాతలు
0: స్వచ్ఛందంగా చెప్పాలి మీకు ఇబ్బందులు ఏమున్నాయి, మీ
1: ఓకే
0: ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేసి.
1: కరెక్ట్ కరెక్ట్ సార్, ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళకి అది ఉపయోగపడాలి కదా.
0: కరెక్ట్ అండి.
1: థ్యాంక్ యూ సార్.
0: ఒక్కొక్కసారి బ్లడ్ బ్యాంక్లో ఉండే డాక్టర్ గారికి, డాక్టర్స్కి ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళ మీద ఒక కొంతమందిని చూస్తే అర్థం కావచ్చు, రక్తం తక్కువ ఉన్నప్పుడు ముఖం పాలిపోయినట్లుగా
1: ఓకే
0: ఉండడం కానీ ఏదో
1: ఓకే
0: థైరాయిడ్ వారికి ఏమన్నా కొంచెం ఒబేసిటీ ఉందా, ఇలాంటి కొన్ని మిక్సిడీమా కానీ డ్రై స్కిన్ ఇవన్నీ ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక్కోసారి కొంతమందికి తెలుసుకోగలుగుతారు, వాళ్ళు మీకు చెప్పగలుగుతారండి. అదర్వైస్ టెస్ట్ల ప్రకారంగా రికమెండేషన్ లేదండి గవర్నమెంట్ నుంచి.
2: హలో హలో
3: హలో,
2: నమస్కారం అండి, మాట్లాడండి, డాక్టర్ నందకిషోర్ గారు ఉన్నారు
3: సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే, చెప్పండి సార్.
3: సార్, మీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయొచ్చా సార్?
0: మంచి ప్రశ్న అడిగారండి. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ డిసీజెస్ కానీ ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాము. అంటే ఎస్ఎల్ఈ కానీ, తర్వాత లైకెనాయిడ్ లీజన్స్ అని స్కిన్ ప్రాబ్లమ్స్, కొంచెం గట్టిగా స్కిన్ గట్టిగా అయిపోవడము, మచ్చల్లాగా రావడము, తర్వాత ప్యాచెస్ లాగా అయిపోతాయి అన్నమాట, కొంతమంది జాయింట్ పెయిన్స్ ఉంటాయి, జ్వరం ఉంటుంది. ఇదేమీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది కాదు, కానీ వీళ్ళకి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేటివి ఉంటాయి. సో మన శరీరం మీద మన బాడీలో నుంచే యాంటీబాడీస్ తయారయ్యి మన శరీరాన్ని అటాక్ చేస్తుందన్నమాట, దీన్ని ఆటోఇమ్యూన్ కండిషన్ అంటాము. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు రక్తదానం చేయకూడదు. ఎట్టి పరిస్థితులలో చేయకూడదు, వారు జీవితాంతం రక్తదానం చేయకూడదు. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు స్వచ్ఛందంగా వారు
2: చెప్పాలి.
0: అప్పుడు రక్తదానం తీసుకోకుండా అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే ఇలాంటివి అనవసరంగా పేషెంట్స్కి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్న వారికే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడము, వారే ఎంతో ఇబ్బందులు పడ్డము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది.
3: ఓకే సార్.
2: సార్, ఇప్పుడు చాలా రకాలైనటువంటి ప్రశ్నలు విన్నాం శ్రోతల నుంచి. అయితే ఒక రక్తదాతకు ప్రధానంగా ఉండాల్సినటువంటి లక్షణాలు, అయితే ఎవరు రక్తదానం చేయకూడదు పూర్తిగా, ఏ అంటే మనకున్న గైడ్ లైన్స్ ప్రకారం కానివ్వండి, ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా, అయితే రక్తదానం చేసే ముందు రక్తదాత మరి గుర్తించాల్సిన అంశాలు ఏంటంటారు?
0: అయితే మీరు రక్తదాత ఎలాంటి పరిస్థితులలో రక్తదానం చేయకూడదు అనేది అడిగారు, మంచి ప్రశ్న అండి. సో వారికి ఎటువంటి క్రానిక్ ప్రాబ్లమ్స్, అంటే ఎన్నో రోజులుగా దీర్ఘకాలిక సమస్యలు ఉండడము, కిడ్నీలకు సంబంధించి కావచ్చు, గుండెకి సంబంధించి కావచ్చు, లివర్కి సంబంధించినవి కావచ్చు, ఇలాంటి సంబంధించిన లంగ్స్కి సంబంధించిన వాళ్ళు కూడా, ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉండేవారు కానీ, తర్వాత టీబీ, లెప్రసీ ఇలాంటివి, తర్వాత టైఫాయిడ్ ఉన్నప్పుడు ఒక సంవత్సరమే లేండి. టీబీ అనేది ఒక ట్రీట్మెంట్, అదంతా పూర్తయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత డొనేషన్ చేయొచ్చు.
2: అంటే పూర్తిగా అది ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత
0: టీబీ పూర్తిగా అస్సలు డొనేషనే చేయకూడదు అనేది ఎవరు అంటే దీర్ఘకాలిక సమస్యలు ఉండే వారికి. పాలిసైథిమియా అంటే రక్తం బాగా ఎక్కువ అయిపోతుంది అన్నమాట వాళ్ళకి, వాళ్ళు కూడా డొనేట్ చేయకూడదు. కొన్ని రకాల క్యాన్సర్స్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల క్యాన్సర్స్ ఉండేవాళ్ళు ఎవరు డొనేషన్ చేయకూడదు. ఆర్గన్ రిసిపియంట్స్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది అనుకోండి, వారు మళ్ళీ డొనేషన్ చేయకూడదు.
2: అంటే ఒక వ్యక్తి కనుక కిడ్నీ డొనేట్ చేసి ఉండట్లయితేనా?
0: కాదండి,
2: రిసీవ్ చేసుకున్న వాళ్ళు, అంటే వాళ్ళ బాడీలో ట్రాన్స్ప్లాంట్ జరిగిన వాళ్ళు,
0: వాళ్ళు డొనేషన్ చేయకూడదు. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, ఇది కూడా క్యాన్సర్కి ట్రీట్మెంట్గా వాడతాము, సో అది చేయించుకున్న వాళ్ళు కూడా డొనేషన్ చేయకూడదు.
2: ఓకే.
0: సో ఇది ఇంకా రక్త సమస్యలు ఉండేవాళ్ళు, అంటే తెలసీమియా కానీ, సికిల్ సెల్ అనీమియా కానీ, హీమోఫీలియాక్స్ ఇలాంటి కండిషన్స్ ఉండేవాళ్ళు కూడా రక్తదానం చేయకూడదు.
2: వారు జీవితకాలం రక్తదానం చేయకూడదు, ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా.
0: అవునండి.
2: అంటే కొంతకాలం తర్వాత చేయదగ్గ వాళ్ళు, ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరంటారు రక్తదాతలుగా ఉండవద్దు?
0: ముఖ్యంగా 1 సంవత్సరం తర్వాత డొనేషన్ చేయగలిగిన వాళ్ళు, ఏదన్నా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అంటే టైఫాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్ కానీ.
2: ఓకే, టైఫాయిడ్ వచ్చిన 1 ఇయర్ దాకా చేయకూడదు.
0: 1 ఇయర్ తర్వాత.
2: ఇప్పుడు ఫీవర్స్ రకరకాలు ఉన్నాయి సార్, డెంగ్యూ కానివ్వండి, మరి చికెన్ గున్యా అంటున్నాం, ఇట్లాంటివన్నీ కూడా ఎట్లా అంటారు?

0: డెంగ్యూ చికన్ గున్యా వీటిల్లో 2 నుంచి 6 నెలల వరకు డొనేషన్ చేయకూడదు.
1: ఓహో.
0: ఈ డెంగ్యూలో ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. సో అలాంటి సమయాలలో ప్లేట్లెట్స్ వాళ్ళకి ఎక్కిచ్చింటారు. ఎక్కిచ్చినప్పుడు వాళ్ళు 1 సంవత్సరం వరకు రక్తదానం చేయకూడదు. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి అన్ని రకాలుగా ఆరోగ్యవంతంగా అయిపోయి ప్లేట్లెట్స్ మళ్ళీ నార్మల్గా అయినప్పుడు వాళ్ళు జనరల్ పూల్లోకి జాయిన్ అవ్వచ్చు, డోనర్స్ లాగా మళ్ళీ డొనేషన్ చేయవచ్చు. ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు. సో వ్యాక్సిన్స్ తీసుకున్నప్పుడు 2 నుంచి 4 వారాల వరకు వాళ్ళు డొనేషన్ చేయకూడదు. అంటే ఒక్కొక్క వ్యాక్సిన్కి ఒక్కొక్క పీరియడ్ ఉంటుంది. సో మొత్తానికి 1 మంత్ వరకు వాళ్ళు బ్లడ్ డొనేషన్స్ అనేది చేయకూడదు. ఇవన్నీ కూడా టెంపరరీగా కొంతకాలం మాత్రమే డొనేషన్ చేయకుండా ఉండాల్సిన సిచ్యువేషన్స్. ఇవి కాకుండా కొంతమంది మందులు వాడుతూ ఉంటారు. రీసెంట్గా జ్వరం వచ్చింది అనేసో లేకపోతే కడుపు నొప్పో ఏదో ఒక దానికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉండిండొచ్చు. అలాంటి వాళ్ళు ఆ కండిషన్ ఏదైతే దేనికైతే వాడుతున్నారో ఆ కండిషన్ నార్మలైజ్ అయిపోయిన తర్వాత యాంటీబయాటిక్స్ స్టాప్ చేసిన లాస్ట్ రోజు నుంచి 2 వారాలు గ్యాప్ తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ రక్తదానం అనేది చేయొచ్చు. ఇది ఎందుకు ఎలా పెట్టారు అంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అయిపోవాలి, వాళ్ళు తిరిగి నార్మలైజ్ అయిపోవాలి. నార్మల్ అయ్యి హెల్దీ అయిపోయిన తర్వాత వాళ్ళు రక్తదానం అనేది చేయొచ్చు.
1: అంటే అలా చేయడం వల్ల ఏంటంటే డోనార్కి ఆరోగ్యంగా ఉండొచ్చు, ఇచ్చిన రక్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సరే, అట్లాగే ఇప్పుడు మనకున్నట్లుగా సాధారణమైనటువంటి సమస్యలు ఏంటంటే ఇప్పుడు బీపీ చాలామంది అడిగారు, బీపీ, షుగరు, తర్వాత ఇవి కామన్ అయిపోయినాయి మెటబాలిక్ డిజార్డర్స్ లాగా. డాక్టర్స్ అందరూ అదే అంటున్నారు, లైఫ్ స్టైల్తో వచ్చినటువంటి డిజార్డర్స్ అని. మరి వీళ్ళల్లో కూడా కేటగరైజ్ చేయొచ్చా మనం రక్తదానం చేయడానికి?
0: సో బీపీ వాళ్ళు మెడిసిన్ తీసుకుంటూ బీపీని కంట్రోల్లో పెట్టుకుంటున్నారంటే డొనేషన్ చేయొచ్చండి, దేర్ ఇస్ నో ప్రాబ్లం.
1: అంటే ఆ బీపీ ప్రభావం వారి రక్తం మీద ఉండదు?
0: రక్తం మీద ఏముండదు,
1: ఉండదు. ఓకే.
0: షుగర్ వారి గురించి కూడా ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. షుగర్ వాళ్ళు ఇన్సులిన్ మీద ఉన్నప్పుడు కానీ, షుగర్ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, డయాబెటిక్ రెటినోపతి కానీ, నెఫ్రోపతి కానీ, న్యూరోపతి కానీ, ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు రక్తదానం చేయకూడదు. ఏం సమస్యలు లేకుండా ఇన్సులిన్ వాడకుండా జస్ట్ టాబ్లెట్స్ మీదనే కంట్రోల్లో ఉంటున్నారంటే డయాబెటిక్స్ కూడా రక్తదానం చేయొచ్చు.
1: అంటే ఇతరమైనటువంటి ఇప్పుడు న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంటుంది అనుకోండి, వాళ్ళు కూడా ఏమన్నా జాగ్రత్తలు తీసుకో, అంటే రక్తదానం విషయంలో అంటే న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంటుంది, సైకలాజికల్ ప్రాబ్లం.
0: ఓకే, సైకలాజికల్ ప్రాబ్లం అనేది ఎంతో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రక్తదానం అనేది ఒక మంచి ఉద్దేశంతో చేస్తుండేది. సో దీంట్లో మనము స్ట్రాంగ్గా ఉండడము ఇంపార్టెంట్. ఏదన్నా డిప్రెషన్లో వెళ్ళిపోయి చాలా ఎక్కువ హై డిప్రెషన్గా ఉంటే రక్తదానం చేయకూడదు. కానీ మైల్డ్గా ఉండి ఏదో సింపుల్గా అప్పుడప్పుడు వేవరింగ్ అవుతుంటారు, కొంచెం ఒక్కోసారి డిప్రెస్ అవుతారు,
1: ఒక్కోసారి లాంగ్ టైమ్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళు చేయకూడదు.
0: చేయకూడదు.
1: రైట్ సార్, శ్రోతలు ఆఖరిగా సమయం అయిపోతుంది, మాట్లాడదు. హలో,
2: నమస్తే మేడం. నమస్తే డాక్టర్.
1: మాట్లాడే.
0: నమస్తే, చెప్పండి.
2: నమస్తే డాక్టర్. అయితే ఇప్పుడు రక్తదానం చేయాలంటే 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు కానీ అంత లోపు ఉన్న వాళ్ళు కూడా చేయవచ్చా? ఒకవేళ వాళ్ళ బ్లడ్ పనిచేస్తుందో చేయదా సార్?
0: వాళ్ళ రక్తం వాళ్ళకే పనిచేస్తుందండి, పనిచేయని రక్తం అంటే ఏమి ఉండదు. అయితే మన గవర్నమెంట్ పెట్టిన గైడ్ లైన్స్ ప్రకారంగా 60 సంవత్సరాల లోపు వాళ్ళు డొనేషన్ చేయాలి. ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉండి రెగ్యులర్గా డొనేషన్ చేస్తున్న వాళ్ళు మాత్రం 65 సంవత్సరాల వరకే లాస్ట్ మనకు మార్క్ ఇచ్చారు. సో 65 సంవత్సరాలు అనేది లాస్ట్ అండి, దానికంటే పైబడిన వాళ్ళు రక్తదానం చేయకూడదు ఇండియాలో.
1: కాబట్టి శ్రోతలు విన్నారు కదా, రక్తదానం మరి ఒక విలువైనటువంటి దానం, ఎందుకంటే రక్తంలో ఉన్న కంపోనెంట్స్ అంటే భాగాలు అనేవి మరి చాలా రకాల ప్రాణాలని కాపాడడానికి ఉపయోగపడుతుంది అని. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిగా రక్తదానం చేస్తున్న వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్నవారు మాత్రమే మొట్టమొదటిసారి రక్తదానం చేస్తున్న వాళ్ళు చేయాలి అని డాక్టర్ గారు చెప్పారు. లేదు, ఒక యవ్వన దశ నుండి యూత్ నుండి కూడా రక్తదానం చేయడం అలవాటుగా ఉన్నవాళ్ళు 65 సంవత్సరాల వరకు కూడా చేసే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఆరోగ్య సంబంధమైనటువంటివి, అనారోగ్య కారణాలని అన్నిటినీ కూడా రక్తదాత డాక్టర్ గారి దగ్గర బహిర్గతం చేయాలి.

0: చేయాలి, వారికున్న సమస్యలన్నీ కూడా వాళ్ళు సెల్ఫ్గా అంటే వాళ్లకున్న వీక్నెస్ని వాళ్లే మరి డాక్టర్కి చెప్పినప్పుడే రక్తదానానికి అవకాశం ఉందా లేదా అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. ఇది మాత్రం దాతలు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చే రక్తము ఇతరులకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి కానీ అనారోగ్యాన్ని కలుగ చేయకూడదు. కాబట్టి మరి చక్కటి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి. ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలు.
2: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
1: మీరు ఇంతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదానానికి రక్తదాత ప్రాధాన్యత తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ అంశం గురించి కన్సల్టెంట్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ డాక్టర్ పశుపల నందకిషోర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిచ్చారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3:03 దాటి 29 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. స్టే ట్యూన్డ్.
4: का दिखावा करना, क्योंकि अक्सर ये देखा जाता है कि हम खुश हैं या नहीं, लेकिन सामने आते ही जब कोई फोटो खींचना होता है तो हमारे चेहरे पर एक स्माइल आ जाती है. या फेसबुक पर, मीडिया पर हम कोई भी पोस्ट जब हम अपलोड करते हैं तो वहां जब डालते हैं तो हम ये दिखाते हैं कि हम कितना अच्छी जिंदगी जी रहे हैं या कितने खुश हैं. तो खुश रहने से ज्यादा खुशी का दिखावा करना, ये चीजें बहुत ज्यादा हो रही हैं.
5: तो आपके इस पे क्या विचार है कि मतलब खुश रहना जरूरी है, चाहे वो कम में ही क्यों ना हो, या फिर दिखावा ज्यादा जरूरी लगता है आपको कि लोगों के उसमें ध्यान में आपकी कैसी इमेज बन रही है? तो इस पर हम चर्चा करेंगे. साथ ही हम बताएंगे कुछ टिप्स आपको कान की किस तरह से सुरक्षा करके रखें आप, ध्यान रखें आप,
4: क्योंकि भाई आपको अगर रेडियो सुनते रहना है तो आपके कानों का सुरक्षित रहना बहुत जरूरी है. तभी तो बहुत सारी अच्छी अच्छी मनोरंजक जानकारी या फिर अच्छे अच्छे गीत आप सुन पाएंगे.
5: जी हाँ, जैसे कि अभी हम सुनने जा रहे हैं प्यारा सा गीत.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 MHz స్టూడియో క్లాక్ల సమయం 5 గంటలు. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని అన్నారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పారదర్శకమైన పాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ భవనాలను హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేనపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ పేరు తెలంగాణ సెంటిమెంటుతో ముడిపడి ఉందని, అందువల్ల ఆ పేరు కేటాయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆయన సినిమాలు తమిళ సినీ రంగాన్ని కొత్త దిశగా నడిపించాయని, గ్రామీణ జీవితాన్ని తెరపై సహజంగా చూపించిన తీరు ప్రత్యేకమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫ్యూచర్ సిటీని 100కు 100% బీఆర్ఎస్ పార్టీ రద్దు చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల 70 కోట్ల రూపాయల ఫార్మా పెట్టుబడులు పోయాయన్నారు. ఫార్మా సిటీ రద్దు చేసి భూములు వెనక్కిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. భూములు ఫార్మాకు కాకుండా మార్పులు చేస్తే చట్టం అంగీకరించదని తెలిపారు. గతంలో నిషేధానికి గురైన క్యూనెట్ సంస్థ సరికొత్త ఇగ్నైట్ పేరిట అవతారమెత్తిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఆ సంస్థ చేయాలనుకున్న 5,000 కోట్ల భారీ మోసం కుట్రను భగ్నం చేసినట్టు వెల్లడించారు. దేశంలో లక్షల్లో బాధితులున్నారని, ఇటువంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముక్కోణపు సిరీస్లో భాగంగా భారత్ ఏ, ఆఫ్ఘనిస్తాన్ ఏతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ నిర్ణయం

149 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. మధ్యలో వర్షం కారణంగా ఆటను ఒక ఓవర్ కుదించడం జరిగింది. టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన టీమిండియా ప్రభ సిమ్రన్ సింగ్ 84, రుతురాజ్ గైక్వాడ్ 66, తిలక్ వర్మ 66 పరుగులు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెర్ట్జ్. చిన్నప్పుడు సమ్మర్ ఈవినింగ్స్ అంటే 5 అవ్వగానే వీధుల్లోకి పరిగెత్తడం, ఐస్ ఫ్రూట్ బండి వాడి కోసం వెయిట్ చేయడం, ఆటలు ఆడటం, మరి ఇప్పుడు ఆఫీస్ కిటికీలోంచి సూర్యుడు అస్తమిస్తూ ఉంటే అబ్బా ఒక్క కప్పు టీ దొరికితే బాగుండు అని ఆశగా చూస్తూ ఉన్నాం కదా. యా కాలం మారింది కానీ సాయంత్రం పూట మనం కోరుకునే ఆ చిన్న హ్యాపీనెస్ మాత్రం అస్సలు మారలేదు కదా. అప్పుడు ఐస్ ఫ్రూట్, ఇప్పుడు హాట్ చాయ్. మీ సమ్మర్ ఈవినింగ్ని ఈ పాత రోజులాగే సరదాగా రిఫ్రెషింగ్గా మార్చేయడానికి మీ ఆర్జే సురభి రమేష్ వచ్చేసాడు. ఇది మీ ఫేవరెట్ షో చాయ్తో హాయ్ కబుర్లు. ఈ హాట్ సాయంత్రాన్ని చల్లని మాట పసందైన పాటలతో ఎంజాయ్ చేద్దాం. వింటూ ఉండండి చాయ్తో హాయ్ కబుర్లు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్ పై. వివిధ భారతి అంటే అదిరిపోయే పాటలు. అదిరిపోయే పాటలు అంటే ఎలా ఉంటాయి? ఇగో ఇలా ఉంటాయి.
1: పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
0: పుష్ప
1: పుష్ప పుష్ప

0: పుష్పరాజ అద్రిపోయే పాట నాకాశ జయజ్ దీపక్ బ్లూ దేవిశ్రీ ప్రసాద్ చంద్రబోస్ పాడినటువంటి పాట. చంద్రబోస్ సాహిత్యంలో దేవిశ్రీ ప్రసాద్ అద్రిపోయే ట్యూన్ ఇచ్చారు కదా, మరి ఆ అద్రిపోయే ట్యూన్స్కి అద్రిపోయే డ్యాన్స్ అలాగే యాక్టింగ్ తోటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అద్రిపోయే పెర్ఫార్మెన్స్ తోటి నేషనల్ అవార్డు కూడా అనుకున్నారు. ఎనివేస్ మరి అల్లు అర్జున్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది, క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైందంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియో క్లాక్ లో సమయం 5:12 దాటింది. మనం ఉంటున్నాము ఏంటే ఛాయ్తో హాయ్ కబుర్లు. మరి ఛాయ్తో హాయ్ కబుర్లో ఫస్ట్ కబుర్ ఏంటి అనంటే, ఎస్, ఇందాక మనము అద్రిపోయే పాట విన్నాం కదా, పుష్ప పుష్ప పుష్ప పుష్ప అంటూ. ఎస్, ఐకాన్ స్టార్ కి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, గత సినిమాల్లో లాగానే పుష్ప 1 పుష్ప 2 లాగానే అదే డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. అంటే పాన్ ఇండియా మూవీ. ఏది ఏది ఏది? ఎస్ ఎస్, మరి పాన్ ఇండియా దర్శకుడు అట్లీ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్నటువంటి రాకా మూవీ మీద చాలా హోప్స్ ఉన్నాయి. మరి ఇండియాలో చాలా పాన్ ఇండియా మూవీస్ ఉన్నప్పటికీ కూడా దీనికి స్పెషల్గా

వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది కాబట్టి. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ అనేది షూటింగ్ పరంగా చాలా స్పీడ్గా చేస్తున్నప్పటికీ కూడా అది ఇంకా ఇంకా ఇంకా ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఈ ఇయర్ వచ్చేస్తుంది అని డిసెంబర్ కనుక్కున్నారు, కానీ అబ్బే క్వశ్చన్ లేదు, ఇది వచ్చే సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అనంటే, సరే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అన్నీ కూడా జరగడం, ఎక్కువగా గ్రాఫికల్ వర్క్ ఉంటుంది కాబట్టి దానికి కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. వచ్చేది ఏదో పర్ఫెక్ట్, లేట్గా వచ్చినా లేటెస్ట్గా రావాలనేది చెప్తూ ఉంటారు కాబట్టి అలాగా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈ సినిమాని షూట్ చేస్తూ ఉన్నారు. మరి వచ్చే సంవత్సరం డిసెంబర్ నెలలో రిలీజ్కి రెడీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ రెండు సినిమాలు కూడా అదే మంత్లో రిలీజ్ అవ్వడం అనేది జరిగింది కాబట్టి అది కూడా ఒక సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారేమో సినిమా వాళ్ళు. ఏదైనా కూడా మనకు మాత్రం అలా పెద్ద అంటే స్క్రీన్ మీద అల్లు అర్జున్ కనబడితే భలే దిల్ ఖుషి అవుతుంది కదా, రైట్? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలపించే సంపూర్ణ వినోదం. మణిశర్మ కంపోజిషన్లో, చంద్రబోస్ సాహిత్యంలో, రంజిత్ పాడినటువంటి పాట పరుగు నుంచి వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: రాజ్యా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
3: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగడి ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆజేశ్వరి రమేష్. ఎస్, మనమున్నం ఛాయ్తో. హాయ్ కబుర్లు. ఈరోజు ఒక క్రేజీ క్వశ్చన్ ఒకటి అడుగుదాను. ఏంటి అని అంటే, లాస్ట్ టైం మీరు ఎప్పుడు ఏ నోటిఫికేషన్ లేకుండా మొబైల్ వైపు అస్సలు చూడకుండా మనసారా నవ్వుతూ ఆడుకున్నారు అని అంటే దానికి సమాధానం చెప్పడం అంటే అది ఇదేది అదేది అన్నట్టు మీరు నసుగుతూ ఉంటారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే రీల్స్ స్క్రోల్ చేస్తూ స్క్రీన్ టైం పెంచుకోవడమే కానీ రియల్ లైఫ్లో ఆటలు అనేవి పూర్తిగా అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోతున్నాయి కదా. మన మరి మన పిల్లల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. వీధుల్లో పరిగెత్తాల్సిన బాల్యం 5 అంగుళాల గ్యాడ్జెట్లు బందీ అయిపోతుంది. నిజానికి ఆటలు అనేవి కేవలం టైం పాస్ కాదండో. ఈ పిల్లల మైండ్ షార్ప్ అవ్వాలన్నా, వాళ్ళల్లో స్ట్రెస్ బస్ పనిచేయాలన్నా ఆటే నెంబర్ 1 మెడిసిన్. ఒత్తిడిని జయించే పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్ ఇది. అలాంటి అద్భుతమైన ఆటలను మిస్ అవుతూ డిజిటల్ వరల్డ్లో మునిగిపోతున్న మన నెక్స్ట్ జనరేషన్ని మళ్ళీ ట్రాక్లోకి తేవాల్సిన అవసరం చాలా ఉంది కదా. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే, అంతర్జాతీయ ఆటల దినోత్సవం. మరి దీని ఉద్దేశం ఏంటి, డీటెయిల్స్ ఏంటి, అన్ని కూడా డీటెయిల్గా చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. ఒక ఆటతోటి సూపర్ డూపర్ హిట్ అందుకున్నటువంటి విజిల్ మూవీ నుంచి మంచి పాట వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

దట్స్ విజిల్ మూవీ నుంచి పాట విన్నారు కదా, యార్ రహమాన్ సంగీతంలో, యార్ రహమాన్ శరత్ సంతోష్ శేష తిరుపతి పాడినటువంటి అద్భుతమైనటువంటి పాట, స్పెషల్లీ 2009లో వచ్చినటువంటి ఈ మూవీ ఫుట్బాల్ గేమ్ బ్యాక్డ్రాప్లో వచ్చింది. మరి ఆటలతోటి సినిమా ఫుల్ సూపర్ డూపర్ హిట్ అయింది. నిజంగా ఆటలకి మనము నిత్య జీవితంలో అంత అవకాశం ఇస్తున్నామా? పిల్లలకి ఆటలను ఆడుకునే సమయం ఇస్తున్నామా? దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం.

0: మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలవించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జీ సరభి రమేష్. ఎస్, మనమున్నాం చాయ్తో హాయ్ కబుర్లలో. పిల్లలు ఆడుకునే హక్కు కోసం సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి అఫీషియల్గా డిక్లేర్ చేసిన ఒక గ్లోబల్ మూమెంట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే, అంతర్జాతీయ ఆటల దినోత్సవం. పిల్లలు ఆటల ద్వారానే ప్రపంచాన్ని చాలా సులువుగా అర్థం చేసుకుంటారట. సైంటిఫిక్గా రుజువైంది. కష్టకాలంలో, యుద్ధాలు లేదా మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు పిల్లలకి ఓదార్పునిచ్చే అతిపెద్ద ఔషధం ఏదైనా ఉంది అంటే అదే ఆట, గేమ్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే, మరి ఆ సందర్భంగా పిల్లలను ఆన్లైన్లో సేఫ్టీతో పాటు గ్రౌండ్లోకి ఎలా తీసుకురావాలో యూనిసెఫ్ కూడా క్రేజీ గైడ్లైన్స్ ఇస్తుంది. ముఖ్యంగా 2026 అఫీషియల్ థీమ్, ప్రొటెక్ట్ ప్లే ప్రొటెక్ట్ చైల్డ్హుడ్, ఆటను రక్షించండి బాల్యాన్ని రక్షించండి అంటూ మరి ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారు. ఇథియోపియాకు చెందినటువంటి ఒక అమ్మ తన చిన్ననాటి సాంప్రదాయ ఆట టెంబో అంటారు, దాన్ని అక్కడ తన కూతురుతో కలిసి ఆడుతుంది. అది కేవలం ఆట మాత్రమే కాదు, తరాలను కలిపే ఒక అందమైన అనుబంధం అంటూ అభిప్రాయపడుతున్నారు. ఏదైనా ఓల్డ్ ఈజ్ గుడ్ సాంప్రదాయ ఆటలను రీఇంట్రొడ్యూస్ చేస్తూ పిల్లలకు కావాల్సిందే వర్చువల్ గేమ్స్ కాదు, రియల్ లైఫ్ ఎమోషన్స్ అని మనం అందరం గుర్తుపెట్టుకుందాం. సో లెట్ స్టార్ట్ ఏ డిజిటల్ డిటాక్స్. ఈ రోజు నుండి కాసేపు వైఫై ఆఫ్ చేద్దాం, పిల్లలతో కలిసి లైఫ్ని ఆన్ చేద్దాం. మీ చిన్ననాటి ఫేవరెట్ ఆంటలు అన్నీ కూడా మీ పిల్లలను నేర్పించండి. ఏమంటారు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగతి ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జార్మాన్ మాలిక్ పాడినటువంటి వాయుబున్ సాంగ్ ఫ్రమ్ మిరాయి నుంచి వింటున్నారు కదా, కృష్ణకాంత్ సాహిత్యం గౌరహరి సంగీతం. ఇలాంటి వాయుబు ఉండే పాటలే కాదు, మాటలు కూడా వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాల గని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
5: 2324085.
4: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: మన జనరంజన్.
1: క్లాక్లో సమయం 5:35 దాటి ఎలా ముందుకు వెళుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. మనం ఉన్నాం చాయ్తో. హాయ్ కబుర్లు. ఎస్, హలో హైదరాబాద్. ఎప్పుడైనా ఆలోచించారా, పొద్దునే హైదరాబాద్ లో బిర్యానీ తిని మధ్యాహ్నానికి ముంబైలో వడపావు తినేస్తే ఎలా ఉంటుందో. ఎస్, వింటే భలే ఉంది, కానీ మధ్యాహ్నం లోప అంత త్వరగా అంటే ఫ్యూచర్ లో ఇది నిజం కాబోతుంది. ఎందుకంటే హైదరాబాద్ టు ముంబై జస్ట్ 3 గంటల్లో కనెక్ట్ చేసే మెగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం మన ప్రభుత్వం అఫీషియల్ గా మాస్టర్ ప్లాన్ ఖరారు చేసిందండి. 671 కిలోమీటర్ల దూరం, గంటకు 320 కిలోమీటర్ల స్పీడ్ మన హైదరాబాద్ వికారాబాద్ మీదుగా పూణే ముంబైలను కలుపుతూ మొత్తం 10 స్టేషన్లలో ఈ రూట్ మ్యాప్ రెడీ అవుతుందట. ట్రైన్ ట్రాక్ ఎక్కడానికి ఇంకా టైం పడుతుంది, కానీ ప్లానింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. బుల్లెట్ ట్రైన్ ఎక్కి ముంబై వెళ్ళడానికి ఇంకా టైం ఉంది, కానీ ఈలోపు మన రెగ్యులర్ ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు లగేజీ విషయంలో ఫైన్లు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, కొన్ని రూల్స్ పాటించాలి. అవేంటో నేను చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలవించి సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జేశ్వర రమేష్ రైట్. ఇప్పుడు మీకోసం వచ్చేసింది ఆనంద్ శ్రామ్ రాసిన పాట తమనే సజ్, మ్యూజిక్ కంపోజిషన్లో జలర్ మెహందీ అండ్ సునిధి చౌహాన్ పాడినటువంటి పాట గేమ్ చేంజర్ నుంచి వచ్చేస్తుంది. స్టేడియం

జరగండి జరగండి జరగండి, గూగుల తిక్కిన గుంసు వచ్చనండి. జరగండి.

నిజంగా ఈ పాటలో లాగానే జరగండి జరగండి జరగండి అంటూ ట్రైన్లోకి ఎక్కినప్పుడు ఆ బ్యాగులు పట్టుకొని వెళ్తూ ఉంటే వస్తుంది అప్పుడు కోపము. అబ్బో ఎంత చెప్పినా కూడా జరగండి జరగండి అన్నా కూడా జనాలు జరగకపోగా పక్కన నుంచి చాయే కాఫీయే ఇడ్లీయే అంటూ వాళ్ళు తగులుతూ ఉంటారు. అలాంటప్పుడు ఆ బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోదామా అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అలాంటివి తప్పించుకోవాలంటే మీరు ఏం చేయాలి ఏం చేయాలో చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: చాలా మందికి తెలీదు తెలీదు తెలీదు తెలీదు తెలీదు తెలీదు. ఏంటి తెలీదు చెప్పకుండా ఇలా తెలీదు అంటే ఎలాగా అని మీరు కొంచెం ఇలా నవ్వుకున్నట్టున్నా కొంచెం కోపంగా ఉంటారు. అంటే ఎందుకు తెలీదు అన్నానంటే వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఏంటి నాకు తెలీదు అంటే ఇంతకీ తెలియదు ఏంటంటే లగేజీకి లిమిట్ ఉంటుంది అని. ఎస్, పెట్టెలు పెట్టెలు గుట్టలు గుట్టలు లగేజీ తీసుకెళ్తూ ఉంటాం కదా ట్రైన్లో, కానీ మన టికెట్ క్లాస్ని బట్టి రైల్వేకి ఫ్రీ లగేజ్ లిమిట్ పెట్టింది. ఎస్, మీరు ఏసీ ఫస్ట్ క్లాస్లో వెళ్తే 70 కిలోల వరకు ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు, అదే ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ 2 టైర్ అయితే 50 కిలోలు, ఏసీ 3 టైర్ ఇంకా స్లీపర్ క్లాస్ వాళ్ళకైతే 40 కేజీల వరకు ఛాన్స్ ఉంది. ఇక జనరల్ లేదా సెకండ్ క్లాస్ జర్నీకి 35 కిలోల వరకు మాత్రమే ఫ్రీ అన్నమాట. అయితే 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకైతే ఆ లిమిట్లో సగం మాత్రం అలౌడ్ ఉంటుంది. ఇక కథ ఇక్కడితో అయిపోలేదు. బరువు మాత్రమే కాదు, మరీ పెద్ద పెద్ద సూట్ కేసులో ఉన్న కోచ్లోకి ఒప్పుకోరన్నమాట. ఒకవేళ ఎక్కువ లగేజ్ ఉంటే ముందే ఎక్స్ట్రా ఛార్జ్ కట్టి బుక్ చేసుకోండి, లేదంటే భారీగా జరిమానా పడుతుంది. అంటే మాకు ఇప్పటి వరకు పడలేదు అని కొంచెం భలే ఫీల్ అవుతారు కదా, కానీ అప్పుడప్పుడు మాత్రమే ఆపదలు వస్తాయి, కొంచెం గుర్తుపెట్టుకోండి. కొంచెం ఎప్పుడూ ఒకటేలాగుండవు, అప్పుడప్పుడు మరి లైట్ తీసుకోరు, అక్కడ ఉండే వాళ్ళ టీసీలు జాగ్రత్తగా కొంచెం మేనేజ్ చేసుకోండి. అయితే ఇంత జాగ్రత్తగా ఉన్న ఒకవేళ ప్రయాణంలో మీ లగేజ్ పోతే ఎలా, పాడైతే ఎలా? అస్సలు కంగారు పడకుండా వెంటనే రైల్వే స్టాఫ్ లేదా ఆర్పిఎఫ్ జిఆర్పిఎఫ్ పోలీసులకు కంప్లైంట్ చేయండి. మీరు ముందే మీ లగేజ్ వాల్యూని రైల్వే దగ్గర డిక్లేర్ చేస్తుంటే రూల్స్ ప్రకారం పరిహారం కూడా పొందే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం లగేజ్ సర్దేటప్పుడు ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. మరి ట్రైన్ గురించి చెప్తే ట్రైన్ పాట వినాలనే

మీ దిల్ నా దిల్ కోరుకుంటూ ఉంది, అందుకోసమే వచ్చేస్తుంది. ఏఆర్ రహమాన్ కంపోజిషన్లో సిరివెన్నెల గారు రాసినటువంటి పాట, సుఖ్వేందర్ సింగ్ మాల్గుడి శుభ పాడినటువంటి పాట ప్రేమతో మూవీ నుంచి.

0: ఇలాంటి అద్భుతమైన పాటలు మాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్?

0: ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: Yes, స్టూడియో క్లాక్ల సమయం 5:50 కావస్తుంది. మరి మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: सरकार ने कुछ एथेनॉल मिश्रित पेट्रोल पर उत्पाद शुल्क माफ कर दिया है। वित्त मंत्रालय ने एक अधिसूचना के माध्यम से 22, 25, 27 और 30% एथेनॉल मिश्रित पेट्रोल को केंद्रीय उत्पाद शुल्क से पूरी तरह छूट देने की घोषणा की है। तृणमूल कांग्रेस के सांसद प्रकाश चिक बराइक ने राज्यसभा की सदस्यता से इस्तीफा दे दिया है। इससे पहले सुखेंदु शेखर राय और सुष्मिता देव ने भी राज्यसभा और पार्टी दोनों से इस्तीफा दे दिया था। पीवी सिंधु और तन्वी शर्मा ऑस्ट्रेलियन ओपन बैडमिंटन के सिंगल्स क्वार्टर फाइनल में पहुंच गई हैं। सिंधु ने ईशा रानी बरुआ को और तन्वी ने मालविका बंसोड़ को हराया। फीफा विश्व कप फुटबॉल टूर्नामेंट आज से रंगारंग कार्यक्रम के साथ शुरू हो रहा है। ये टूर्नामेंट 19 जुलाई तक अमरीका, कनाडा और मैक्सिको में आयोजित किया जाएगा। उद्घाटन मैच में आज ग्रुप ए में मेजबान मैक्सिको का सामना दक्षिण अफ्रीका से होगा। भारतीय समय अनुसार ये मैच रात 12:30 बजे से खेला जाएगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. ఎస్, స్టూడియో క్లాక్ సమయం 6:05.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:00 నుండి 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

యాజ్ దాస్ కా దమ్ కి మూవీ నుంచి ఆదిత్య ఆర్కే లియోన్ జేమ్స్ పాడినటువంటి పాట, పూర్ణాచారి సాహిత్యం, లియోన్ జేమ్స్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2400 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన రోడ్ షో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన 2 రోజుల దీన్ దయాళ్ ప్రశిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ 2 సీట్ల స్థాయి నుండి నేడు వరుసగా 3వసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి బీజేపీ ఎదగడానికి కార్యకర్తల త్యాగాలే కారణమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బాధ్యతలు నిర్వర్తించకుండా తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి బీజేపీపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు ప్రజల సమస్యలపై మరింత బలంగా పోరాడుతూ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ను తీసుకురావాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేషన్ ఫస్ట్ అని నమ్ముతుందని, బీఆర్ఎస్ కాంగ్రెస్లకు మాత్రం అధికారం అవినీతే ప్రధానమని రామచంద్రరావు ఆరోపించారు. రసాయనాల వాడకం వల్లే రోగాలు పెరుగుతున్నాయని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2400 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రకృతి వ్యవసాయంపై జరిగిన రైతు సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడుతూ, ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని, సేంద్రియ సాగు చేసే రైతులు భవిష్యత్తులో మంచి లాభాలు గడిస్తారని పేర్కొన్నారు. రాబోయే 2 ఏళ్లలో కరీంనగర్ జిల్లాలో 25,000 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి ఆ పంటలకు మద్దతు ధర లభించేలా చూస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు శాతవాహన విశ్వవిద్యాలయంలో చేపట్టిన అభివృద్ది పనులను కూడా ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈరోజు జిల్లా కేంద్రంలో నిర్మితమైన నూతన కలెక్టరేట్ భవనం

0: అని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి పరిశీలించిన మంత్రి భవనంలోని వివిధ విభాగాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న వీబీజీరామ్జీ పథకాన్ని తెలంగాణలో సజావుగా అమలు చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో చర్చించారు. ఉపాధి హామీ రోజులను 100 నుంచి 125కు పెంచుతూ తెచ్చిన ఈ పథకానికి గాను తెలంగాణకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3825 కోట్ల రూపాయలు కేటాయించినట్టు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇందులో కొత్తగా రోజ్గార్ కార్డులు, వారం రోజుల్లో వేతనం, ఆలస్యమైతే వడ్డీ, నిరుద్యోగ భృతి, ముఖ ఆధారిత హాజరు, వ్యవసాయ పనుల సమయంలో 60 రోజుల విరామం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. 60-40 నిష్పత్తిలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఖర్చు చేసే ఈ పథకానికి తన వంతు వాటా నిధులు కేటాయించి సకాలంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి కోరారు. మంచిర్యాల జిల్లా మందమరిలో జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, సురేష్ షెట్కర్లు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరిట కాంగ్రెస్ మద్దతుదారుల ఓటర్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి ఆరోపించారు. ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బూత్ స్థాయి ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వెరిఫికేషన్ చేయాలని పిలుపునిచ్చారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట భారీగా అప్పులు చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఖమ్మంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన బాధితురాలిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ, నిందితుడు 2వ అంతస్తు నుండి బాలికను తోసివేయడంతో తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. బాలిక కాళ్లు చేతులకే కాకుండా వెన్నెముకకు సైతం గాయాలయ్యాయని, కోలుకోవడానికి 2 నెలల సమయం పడుతుందని తెలిపారు. ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరించి వైద్యం అందిస్తుందని, అలాగే బాధితురాలి కుటుంబానికి కూడా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాబోయే ఖరీఫ్ సీజన్ రైతులు మంచి ఆదాయం గడించేలా ములుగు జిల్లా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కిసాన్ మేళా సాంకేతిక సదస్సును గోవిందరావుపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్, సహదేవరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: పండించిన పంటకు దిగుబడి అనేది కూడా చాలా అవసరము. కాబట్టి పంటను అత్యధికంగా పండించుకోవాలంటే పంట మార్పిడి జరగాలి. ఎప్పుడు ఎరువుల మీదనే డిపెండ్ కాకుండా సైంటిస్టులతో సంపూర్ణంగా అవగాహన కల్పించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 4 జిల్లా కేంద్రాలకు 4-లేన్ రహదారులతో అనుసంధానం కలిగిన హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఎండి నాగిరెడ్డితో కలిసి మంత్రి ఈరోజు హుస్నాబాద్ బస్ స్టేషన్ను పరిశీలించారు. బస్ స్టేషన్లో వర్షాకాలంలో ఏర్పడుతున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ కళాశాలలు, పర్యాటక రంగం, మెడికల్ కళాశాలలు, పారిశ్రామిక కారిడార్ అభివృద్దితో హుస్నాబాద్ ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన రోడ్ షో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. దేశ ఇంధన భద్రతను పెంపొందించడం, దిగుమతులను తగ్గించడం, పర్యావరణ హిత సాంకేతికతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సదస్సుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆ శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే హాజరయ్యారు. బొగ్గును సింథసిస్ గ్యాస్గా మార్చే అత్యాధునిక గ్యాసిఫికేషన్ టెక్నాలజీపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, అదనపు కార్యదర్శి సనోజ్ కుమార్ ఝాతో పాటు సింగరేణి ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో పగడ్బందీగా అమలు చేసేలా రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కోమరయ్య గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరారు. ఈరోజు లోక్ భవన్ లో గవర్నర్ ను కలిసిన కొమరయ్య ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పీఎం సురక్ష బీమా, జల్ జీవన్ మిషన్, ఫసల్ బీమా, సాయిల్ హెల్త్ కార్డు వంటి దాదాపు 22 కేంద్ర పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో సరిగా అమలు చేయడం లేదని,

0: గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పంట నష్టపోయిన రైతులకు మేలు చేసే ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడం వల్ల అన్నదాతలు నష్టపోతున్నారని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17న నల్గొండ జిల్లా కనగల్లో 14,500 కోట్ల రూపాయల వ్యయంతో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో పర్యటన బహిరంగ సభకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఎస్పీ శరత్ చంద్ర పవర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. సభకు వచ్చే ప్రజలకు అన్ని వసతులు కల్పించాలని, వీలైతే ధర్వేశీపురం ఎల్లమ్మగుడి ఆధునీకరణ పనులకు కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2,400 కోట్ల రూపాయలు కేటాయించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన రోడ్ షో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: శ్రూయంతాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:20:55 దాటింది.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. ఎస్, స్టూడియో క్లాక్ల సమయం 6:22:19:21 ఎలా దాటి ముందుకు వెళుతూ ఉంది. బయట వాతావరణం ఒక్కసారిగా ఒక 2-3 రోజుల నుంచి వేడి నుంచి చల్ల దానికి వచ్చేసాం కదా. వర్షం అప్పుడు ఇప్పుడు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరి ఈ వర్షంలో కొన్ని చేయాలనిపిస్తుంటుంది. ఏంటి, ఈ వర్షంలో సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని చేయాలనిపిస్తుంది. ఏంటంటే ఈ మధ్య మనమంతా ఆర్గానిక్ ఫుడ్స్, గో గ్రీన్ అంటూ లైఫ్ స్టైల్ని చాలా ఎకో ఫ్రెండ్లీగా మార్చేస్తున్నాం కదా. గ్రేట్ అబ్బా. కానీ సాయంత్రం 5-6 కాగానే మన ఎకో ఫ్రెండ్లీ ముసుగు కాస్త పక్కకు జరిగిపోతుంది. ఎందుకంటే ఆ టైంలో రోడ్డు పక్కన బండి మీద దట్టంగా పొగలు గక్కే మిర్చి బజ్జీలు సమోసాలు వాసన మనల్ని లాగేస్తూ ఉంటుంది. ఆహా, అలా అనిపిస్తుంది అక్కడ దాకా ఓకే. కానీ ఆ వేడి వేడి స్నాక్స్ని ప్లాస్టిక్ కవర్లలోనో లేదంటే ప్రింట్ చేసిన కాగితాల్లోనో ప్యాక్ చేయించుకుని తింటున్నాం చూడండి. ప్లాస్టిక్ భూమికి పాయిజన్ అయితే ఆ న్యూస్ పేపర్ ప్యాకింగ్ మన బాడీకి ఒక స్లో పాయిజన్ అని మీకు తెలుసా? మనకి తెలియకుండానే మన ప్రాణాలకే ఎసరు పెడుతున్న ఆ పేపర్ వెయిట్ ఏంటో దానితో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. కళ్యాణ్ నాయక్, హనీశ్వరయ్య లిరిక్స్ అందించక కళ్యాణ్ నాయక్ సంగీతాన్ని అందించారు. రాహుల్ సిబ్బల్ గారు పాడినటువంటి పాట మేము ఫేమస్ నుంచి వస్తుంది. స్టే ట్యూన్డ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తారతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. ఎస్, ఎక్కడైతే ఏంటి ఎక్కడైతే విషయం తెలుసుకుంటామో దాంట్లోనే దాచుకొని మరీ తింటాం చూడండి, అది విచిత్రం. అంటే ఇంతకీ ఏంటది అంటే న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లో ఫుడ్ తింటే ప్రాణాలకే ప్రమాదం అని మన దేశ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ గట్టిగా హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఆ పేపర్ల మీద ఉండే ప్రింటింగ్ ఇంక్లో సీసం లాంటి భయంకరమైన కెమికల్స్ ఉంటాయి. వేడి ఫుడ్ ఆ ఇంక్ని అని పీల్ చేసుకుంటుంది అనమాట. మనం దాన్ని లొట్టలు వేసుకుంటూ తినేస్తూ ఉంటాం. అది కడుపులోకి పోయి నానా ఇబ్బందులు, ముఖ్యంగా లాంగ్ రన్లో క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్స్ లాంటి ప్రమాదాలు తెచ్చిపెడుతుంది. డిఫరెంట్స్, మన పాతకాలపు ఇకో ఫ్రెండ్లీ పద్ధతికి షిఫ్ట్ అయిపోతే పోలే.

0: ఏమంటారు అంటే ఏం చేయాలి అంటే, నెక్స్ట్ టైం స్నాక్స్ తింటున్నప్పుడు అంటే ఎస్పెషల్ అలాంటివి ప్రొవైడ్ చేసిన వాళ్ళ దగ్గర మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఎలాంటివి అంటే, న్యూస్ పేపర్కి బదులుగా చక్కటి అరిటాకు కానీ విస్తరాకు కానీ లేదా పేపర్ బౌల్స్ ఉంటాయి కదా, అలాంటివి మాత్రమే వాడదాం. ప్రకృతిని కాపాడదాం, మన ప్రాణాలని రక్షించుకుందాం. మంచి మాటలు, పసందైన పాటల కోసం ఏం చేస్తారు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం వలరించి సంపూర్ణ వినోదం ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎవరు వస్తున్నారు తెలుసా, మెగాస్టార్ యాస్ వాల్తేరి వీరయ్య నుంచి మెగా సైంగ్ గీతా మాధురి వేల్మురుగన్ పాడినటువంటి పాట, రామజోగ శాస్త్రి గారు సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో వస్తుంది మీకోసం.
1: You're right.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ఇప్పుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా?

0: అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చల్లని సాయంత్రం పూట డ్రైవింగ్ ఇచ్చే కిక్కు, లాంగ్ రైడ్లో ఆ గాలి మన ముఖానికి తగులుతుంటే వచ్చే ఫీల్, అబ్బో చెప్పడం చాలా కష్టం. ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది ఆ ఫీల్ని నిజంగా అనుభవించాలంటే మాత్రం. నిజంగా అది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇదిగో ఇలా పాట వినండి. ఈ పాట తర్వాత ఇంపార్టెంట్ విషయం చెప్తాను.

0: హిందీలో పాడుకుందాం. డ్యూయెట్ టూ ఇలా పాడుకోవాలి అంటే అన్నీ బాగుంటాయి. ముఖ్యంగా లక్షల బైకు, వేల రూపాయల హెల్మెట్, క్రేజీ డ్రైవింగ్ స్కిల్స్ ఉంటే సరిపోదు. అంతకుమించి జేబులో ఒకటి ఉండాలి. ఏంటో చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. ద ఫోర్ ఇయర్ మూవీ నుంచి సింబు హరిప్రియ పాడినటువంటి పాట, శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో. మంచి పాట విన్నారు కదా, మరి పాట విన్న తర్వాత మంచి మాట కూడా చెప్తా. స్టూడియో
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయ వంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం.

0: పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. ఎస్, మరి లక్షల బైకు, 1000 రూపాయల హెల్మెట్, క్రేజీ డ్రైవింగ్ స్కిల్స్ ఉంటే సరిపోదు. అంతకుమించి జేబులో ఉండాల్సింది ఏంటి? డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఈ ట్రాఫిక్ డ్రైవ్లో వితౌట్ లైసెన్స్ లేకపోవడం వల్ల చాలామంది ఫైన్స్ మాత్రమే కాదు, చిన్న ప్రమాదాలకు కూడా పెద్ద కేసు బుక్ చేస్తూ ఉన్నారు. సో బీ కేర్ఫుల్. కంపల్సరీ లైసెన్స్ తీసుకున్న తర్వాత బైక్ ఆర్ కార్ని ప్లాన్ చేయడం చాలా మంచిది, కొండమనేది ప్లాన్ చేయడం చాలా మంచిది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, లైసెన్స్ రెన్యువల్ టెన్షన్ లేకుండా మీ డ్రైవింగ్ కిక్ని కంటిన్యూ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయి ప్లాన్ చేస్తుందట. అదేంటంటే, ఇకపై ఒక్కసారి లైసెన్స్ తీసుకుంటే మీకు 50 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు తిరిగేయలేదు. నో ఆర్టీఓ లైన్లు, నో టెన్షన్స్. కానీ మరో విషయం ఏంటంటే, ఆ కిక్లో రూల్స్ బ్రేక్ చేసి రోడ్డు మీద రెచ్చిపోతే మాత్రం కుదరదు. కొత్తగా నెగిటివ్

ఉండాల్సింది ఏంటి? డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఈ ట్రాఫిక్ డ్రైవ్లో వితౌట్ లైసెన్స్ లేకపోవడం వల్ల చాలామంది ఫైన్స్ మాత్రమే కాదు, చిన్న ప్రమాదాలకు కూడా పెద్ద కేసు బుక్ చేస్తూ ఉన్నారు. సో బీ కేర్ఫుల్. కంపల్సరీ లైసెన్స్ తీసుకున్న తర్వాత బైక్ ఆర్ కార్ని ప్లాన్ చేయడం చాలా మంచిది, కొండమనేది ప్లాన్ చేయడం చాలా మంచిది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, లైసెన్స్ రెన్యువల్ టెన్షన్ లేకుండా మీ డ్రైవింగ్ కిక్ని కంటిన్యూ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయి ప్లాన్ చేస్తుందట. అదేంటంటే, ఇకపై ఒక్కసారి లైసెన్స్ తీసుకుంటే మీకు 50 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు తిరిగేలేదు. నో ఆర్టీఓ లైన్లు, నో టెన్షన్స్. కానీ మరో విషయం ఏంటంటే, ఆ కిక్లో రూల్స్ బ్రేక్ చేసి రోడ్డు మీద రెచ్చిపోతే మాత్రం కుదరదు. కొత్తగా నెగిటివ్ పాయింట్ సిస్టమ్ కూడా వస్తుందట. పదే పదే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ పాయింట్లు కట్ అయిపోయి మీ డ్రైవింగ్ కిక్కి పర్మనెంట్గా బ్రేక్ పడిపోతుంది. సో ఫ్రెండ్స్, లైసెన్స్ సేఫ్, మీ రైడింగ్ సేఫ్ ఉండాలంటే రూల్స్ పాటించండి, హ్యాపీగా సేఫ్గా డ్రైవ్ చేయండి. మంచి మాటలు, పసందైన పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 6:40:21 దాటిలా ముందుకు వెళుతుంది. ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యో ఆర్జే చేతన్. సారవంతమైన భూమిలో పంటలు బాగా పండుతాయి. అయితే భూమిని సారవంతం చేయుటకు రైతు కష్టపడి అందులో పనికిరాని మొక్కలను తొలగించి దున్ని నీరు బట్టి ఎరువులు వేసి అపరిమితంగా కృషి చేస్తాడు. అప్పుడు ఆ భూమి సిరుల పంటలు పండిస్తుంది. మానవ శరీరం కూడా భూమి వంటిదే. దాంట్లో చెడును తొలగించి మంచిని పెంచితే పురుషారాన్ని సాధిస్తుంది. శరీరానికి సత్వపాదను పయనింపు చేయుటకు మంచి అలవాటు ఎంతగానో సహకరిస్తాయి. అవి యోగాభ్యాసానికి అనుకూలంగా శరీరాన్ని మనసును మలుస్తాయి. మన అలవాట్లు మంచివైతే అందరూ మనల్ని ఆదరిస్తారు. మంచి అలవాట్లు మనిషికి క్రమశిక్షణ సత్సంప్రదాయాల్ని నేర్పుతాయి. చిన్నతనం నుంచి బాలబాలికలకు మంచి అలవాట్లు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత. అయితే ఇప్పుడు రకరకాల ప్రలోభాలకు ఆకర్షణలకు లొంగి యువతీ యువకులు పెద్దవాళ్లే కాకుండా బాలబాలికల సైతం కూడా చెడు అలవాట్లకు లోనవుతున్నారు. ఈ చెడును తొలగించడం దేశ పౌరులందరి కర్తవ్యం. యోగాభ్యాసం వల్ల మంచి అలవాట్లు అలవడతాయి. దినచర్య, ఆహారం, ఉపవాసం, నీళ్లు, మల విసర్జన, మూత్ర విసర్జన, స్నానం, నిద్రలను గురించి వివరాలు తెలుసుకుని వాటిని సక్రమంగా అమలుపరిస్తే యోగాభ్యాసం తప్పక విజయం సాధిస్తుంది. సో వాట్ యు హ్యావ్ టు డూ ఇస్ యు హ్యావ్ టు ఫాలో అ డైలీ రొటీన్ విచ్ ఇస్ హెల్తీ. ఫర్ ఎగ్జాంపుల్, మన డైలీ రొటీన్ ఏంటి, దినచర్య ఏంటి? ఆరోగ్యంగా ఉండటానికి క్రమశిక్షణతో కూడిన దినచర్య అవసరం. ప్రతిదినం మనం చేసే పనులు సరిగ్గాను సక్రమంగానూ ఉండాలి. అంటే దినచర్య మంచిగా ఉండాలన్నమాట. ఎవ్రీడే, ప్రతిరోజు రాత్రిళ్ళు త్వరగా పడుకొని పొద్దునే త్వరగా లేచి దాహం వేసినా వేయకపోయినా చెంబెడు లేక గ్లాసడు మంచినీళ్లు తాగాలి. మలమూత్ర విసర్జన కావించి ముఖం కడుక్కొని ఫ్రెష్ అయిపోయి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి. చాలా మంది మన బాడీ హైజీన్ కానివ్వండి, ఓరల్ హైజీన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఏదో పై పైన అలా చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ ద లాంగ్ రన్. అది సరికాదు. అంతేగాక అది ఇన్ఫెక్షన్స్ కి కూడా దారితీస్తుంది. నైట్ భోజనం చేసిన తర్వాత పళ్ళు తోముకోవాలి. అందువల్ల పళ్ళకు, చిగుళ్లకు, నాలికకు, నోటికి అంటిన చెడు తొలగిపోతుంది. తిన్న ప్రతిసారి నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మేయాలి. సాధ్యమైనంత వరకు చన్నీళ్లతో స్నానం చేయడం మంచిది. చలికాలంలోనూ బాగా జబ్బు పడ్డప్పుడు గోరువెచ్చని నీటితో శరీరాన్ని బాగా రుద్దుతూ స్నానం చేయొచ్చు. శరీర మాలిన్యం తొలగడమే స్నానం యొక్క లక్ష్యం కావాలి. మనం ధరించే బట్టలు బిగుతుగా ఉండక వదులుగా ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం ఫ్రెష్ క్లోత్స్ ధరించాలి. నిద్ర ప్రతి జీవికి అవసరం. హాయిగా నిద్రపడితే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లు భావించాలి. నిద్ర పట్టకపోవడం అనారోగ్యాన్ని సూచిస్తుంది. మనం పడుకునే ప్రదేశం శుభ్రంగాను గాలి వెలుగు వచ్చే విధంగానూ ఉండాలి. మంచం లేక చాప, పరుపు, పక్కగుడ్డలు శుభ్రంగా ఉండాలి. మన సోషల్ ఎటికెట్కి వస్తే ఇతరులతో మంచిగా, తీయగా, స్వీట్గా మాట్లాడాలి. సత్యం పలుకుతూ ఉండాలి. అయితే సత్యం ప్రకటించే విధంగా కటువుగా ఉండక మంచిగా మధురంగా మాట్లాడాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని సూక్తి కదా. స్వార్థ చింతనను తగ్గించుకొని చేతనైనంత వరకు పరులకు, ముఖ్యంగా ఇతరులకు, దీనులకు, రోగులకు సేవా సాయం మంచి చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు పడుకోబోయే ముందు ఆనాటి తన దినచర్యను ప్రతి వ్యక్తి సమీక్షించుకొని రేపటి దినచర్యను నిర్మించుకోవాలి. ఏనాటి కానాడు తాను చేసిన పొరపాట్లను గమనించుకోవాలి.

ముఖ్యమైన విషయాలను డైరీలో డేట్స్తో సహా రాసుకోవాలి. ఇది ఒక జర్నల్గా కూడా మనకి పనికొస్తుంది. ఈ విధమైన దినచర్యకు ప్రతి వ్యక్తి అలవాటు పడితే క్రమశిక్షణ అలవడుతుంది. తద్వారా మనకు, మన సమాజానికి, దేశానికి మేలు జరుగుతుంది. మనిషి జీవించుండాలంటే ఆహారం చాలా అవసరం. ఆహారం నిమిత్తం ప్రకృతి ఎన్నో పదార్థాలు ప్రసాదించింది. ఆ పదార్థాలను వేళకు మితంగా భుజిస్తే మనిషి హాయిగా, రోగాలు లేకుండా ఆరోగ్యంగా బ్రతకొచ్చు. ఆకుకూరలు, కాయకూరలు, దుంపకూరలు, పప్పులు, తిండిగింజలు, ధనియాలు, అల్లం, పెద్ద ఉల్లి, చిన్న ఉల్లి, కొబ్బరి మొదలగు ఆహార పదార్థాలను మితంగా వాడాలి. ఋతువుల ప్రకారం లభించే పండ్లు అపారం. మామిడి, నేరేడు, యాపిల్, దానిమ్మ, ఖర్జూర, పుచ్చకాయ, జామ, అరటి, బత్తాయ, నారింజ, కమల, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. అవేగాక డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. గోధుమ, వరి, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, అలసందలు, శనగలు మొదలగు తిండి గింజలు అధిక పరిమాణంలో లభిస్తాయి. పెరుగు, పాలు, వెన్న, మీగడ, లస్సి, ఈ పాలతో తయారయ్యే రుచికరమైన పదార్థాలు, నువ్వులు, వేరుశనగ, కొబ్బరి మొదలగు వాటి నుండి వెలువడే నూనెలు, తేనె, బెల్లం, పంచదార, తాటి బెల్లం, చెరుకు మొదలగు గల తీపి పదార్థాలు ప్రకృతి మనకు ప్రసాదించినవే. వీటిని అవసరమైనంత వరకు మాత్రమే వేలకు తీసుకుంటూ ఉంటే రోగాలు దరిదాపుకు కూడా రావు. గుడ్డు, చేపలు, మాంసం తామస రాజస గుణాలు అధికంగా అవుతాయి. అందువల్ల వాటిని తినకపోవడం మంచిది. మద్యం, పొగాకు ఇవన్నీ మత్తు పదార్థాల కిందికి వస్తాయి, వీటిని వాడకూడదు. అలాగే కొన్ని బాధ్య పదార్థాలు అంటారు. అవేంటంటే స్వీట్లు ఎప్పుడు పడితే అప్పుడు లభిస్తాయి కదా అని తెగ తినకూడదు. అలా తిన్నందువల్ల అవి జీర్ణం కాక రోగాలకు దారితీస్తాయి. భోజనం రెండు పూటలు మాత్రమే చేయడం మంచిది. టిఫిన్కి, భోజనానికి మధ్య కనీసం 4 గంటల వ్యవధి అవసరం. కాయకష్టం చేసే వాళ్లకు తగిన పరిమాణంలో ఆహారం తీసుకోవాలి. మానసిక శ్రమ చేసే వాళ్లకు తక్కువ ఆహారం తీసుకోవచ్చు. ఆహార పదార్థాలను తాగాలి, నీళ్లను తినాలి. వాట్స్ దిస్ అంటారా? ఈట్ లిక్విడ్స్, డ్రింక్ సాలిడ్స్ అన్నది అందరికీ తెలిసిన నానుడే. మనం తినే ఆహారం లాలాజలంతో కలిసి జీర్ణకోశంలోకి వెళ్లి జీర్ణమవుతుంది. అంటే ఆహారాన్ని నీరు వలె ఊర్చి తినాలన్నమాట. నీళ్లు, జ్యూసెస్ ఇలాంటివి నోట్లో పోసుకొని మెల్లమెల్లగా తింటూ ఉన్నట్లు తాగాలి. అంటే ఒక్కో గుటుగా తాగాలని అర్థం. ఆహారం బాగా నమలడం వల్ల దంతాలు, చిగుళ్ళు గట్టిపడతాయి. భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు మధ్య మధ్యలో నీళ్లు తాగకూడదు. యోగాభ్యాసం, వ్యాయామం చేసిన కొద్దిసేపటి దాకా ఏమీ తినకూడదు. నిద్రపోయే ముందు కూడా ఏమీ తినకపోవడం మంచిది. భోజనానికి, నిద్రకు మధ్య సాధ్యమైనంత వ్యవధి ఉండటం అవసరం. ఉపవాస సమయంలో టిఫిన్ల పేరిట అమితంగా తినకూడదు. జబ్బు పడ్డప్పుడు ప్రత్యంగా ఆహారం తీసుకోవాలి. పాసిపోయినా, కుళ్ళిపోయినా, మురిగిపోయిన ఆహార పదార్థాలను తినకూడదు. సగం పాడైన పండ్లు పాడైనంత వరకే తొలగించి బాగా ఉంది కదా అని మిగతా భాగాన్ని తినకూడదు. భోజనం చేయటానికి ముందు ఫ్రెష్ అయ్యి రావాలి అంటారు. అంటే కాళ్ళు, చేతులు కడుక్కొని హాయిగా కూర్చొని తినాలి అంటారు. ఎందుకంటే ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. భోజనం తేలిగ్గా జీర్ణమవుతుంది. భోజనం చేయ సమయంలో ప్రశాంతంగా ఉండాలి. మధ్య మధ్య మంతనాలు చేయడం, అదే పనిగా మాట్లాడుతూ ఉండటం, మధ్య మధ్య ఫోన్లు చూడటం, ఫోన్లు చేయటం మంచిది కాదు. భోజనం చేశాక 10 నిమిషాల పాటు పచారులు చేసి కనీసం 5 నుండి 10 నిమిషాల సేపు వజ్రాసనంలో కూర్చోవాలి. భోజనం గురించి మాట్లాడుకున్నాం కదా డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫాస్టింగ్ గురించి నేను చెప్తాను. శరీరం లోపలి అవయవాలు శుద్ధికి ఉపవాసాలు అవసరం. ఉపవాసాలు ఆధ్యాత్మిక వికాసానికి ఎంత సహకరిస్తాయో కొందరు వారానికి 7 రోజు పూర్తి రోజు ఉపవాసాలు చేస్తుంటారు. కొందరు 21 రోజుల ఉపవాసం చేస్తుంటారు. కొందరు ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉపవాసం చేస్తారు. ప్రతి వ్యక్తి వారానికొక్కరోజు ఉపవాసం చేయడం అవసరం. జీర్ణకోశానికి ఆనాడు విశ్రాంతి లభిస్తుందన్నమాట. మిస్ అ మీల్ వన్స్ అ వీక్ అనే స్టేట్మెంట్ వినే ఉంటారు కదా మీరు. ఉపవాసం తపస్సు వంటిది. ఉపవాస ప్రారంభంలో నిమ్మరసం గాని, పండ్ల రసం గాని, పచ్చి కూరగాయలు ఉడకబెట్టి వాటితో సూప్ చేసుకుని గాని తాగొచ్చు. గోరువెచ్చని నీరు కొద్దిగా తాగాలి. టిఫిన్లు తీసుకోకూడదు. ఉపవాసం చేస్తున్నప్పుడు శారీరకంగాను, మానసికంగాను విశ్రాంతి తీసుకుంటూ సాధకుడు ప్రశాంతంగా ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, భూగోళంలో 3/3 నీరు, 1/1 భూమి ఉన్నట్లు మన శరీరం కూడా 3/3 నీటిమయమే. ఈ నీటిపాలు శరీరంలో తగ్గితే హాని కలుగుతుంది. దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలి. అయితే రోజు ఉదయం పూట దాహం వేసినా వేయకపోయినా పరగడుపున గ్లాసెడ్ నీళ్లు తప్పకుండా తాగాలి. దీన్ని ఉషాపానం అని అంటారు. ఉషాపానం అలవాటు చేసుకుంటే మలమూత్ర విసర్జన సులభంగా జరుగుతుంది. ఉషాపానం అలవాటు చేసుకుంటే
మలమూత్ర

0: విసర్జన సులభంగా జరుగుతుంది. భోజనానికి కొద్దిసేపు ముందు కొద్దిగా మంచినీళ్లు తాగితే ఆకలి బాగా వేస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగితే మాత్రం తగ్గుతుంది. ఆహారం తీసుకున్న గంటసేపు తర్వాత నీళ్లు తాగాలి. అందువల్ల తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ లవ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. This program is sponsored by Adventist Media Center.
1: ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: आज मजुदा मूवी నుంచి అభయ్ జోద్పుర్కర్ పాడిన పాట సాయి కిరణ్ సాహిత్యం ప్రశాంత్ ఆర్ విహారి సంగీతంలో అద్భుతమైనటువంటి పాట విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7386

0: 2608586.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలదించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆఫీసులో రమేష్. రోజంతా ఆఫీస్ రైళ్లతో మీ బాస్ ఇచ్చినటువంటి టార్గెట్స్ తోటి కుస్తీ పట్టి బాగా అలసిపోయారా? ట్రాఫిక్లో నలిగిపోయి ఇలా లాభం లేదు, సాయంత్రం పూట జిమ్కి వెళ్ళి ఆ కండలైనా పెంచుకుందాం అని బ్యాగ్ చదువుకుంటున్నారా? అయితే డ్రైవింగ్లో ఉన్నవాళ్ళు కాస్త స్లో అవ్వండి, జిమ్లో ఉన్నవాళ్ళు డంబెల్స్ పక్కన పెట్టి ఇటు ఇటు కొంచెం వినండి. రీసెంట్గా ట్రెండ్ చూస్తుండే కండల కోసం మనం పడే ఆరాటం చూసి తలపై ఉన్న జుట్టు మాత్రం ఇక నా వల్ల కాదు అని గుండు మిగిల్చేలా ఉంది తెలుసా? అదేంటి బ్రో సాయంత్రం పూట ఈ షాకింగ్ న్యూస్ అంటారా? తప్పు మీది కాదండి, జిమ్ది కాదండి, బాడీని అర్జెంటుగా హల్క్లా మార్చేయాలని కొందరు వాడే ఆ స్టెరాయిడ్స్, ఆఫీస్ టెన్షన్లో తిండి మానేసి చేసే ఆ క్రాష్ డైటింగ్దేనట. ఆఫీస్ బాస్ ఇచ్చే స్ట్రెస్ చాలదన్నట్టు బాడీకి కూడా పోషకాలు ఇవ్వకుండా స్ట్రెస్ ఇస్తే పాపం జుట్టు మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? నేను ఉండలేను బాబోయ్ అని రాలిపోతుంది కదా. అందుకే బాస్, ఆఫీస్ స్ట్రెస్ని జిమ్లో కరిగించండి, అంతేగాని షార్ట్కట్లతో జుట్టును కత్తిరించకండి. ఈ సాయంత్రం హ్యాపీగా వర్కౌట్ చేయండి, హెల్తీగా తినండి, కండలు ఉండాలి. రేపు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దువ్వుకోవడానికి తలపై కొండంత జుట్టు కూడా ఉండాలి, అవునా కదా? మరి ఈ విషయాల్ని మీరు ఫాలో అవుతారా కారా? అవుతారా కారా? మీరు కాయనా కాకపోయినా థ్యాంక్ యూ.

అన్న కూడదు కానీ నేను చెప్పిన విషయం తప్ప అన్ని ఫాలో అవుతున్నాడు అబ్బాయి. ఏదేమైనా కూడా ఫస్ట్ పాట విన్నాం కదా, నాన్నకు ప్రేమతో సినిమా నుంచి జూనియర్ NTR పాడినటువంటి

పాట దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించి కంపోజ్ చేసినటువంటి పాట విన్నాను. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. మస్తు మస్తు మాటలు పాటలు ఇంకా ఇంకా ఉంటాయి. స్టే ట్యూన్డ్.

0: ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം സ്റ്റുഡിയോ ക്ലാക്ക് സമയം ശ്രീ 7 ഗണ്ടലു.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: మీరు వింటున్నారా ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈరోజు సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు ఇదే మన చట్టం కార్యక్రమంలో స్థిరాస్తుల బదిలీ సమస్యలు పరిష్కారాలు ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం ఉంటారు.

0: మహానటి మూవీ నుంచి చారులతామణి పాడినటువంటి పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, మిక్కిజీ మేయర్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676

0: 0449-0404 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు. మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు ఉరుములు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది. వయస్సు, ప్రాంతం, లింగభేదం, సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు సంక్షేమం, అభివృద్దిని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసం, సంకల్పంతో తన వృద్ధి పదంలో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, చర్చలు, ఆలోచనల మార్పిడి అనేవి వాటి సంబంధాలకు మార్గదర్శకంగా ఉండాలని ప్రధాని సూచించారు. రాష్ట్రాలు తమ ఆలోచనలను పంచుకుంటూ వికసిత్ భారత్ సాధన కోసం కలిసి పనిచేయడానికి నీతి ఆయోగ్ ఒక అద్భుతమైన ఉమ్మడి వేదికగా కీలక పాత్ర పోషించగలుగుతుందని అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు జైపూర్లోని ఆకాశవాణి ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ను వర్చువల్గా ప్రారంభించారు. దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల సంఖ్య 39కి పెరిగింది. ఈ సరికొత్త ట్రాన్స్మిటర్ సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 80 కిలోమీటర్ల పరిధి వరకు రేడియో ప్రసారాలను అందిస్తుంది. దీని ద్వారా స్థానిక ప్రజలకు విస్తృతమైన సమాచారం, విద్య, వినోద కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, కాశ్మీర్ నుంచి కచ్ వరకు దేశంలోని సరిహద్దు ప్రాంతాలన్నింటిలో కొత్త ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, బ్రాడ్కాస్టింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోకేవియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్

0: అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సుల్లో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా నరేంద్రమోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు.
1: The visit will provide an opportunity for the Prime Minister to engage with world leaders present at the G summit on issues of importance to India as well as to the global south. This will be India's 13th participation at the G7 summit and Prime Minister Mr. Modi's 7th consecutive participation at the summit.
0: జూన్ 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్ధరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్ధిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలిపారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఈ ఘోర ఘటనపై ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని యుఎస్ ఛార్జ్ డి అఫైర్స్ ను సమన్లు జారీ చేసి పిలిపించినట్టు తెలిపారు. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జైస్వాల్ చెప్పారు.
2: We attach high importance to the welfare and well-being of our seafarers community. Yesterday we condemned the attack on a ship off the coast of Oman in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early return to peace and stability in the region.
0: పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ నావికుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి డోకా లేదని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని, మన దేశీయ రిఫైనరీలు వాటి గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరిస్తూ గృహిణులను కేవలం ఇంటి పనులకే పరిమితం చేయకుండా కుటుంబాలను, భావితరాలను తీర్చిదిద్దడంలో వారు పోషిస్తున్న పాత్రకుగాను వారిని దేశ నిర్మాతలుగా గుర్తించాలని పేర్కొంది. రహదారి ప్రమాదాల్లో గృహిణులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారాన్ని లెక్కించడానికి వారు చేసే ఉచిత గృహ సేవలను నెలకు కనీసం 30,000 రూపాయలుగా ఆర్థికంగా విలువ కట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇళ్లను నిర్వహించే మహిళలను కేవలం హోమ్ మేకర్స్ అని పిలవడం వల్ల సమాజానికి వారందిస్తున్న సహకారాన్ని తక్కువ చేసి చూపినట్లవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం పిల్లల పెంపకం, ఇంటి నిర్వహణ వంటి ఉచిత గృహశ్రమకు గణనీయమైన ఆర్థిక విలువ ఉందని నొక్కి చెప్పింది. ఈరోజు, రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 నుండి 7 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు బలమైన గాలులతో కూడిన తుపానులు, ఉరుములు, వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా

వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం అడుగులు వేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్ఘడ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈరోజు రేపు దేశంలోని వాయువ్య ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:15:47 దాటింది. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం. స్థిరాస్తుల బదిలీ సమస్యలు పరిష్కారాలు. ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు కార్యక్రమంలో ఆస్తుల బదిలీ సమస్యలు పరిష్కారాలు అంశం గురించి మనకు వివరించడానికి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విజయభాస్కర్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: ముఖ్యంగా ఆస్తుల బదిలీ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఇది ఏ ఆస్తులకు వర్తిస్తుంది?
1: స్థిరాస్తి బదిలీ చట్టం అని అంటామండి దీన్ని. అయితే ఈ చట్టం వచ్చేసి 1882 జూలై 1వ తారీఖున అమల్లోకి వచ్చిందండి. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు అంటే 1882 లోపల ఈ ఆస్తి బదిలీ చట్టం వచ్చినప్పుడు మొత్తం 123 సెక్షన్స్ ఉండేవండి. తర్వాత 8 అధ్యాయాలుగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా వీటి లోపల ఏంటంటే ప్రతి మానవుడికి అతని జీవితం లోపల ఆస్తి కొంటాడు, ఆస్తి కొన్నప్పుడు దాన్ని ఎలా బదిలీ చేసుకోవాలి, ఏ ఆస్తి బదిలీ అవుతుంది, ఏ ఆస్తి బదిలీ కాదు, ఏ విధంగా ఎన్ని విధాలుగా బదిలీ అవుతుంది, అవన్నీ కూడా ఈ స్థిరాస్తి బదిలీ చట్టం లోపల వివరించడం జరిగిందనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ బదిలీలు తర్వాత సేల్ డీడ్ అంటుంటాం, అంటే అమ్మకాల ద్వారా, అలాగే తనఖాలు అంటే మార్టిగేజెస్ ద్వారా, లీజ్ ద్వారా, అలాగే గిఫ్ట్ ద్వారా, మార్పిడిల ద్వారా, వీలునామా ద్వారా, అలాగే సక్సెషన్ ద్వారా, ఎక్స్చేంజ్ ద్వారా, ఇలా రకరకాలుగా వారి యొక్క స్థిరాస్తిని మార్పిడి చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదలాయింపు చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ స్థిరాస్తి బదిలీ అనేటప్పటికీ ఒక వ్యక్తి తన ఆస్తిని ఇంకొకరికి చట్టబద్ధంగా అందించడం, ఒక జీవించి ఉన్న వ్యక్తి మరొక జీవించి ఉన్న వ్యక్తికి ఆస్తిని బహిరంగంగా బదిలీ చేయడం, దీన్ని స్థిరాస్తి బదిలీ అని అంటుంటాం అనమాట. అలాగే ఒక వ్యక్తి తన సొంతంగా తన ఆస్తి ఏదైతే ఉంటుందో అతను తన మనస్ఫూర్తిగా వేరే వ్యక్తికి బదిలీ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడే అది న్యాయబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. అది రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపల రిజిస్టర్ ద్వారా, రిజిస్ట్రేషన్ ద్వారా చేసిన పక్షం లోపల ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి అది మార్పిడి జరిగినప్పుడు అప్పుడు ఆ యొక్క ఆస్తికి వెయిటేజ్ చాలా ఉంటుందన్నమాట. తర్వాత ఎవరైతే ఒక వ్యక్తి ఆస్తిని బదిలీ చేస్తారో ఆ ఆస్తి పైన పూర్తి హక్కులు అతను కలిగి ఉండాలి. అంతేగాని పక్క వారిదో లేకపోతే ఇంకొకరిదో బదిలీ చేయడానికి హక్కు కలిగి ఉండరు వారు.
0: రకరకాల మార్గాల ద్వారా ఆస్తుల బదిలీ జరుగుతుంది. అందులో గిఫ్ట్ డీడ్ అన్నారు, సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, ఈ రెంటికి తేడా ఏంటి?
1: గిఫ్ట్ డీడ్ అంటే బహుమతి, అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి బహుమతి చేస్తానని గిఫ్ట్ డీడ్ అంటాం అన్నమాట. గిఫ్ట్ డీడ్ చేసినప్పుడు గిఫ్ట్ చేసే వ్యక్తిని డోనార్ అంటాం అన్నమాట ఇంగ్లీష్లో, అలాగే తీసుకునే వ్యక్తిని డోని అని అంటుంటాం. ప్రేమతోటి లేక ఒక ఆదరణ

0: తోటి ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఆస్తిని ఇవ్వడం లేదా ప్రేమతో ఇష్టంతో డబ్బు తీసుకోకుండా ఆస్తిని బదిలీ చేయడం అనేది గిఫ్ట్ డీడ్ యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. సాధారణంగా ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కన్సిడరేషన్ లేకపోతే ఆ ట్రాన్సాక్షన్ చెల్లదు అని కాంట్రాక్ట్ యాక్ట్ చెప్తోంది. కానీ ఇక్కడ దీనికి మాత్రం ఇది ఎక్సెప్షన్ అన్నమాట. ఇందాక మీరు అన్నారు సేల్ డీడ్ అని చెప్పేసి, దాని లోపల కన్సిడరేషన్ ఉంటుంది. అయితే ఈ గిఫ్ట్ డీడ్ వచ్చేటప్పటికి సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్యలోనే జరుగుతుంటాయి. ఒక తండ్రి తల్లికి లేదా అక్క తమ్ముడికి, తమ్ముడు అక్కకి, అట్లా వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక కుటుంబ సభ్యుల మధ్యలో జరుగుతూ ఉంటుంది. అలాగే విక్రయ దగ్గరకు వచ్చేటప్పటికీ ఆస్తి కొన్నప్పుడు అది కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు గిఫ్ట్ డీడ్ అయినా సరే, సేల్ డీడ్ అయినా సరే, ఇమీడియట్గా వారికి ఉన్న హక్కులన్నీ కూడా బదలాయింపు జరుగుతాయి అన్నమాట. ఆ ఏదైతే రిజిస్ట్రేషన్ చేశారో దానికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసిన మరుక్షణం ఆ లోనికి వెళ్ళిపోతాయి, అలాగే సెల్లర్ నుంచి బయర్కి వెళ్ళిపోతాయి అన్నమాట.
1: అయితే మీరు ఇందాక చెప్తున్నప్పుడు గిఫ్ట్ డీడ్లో సాధారణంగా వారసులకి, తండ్రి నుంచి పిల్లలకు కానీ, తాత నుంచి మనవలు మనవరాళ్ళకి కానీ గిఫ్ట్ డీడ్ చేస్తుంటారు. అలా రక్త సంబంధం లేకుండా నా మిత్రునికో లేదా నాకు బాగా సన్నిహితంగా ఉన్న వారికో నేను గిఫ్ట్ డీడ్ చేయాలంటే చట్టపరంగా దానికి వీలుందా?
0: చట్టపరంగా వీలుందండి, అట్లా చేయకూడదని ఏం కాదు. కాకపోతే కనుక సాధారణంగా ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపల మీరు వెళ్ళినప్పుడు సేల్ చేసినప్పుడు దానికి వారు ఛార్జెస్ ఎక్కువ ఉంటాయండి. దీనికి వచ్చేటప్పటికి గిఫ్ట్ డీడ్ చేసేదానికి పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఒక 5% మాత్రమే ఇక్కడ ఛార్జ్ చేస్తారు. మీరు మీ ఫ్రెండ్కి గిఫ్ట్ చేసినప్పుడు దాని లోపల ఆ రిజిస్ట్రేషన్ ఫీజు, అది విక్రయం ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ జాగ కట్టినప్పుడు అది గిఫ్ట్ కింద చేసి చేయొచ్చు అనమాట. ఆ విధంగా చేసినప్పుడు అది చెల్లుబాటు అవుతుంది.
1: ప్రభుత్వానికి ఏదైతే రిజిస్ట్రేషన్ కాస్ట్ ద్వారా చెల్లించే రుసుము ఉంటుందో అది చెల్లించి మనం గిఫ్ట్ ద్వారా
0: చేసుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా 100 రూపాయలు ఉందనుకోండి, విక్రయం జరిగినప్పుడు గవర్నమెంట్ కట్టాల్సింది, విక్రయం జరిగినప్పుడు 100 రూపాయలు కట్టాల్సింది. కానీ యాక్చువల్గా మనం గిఫ్ట్ చేసినప్పుడు ఓన్లీ 5% ఉంటుంది.
1: అయితే మీరు అన్నారు ఈ రకరకాల పద్ధతుల్లో గిఫ్ట్ డీడ్ సేల్ డీడ్తో పాటు వీలునామా అని.
0: ఇక్కడ గిఫ్ట్ డీడ్కి తర్వాత ఈ సేల్ డీడ్ ఒక వంత అయితే వీలునామా వచ్చేటప్పటికీ ఒక వ్యక్తికి అతనున్న స్థిరాస్తిని కానీ చరాస్తిని కానీ వేరే వ్యక్తికి బదిలీ చేయవచ్చు. కానీ అది ఎప్పుడవుతుంది, అతని మరణానంతరం మాత్రమే అది బదిలీ చేయడానికి వీలవుతుంది అనమాట. ఒక వ్యక్తి తన మరణానంతరము ఆస్తుల సాఫీ బదిలీకి ఈ వీలునామా అనేది ఉపకరిస్తుంది. ముఖ్యంగా చట్టబద్ధమైన వారసులు కాని వారికి సైతం ఆస్తుల పంపకాన్ని వీలునామా ద్వారా నిర్ణయించవచ్చు. అంటే వారు వారి వారసులే కావాల్సిన అవసరం లేదు, వారికి ఇష్టమైన వారు ఎవరైనా ఎక్స్ వై జెడ్ కూడా వారు ఈ వీలునామా ద్వారా వారి తదనంతరం వారి ఆశయాలకి అనుగుణంగా ప్రవర్తించేదే వీలునామా అనమాట. అలాగే మైనర్ పిల్లల కోసం సంరక్షకులు నియమించవచ్చు. అలాగే వీలునామా రాసినా కానీ తన ఆస్తులపై జీవించి ఉన్నంతకాలం యజమానికే పూర్తి హక్కు కలిగి ఉంటారు. నేను వీలునామా రాసేసాను కాబట్టి ఈరోజు అతను బతికినంతకాలం దానికి పూర్తి హక్కు యజమాని ఎవరైతే రాస్తారో అతనే ఉంటారనమాట. తర్వాత వీలునామాని ఎప్పుడైనా సరే సమీక్షించుకోవచ్చు. అంటే సమీక్షించుకోవచ్చు అంటే నేను రాసింది కరెక్టేనా, తర్వాత ఈ విధంగా రాశాను, ఎన్నిసార్లైనా అతని జీవితకాల లోపల మార్చుకోవచ్చు అది. అయితే చివరిసారిగా రాసిన వీలునామా మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అది ఎన్నిసార్లు సమీక్షించుకోవచ్చు, అది సులభంగా తిరిగి రాయొచ్చు. ఇప్పుడు దీనికి ఉన్నంత పెద్ద ప్రొసీజర్ ఉండదు. ఏది గిఫ్ట్ డీడ్కి కానీ సేల్ డీడ్కి కానీ ఉన్న అటువంటి పెద్ద ప్రొసీజరు దీనికి ఉండదు అన్నమాట. అయితే అస్పష్టత కానీ తర్వాత భవిష్యత్తులో కోర్టు వివాదాలు ఉండకుండా ఉండడానికి స్పష్టంగా వీలునామా రాయాల్సి ఉంటుంది. మనం ఏంటంటే పేరు రాసేటప్పుడు తర్వాత పలానా వారి అబ్బాయి ఏజ్ అన్నీ రాయాల్సి ఉంటుంది అన్నమాట. మన చిన్నవాడికి లేదా పెద్దవాడికి బుజ్జికి అట్లా అని చెప్పి రాస్తే చాలా మటుకు వివాదాలు ఏర్పడతాయి. అది ఒకటి చూసుకోవాలి. తర్వాత దానికి నియమితమైన ఒక ప్రొఫార్మా అనేది లేదు. ఏది వీలునామాకి, గిఫ్ట్ డీడ్కి సేల్ డీడ్కి ఉంది, దీనికి లేదనమాట. అది ఎలా అయినా సరే రాయొచ్చు. కాబట్టి దానికి 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాయాలని కూడా లేదు, వైట్ పేపర్ మీద కూడా రాయొచ్చు. అది రిజిస్టర్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ రిజిస్టర్ చేయిస్తే వెయిటేజ్ అనేది వస్తుంది, సాక్షులు అనే వారు ఉంటారు. కానీ ఆరోగ్యరీత్యా అన్ని విధాలుగా కూడా ఇదిగా ఉన్నప్పుడు మాత్రం రాసినప్పుడు మాత్రమే చెల్లుబాటు అవుతుంది అనమాట. అలాంటి వాటికి అవకాశం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది, ముఖ్యంగా వీలునామా ఇది తయారు చేసేటప్పుడు.
1: ఇది వీలునామా విషయంలో అది వారసుడు కావచ్చు కాకపోవచ్చు, కొంత వీరికి కొంత నాకు నచ్చిన వారికి ట్రాన్స్ఫర్ చేశాను అనుకుందాం, వీలునామా రాశాను, తర్వాత అది నచ్చక వారసులు ఎవరైనా అబ్జెక్షన్ చేసే అవకాశం ఉందా? మా తండ్రి గారు మా ప్రమేయం లేకుండా లేదా వారసులమైన మేము మా సమ్మతి తీసుకోకుండా పలానా వారికి రాశారు, ఇది చెల్లదు అని మళ్ళీ కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉందా చట్టంలో?
0: ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ సాధారణంగా ఏంటంటే వీలునామా అనేది కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతారు, అది సీక్రెసీగా ఉంచుతారు. ఎందుకంటే నాకు ఒక 100 ఎకరాల పొలం ఉంది, 4 పిల్లలు ఉన్నారు, ఉన్నప్పుడు నేను రాశాను అనుకోండి, అక్కడ రాసినప్పుడు వాళ్ళు ఇప్పుడే కొట్టుకుంటారు నా ఎదురుగుండాన్ని. అందుకని చెప్పేసి కాన్ఫిడెన్షియల్ గా ఉంచి ఆయన చనిపోయిన తర్వాత మాత్రమే ఒక లాయర్ గారి ద్వారా గానీ ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ లేదా ఆయనకు బాగా నచ్చిన వ్యక్తి దగ్గర కానీ ఉంచుతారు సాధారణంగా ఈ వీలునామా అనేది. ఉంచినప్పుడు ఆ వీలునామా ఆయన చనిపోయిన తర్వాత బయటికి తీసి చూసినప్పుడు ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు రకరకాలుగా కొన్ని

0: సమస్యలు సృష్టించే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి అక్కడ ఇద్దరు సాక్షుల్ని కంపల్సరీగా పెట్టుకోవాలి. ఆ ఇద్దరు సాక్షులు కూడా ఎవరైతే రాస్తారో వీళ్ళనామా వారికంటే తక్కువ వయసు కలిగిన వారే ఉండాలన్నమాట. పెద్దవారిని పెట్టుకున్నామని కూడా ఒకళ్ళు ఆయనకంటే ముందులే చనిపోతే తర్వాత ఈ సాక్షిని చెప్పడానికి ఎవరు ఉండరు. అయితే కనుక ఆ సాక్షులు ఎవరైతే ఉంటారో ఆ సాక్షులు దాని లోపల ఏమేమి రాశారు అనేది వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన రాశారు అని చెప్పగలిగితే సరిపోతుంది. దాని లోపల పలానా వ్యక్తి పలానా ఇది రాశాడు, లేదా పలానా కొడుకు ఇది రాశారు, పలానా కూతురికి ఇలా రాశారు అని చెప్పవలసిన అవసరం లేదు. కాకపోతే కనుక ఆయన రాశారు, మా ఎదురు ఉండి ఆయన రాశారు, మేము సంతకం పెట్టాము, దానిలోపై ఆయన రాసే మాట వాస్తాం, అంత మటుకు చెప్పగలిగితే సరిపోతుంది సాక్షులు. అదనమాట సాక్షులకు ఉన్న ప్రాధాన్యత ఏ వీలనామాలో. మీరు అన్నట్టుగా ఒక్కొక్కసారి అలాంటి సమస్య వస్తే వాళ్ళకి ఆ ప్రాపర్టీ నచ్చినప్పుడు మా ఇట్లా రాయలేదు, నువ్వే రాసావు, ఇది ఆయన రాయలేదు, ఇట్లా కొన్ని సమస్యలు వస్తాయి, కోర్టుకు కూడా ఎడుతుంటారు. అందుకని చెప్పేసి వీలనామా అనేది కూడా రీషేర్ చేయిస్తే మంచిది. అప్పుడు ఏంటంటే కోర్టుకు వెళ్ళినా కూడా వెయిటేజ్ వస్తుంది. లేకపోతే ఇప్పుడు వీరు కూడా ఒక వీలనామా తీసుకొస్తారు, వారు ఇంకొక వీలనామా తీసుకు, ఇది కూడా ఆయనే రాశాడని ఆయన అవి తేలాలి. ఇప్పుడు ఇవన్నీ తేలాలంటే కోర్టు లోపల ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం.
1: అయితే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ రైట్స్, ఆస్తుల బదిలీ చట్టంలో మహిళా వారసులకు పురుషులతో సమానంగా హక్కులు ఉన్నాయా?
0: ఇక్కడ ఏంటంటే ఇది చట్టం 1882 వచ్చిందండి. మనకి స్వాతంత్రం వచ్చింది 1947. కానీ అంతకుముందు ఎప్పుడో వచ్చింది ఈ చట్టం. వచ్చినప్పుడు దాని లోపల కొంత స్త్రీ ధనము ఇవన్నీ కూడా దాని లోపల నిర్వచించడం జరిగింది. స్త్రీకి కూడా సమాన హక్కులు కల్పించడం జరిగింది. 2005 లోపల మన కేంద్ర ప్రభుత్వం వారు పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన హక్కులు ఆస్తి లోపల ఇవ్వాలి, తర్వాత తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది, చట్టం చేయడం జరిగింది.
1: మీరు అన్నారు గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్, వీలునామా, వీటితో పాటు సక్సెషన్ అండ్ మార్టిగేజ్ అని చెప్పారు, వాటి గురించి వివరిస్తారా?
0: ఇక్కడ ఏంటంటేనంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల లోపల మనము ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాం, లేకపోతే మన అబ్బాయిని అమెరికా పంపించాలి, ఆర్థిక వనరులు అవసరం ఉన్నాయి. అప్పుడు ఏంటంటే తాత్కాలికంగా మన ఉన్న ఈ యొక్క స్థిరాస్తిని బ్యాంకు వారికి కానీ లేకపోతే ఇంకెవరైనా సరే చట్టబద్ధంగా ఎవరైతే అటువంటి వ్యాపారం చేస్తుంటారో వారికి మార్టిగేజ్ చేసి అంటే తనఖా పెట్టి మనం మన అమౌంట్ తెచ్చుకుంటామన్నమాట. తెచ్చుకొని ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ కట్టడము లేకపోతే ఇది చేయడం చేస్తూ ఉంటాము. దానికి కొంత కాల పరిమితి అనేది ఉంటుంది. ఆ విధంగా కూడా మార్పిడి చేసుకోవచ్చు ఆస్తి. ఒకవేళ కనుక ఆ సమయ నిర్ధారణ లోపల వారు కనుక
1: కట్టలేకపోతే
0: అప్పుడు మళ్ళీ వారు ఆ ఆస్తిని వేలం వేసుకోవడము, లేకపోతే వారి కింద వాల్చుకొని ఏదైనా డబ్బులు ఉంటే ఇవ్వడము, లేకపోతే ఒకసారి ఆస్తి వాల్చుకున్నా సరే డబ్బు ఇంకా వీరే కట్టవలసి వస్తే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు అప్పుడు వాళ్ళ గురించి మళ్ళీ కేసు వేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. చట్టబద్ధంగా ఈ టీబీ యాక్ట్ లోపల దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆస్తిని బదలాయింపు దీని లోపల మార్టిగేజెస్ అనేది కూడా ఉందన్నమాట. అది
1: సక్సెషన్.
0: తాతలు తండ్రులు ఉంటారు, వాళ్ళు ఆస్తి పంచుకోలేదు, తాత విడిపోయారు, తాత వాళ్ళ కొడుకులు మనవాళ్ళు పుట్టారు, వాళ్ళందరూ వచ్చారు, వచ్చినప్పుడు దాన్ని ఆస్తిని ఎలా బదలాయింపు చేసుకోవాలి అంటే అక్కడ అందరు కూడా కుటుంబం అంతా కూడా కూర్చొని వారిలో వారికి ఒక సమస్య పరిష్కార దిశగా ఆలోచన చేసి, అరే నువ్వు తూర్పు పక్కన నువ్వు తీసుకో, పడమర పక్కన నేను తీసుకుంటా, లేకపోతే ఒక పక్కన నువ్వు తీసుకో, దక్షిణ భాగంలో నువ్వు, ఇట్లా అనుకుని వాళ్ళంతకే వాళ్ళు పంచుకొని దాన్ని విడగొట్టుకొని దాన్ని రీషేర్ చేసుకుంటే అది వాడికి పూర్తి హక్కులు కలిగి ఉంటారనమాట. అంతే తప్పించి వారు టెంపరీగా ఏదో ప్రస్తుతానికి నువ్వు ఇది తీసుకొని నేను తీసుకొని నోటి మాటతోటి చెప్తే అది కొంతకాలం తర్వాత సమస్యలకి బాట వేసినట్టే ఒక రకంగా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఉంటారు, రేపు వాళ్ళు ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్నా కూడా నేను ఇక్కడ వరకే ఇచ్చాను భాగం, తర్వాత నీకు ఇన్ని మీటర్లే ఉంది, లేకపోతే ఇన్ని గజాలే ఇచ్చాము నీకు, ఇట్లా వస్తుంది అనమాట.
1: మైనర్స్ ఉంటే వారి పరిరక్షణ కోసం ఈ పవర్ ఆఫ్ అటార్నీ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి?
0: తాతగారు ఉన్నారు, మనవడు అంటే చాలా ప్రేమ, లేకపోతే మనవరాలంటే చాలా ప్రేమ. ఉన్నప్పుడు కొంత ఆస్తి మనవాడికి ఇవ్వచ్చు, తప్పు లేదు దాని లోపల, ఆయన ఇష్టపడుతున్నాడు ఇవ్వచ్చు, అలాగే మనవరాలు కూడా ఇవ్వచ్చు. ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ మనవడికి కానీ ఆ మనవరాలికి కానీ ఒక తండ్రి కానీ తల్లి కానీ లేరనుకోండి, తర్వాత అతను చూసే ఇది లేదనుకోండి, అప్పుడు ఆయన చెల్లెలకి కానీ లేకపోతే ఆయన భార్యకి కానీ లేకపోతే ఆయనకి ఇష్టమైన ఆయన తమ్ముడు కానీ ఎవరికైనా ఒకసారి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారనమాట. 18 సంవత్సరాలు తక్కువ ఉన్న వారందరూ కూడా మైనర్ కింద భావిస్తారనమాట. అంటే వాళ్ళకి మైనారిటీ తీరే వరకు కూడా వాళ్ళు గార్డియన్గా వ్యవహరిస్తారు, వ్యవహరించి ఆ యొక్క ఆస్తిని కాపాడతారనమాట. అంటే ఆ పిల్లవాడి పేరు మీద రాశారు కాబట్టి వాళ్ళ తాతగారు ఆస్తిని కాపాడటం జరుగుతుంది. ఆ ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మటానికి ఉండదు, ఒకవేళ అమ్మవలసిన పరిస్థితి వస్తే కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకొని వచ్చి అమ్మాల్సి ఉంటుంది. కోర్టు వారికి అన్నీ చెప్పాలి, ఎందుకు అమ్మాల్సి వచ్చింది, ఎంత అమ్మాల్సి వచ్చింది, ఏమిటి, ఎందుకు ఇదంతా చేయాల్సి వస్తుంది ఏంటనేది, అప్పుడు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ఆ విధంగా జరగకుండా మైనర్గా ఉన్నప్పుడే వీళ్ళు ఆ గార్డియన్స్ వాళ్ళు అమ్మితే అది చెల్లనేరదు, అది పూర్తిగా వాయిడబుల్. తర్వాత కొన్న వ్యక్తి కూడా దానికి ఇది కాదనమాట, అతను మేజర్ అయిన తర్వాత మళ్ళీ అతను దావా వేసి అతను ఆస్తి అతను తెచ్చుకోవచ్చు.
1: సగటు పౌరులు ఈ ఆస్తుల బదిలీ విషయంలో సాధారణంగా చేసే తప్పులేంటి, అవి చేయకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరించండి.
0: ఏ ఆస్తి కొన్నా సరే, ఏ ఆస్తి తీసుకున్నా సరే రీజనబుల్ ఎంక్వైరీస్ అనేది మస్ట్ అనమాట. ఎందుకంటే
1: కొనేవారు చేయాలంటే
0: కొనేవారే చేసుకోవాలండి. ఎవరు నేను కొంటున్నాను కాబట్టి నేనే జాగ్రత్తలు తీసుకోవాలి, అమ్మేవారిది ఏముంది చాలిమారు కూడా అమ్మేస్తారు, అట్లా కాదు కదా, నేను కొంటున్నాను కాబట్టి అది ఆస్తి అతనికి సంబంధించిందేనా, తర్వాత సంబంధించి అయితే అతనికి ఎక్కడ

0: నుంచి వచ్చింది, తాత ఎంతకాలం పొజిషన్లో ఉన్నారు, తాత అతనికి దాని లోపల ఏమైనా బాధ్యతలు ఉన్నాయా, అంటే దానికి ఎట్లా దానికి చేసినప్పుడు ఏమైనా బాధ్యతలు, అంటే వాళ్ళకి ఈ పని చేస్తే నీకు ఇది ఇట్లా అని కొన్ని కొన్ని కండిషన్స్ తోటి కూడా ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటారు గిఫ్ట్లు అవి ఇవి. ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారం కొన్నవారు తెలుసుకోవాల్సి ఉంటుంది. వారి కనుక పూర్తిగా అర్థం కాని పక్షం లోపల ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళి అతనికి చూపించే డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకున్న పక్షం లోపల వారికి ఎటువంటి సమస్యలు ఎదురుకావు. అదర్వైజ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా ఎవరైతే ఆస్తి కొంటారో వారు పూర్తిగా ఆస్తి వారిదైనా, వారికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎంతకాలం నుంచి ఉంటున్నారు, దానికి కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, తర్వాత ఆస్తి పని ఏమైనా కడుతున్నారా లేదా, మరి కట్టకపోతే ఎందుకు కట్టట్లేదు, ఇవన్నీ కూడా తెలుసుకొని దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని అప్పుడు కొనడమే ఉత్తమం.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు భాస్కర్ రెడ్డి గారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: ఇది మన చట్టం.

0: ఇంతవరకు ఇది మన చట్టం. స్థిరాస్తుల బదిలీ సమస్యలు, పరిష్కారాలు. ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
4: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
5: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
4: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. ఎస్, 2 o'clock సమయం 2:33:12 దాటల ముందుకు వెళ్ళిపోతూ ఉంది. వాతావరణం చల్లగా ఉంది, ప్రయాణం ప్రశాంతంగా కొనసాగుతున్న సమయంలో పాటతో ప్రయాణం చేస్తే దిల్ భలే ఖుషి అవుతుంది కదా. అందుకోసమే ఈరోజు ఒక స్పెషల్ కాంబినేషన్ సంబంధించినటువంటి పాటలన్నీ కూడా వినిపిస్తున్నాను. ముఖ్యంగా ఒకరు సిల్వర్ స్క్రీన్ పైన విజువల్స్తో మ్యాజిక్ చేసే మాస్టర్ డైరెక్టర్, మరొకరు తన సౌండ్స్తో గ్లోబల్ మ్యూజిక్ని ఇండియన్ స్క్రీన్కు పరిచయం చేసిన ఆస్కార్ లైజెన్. భారతీయ సినిమా చరిత్రను రోజాకు ముందు రోజాకు తర్వాత అని విభజించేలా చేసిన అద్భుతమైన కాంబినేషన్ అది. ఆ కాంబినేషనే మణిరత్నం, ఏఆర్ రహమాన్. మరి ఈ ఇద్దరి కలయిక కేవలం ఒక దర్శకుడు సంగీత దర్శకుడు కాంబినేషన్ మాత్రమే కాదు, అది 30 ఏళ్లకు పైగా వీక్షకులను శ్రోతలను ఓలలాడి ఒక సంగీత సామ్రాజ్యం. మణిరత్నం ఫ్రేమింగ్స్కు ఏఆర్ రహమాన్ ఇచ్చే బేస్ నోట్స్ కానివ్వండి, ఏఆర్ రహమాన్ కంపోజ్ చేసే మెలోడీలకు మణిరత్నం చూపే విజువల్ పోయిటరీ సినిమా రంగానికి సరికొత్త శ్వాసనిచ్చాయి. వీరు కలిసి ప్రయాణించిన ప్రతి సినిమా ఒక దృశ్య కావ్యం అయితే అందులో ప్రతి పాట ఒక అద్భుత శిల్పం. మరి తెలుగు ప్రేక్షకుల గుండెలో ఎప్పటికీ నిలిచిపోయి ఆ కాంబినేషన్లోని కొన్ని పాట

ఈ రోజు మీకోసం వినిపిస్తాను. ముఖ్యంగా వారి ప్రయాణం మొదలైన మొదటి సినిమానే సంచలనం. ఆల్బమ్ టైమ్ మ్యాగజైన్ టాప్ 10 ఆల్బమ్స్లో ఒకటిగా నిలిచిన సినిమా రోజే కదా. మరి చిన్న చిన్న ఆశ స్వేచ్ఛకు, పల్లెటూరి అమ్మాయి అమాయకత్వానికి నిలువెత్తు రూపం. ఆ పాట ప్రకృతి పరవశాన్ని రెహమాన్ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. ఇక నేను ఆ పాటని లేట్ చేయకుండా వినిపించేస్తాను. మినిమిని పాడినటువంటి ఈ పాటకి రాజశ్రీ సాహిత్యం అందించారు, సంగీతం యార్ రెహమాన్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్

0: govt.in వెబ్‌సైట్‌ని సందర్శించండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. పాటతో ప్రయాణంలో మస్తు పాట విన్నారు కదా, మరో అద్భుతమైనటువంటి పాట ఎవరిది? మణిరత్నం ఏఆర్ రెహమాన్. కాంబినేషన్ అంటేనే అద్భుతాలకి నిలువుగా ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రతి పాట కూడా ఒక డైమండ్ లాగా ఉంటాయి. అంటే అటు పిక్చరైజేషన్ కానివ్వండి, అటు కంపోజిషన్ కానీ, వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన చాలా పాటలు సూపర్ డూపర్ హిట్లే. మరి వీళ్ళ కాంబినేషన్లో ఒక పొలిటికల్ డ్రామా బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి సినిమా ఇద్దరు, ఆ ఇద్దరు కలిసి వెండితెరపై అద్భుతమైన పాటని ఆవిష్కరించారు. ముఖ్యంగా మోహన్ లాల్ యాక్టింగ్ కానివ్వండి, ప్రకాష్ రాజ్ యాక్టింగ్ కానివ్వండి, వీళ్ళకి తోడు ఐశ్వర్యరాయ్ సూపర్ డూపర్, ఎంత బాగా అద్భుతంగా ఉంటుంది సినిమా కూడా. చాలా కూల్గా ప్రశాంతంగా వెళ్తూ అప్పుడు జరిగినటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. దానికి తగ్గట్టుగా పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఆ సినిమా నుంచి హరిహరన్ పాడినటువంటి పాట వేటూరు సాహిత్యాన్ని అందించారు. ఆ పాట ఇప్పుడు మీకోసం

0: పరిపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఇయా స్టూడియో క్లాక్ల సమయం 7:48:56 దాటి అలా వెళ్ళిపోతుంది. సమయం అస్సలు ఆగట్లేదు అబ్బాయి. మరి ఇలాంటి పాటలు వింటే ఆహా దిల్ భలే ఖుషి అవుతూ ఉంటుంది కదా. మరి మణిరత్నం ఏ రహమాన్ అంటే మామూలు కాంబినేషన్ కాదు. మరి వీళ్ళ సినిమాల గురించి మాట్లాడుకుంటే యూత్ఫుల్ లవ్ స్టోరీకి సరికొత్త మ్యూజికల్ డెఫినేషన్ ఇచ్చినటువంటి సినిమా సఖి. వీళ్ళ పాటలు వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఈ సినిమాలో పాట వినిపించకపోతే చాలా అంటే చాలా కోప్పడుతూ ఉంటారు మన లిజనర్స్. అందుకోసమే వాళ్ళ కోసము, నా కోసం, అందరి కోసము వచ్చేస్తుంది. క్లాసికల్ టచ్తో సాగే రొమాంటిక్ మెలడీ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. స్నేహితుడా స్నేహితుడా అంటూ శ్రీనివాస సాధన సర్గం పాడినటువంటి పాట, వీటూరు గారి సాహిత్యాన్ని అందించినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, పర్ఫెక్ట్ సాంగ్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మనమున్న పాటతో ప్రయాణంలో మరి మణిరత్నమ్మ అండ్ ఏఆర్ రహమాన్ కాంబినేషన్లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పాటలు వింటూ ఉన్నాం. మరి వీళ్ళు రకరకాల ప్రయోగాత్మకమైనటువంటి సినిమాలు అనేవి చేయడం అనేది జరిగింది. దాంట్లో ప్రయోగాత్మకమైనటువంటి మ్యూజిక్ కూడా అందించారు. ఇక రీసెంట్ డేస్లోకి వస్తే చారిత్రాత్మక నేపథ్యానికి తగినట్టుగా భారీ ఆర్కెస్ట్రా గాంభీర్యంతో కూడినటువంటి సంగీతం అందించినటువంటి సినిమా పొన్నియన్ సెల్వన్. మరి వీరత్వాన్ని చాటు చెప్పే అద్భుతమైన సాంగ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తాను. స్టూడియో ఉండు

అద్భుతమైన పాటలు కదా. మణిరత్నం మే ఆర్ రహమాన్ కాంబినేషన్లో వచ్చినటువంటి మస్తు పాటలు విన్నాం. ఇలాంటి పాటలు ఇంకా ఇంకా వీళ్ళ నుంచి రావాలని కోరుకుందాం. రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 8 గంటల కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత ఉన్నప్పటికీ భారత్ అభివృద్ది పథంలో బలంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమాపేశం ఢిల్లీలో జరిగింది. వికసిత్ భారత్ అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేయడానికి కేంద్రం, రాష్ట్రాలు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. దేశాభివృద్దికి విద్య, వైద్యమే బలమైన పునాదని నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కులగణన తర్వాత తెలంగాణ అభివృద్ది నమూనాను నీతి ఆయోగ్లో వివరించారు. విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ది, ప్రపంచస్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం తర్వాత ఇరువురు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి మోదీని కోరారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. మెట్రో రైలు విస్తరణకు అనుమతులపై కేంద్ర మంత్రితో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. వీటితో పాటు మూసీ ప్రక్షాళన, పట్టణాభివృద్ది సంబంధిత ప్రాజెక్టులపై కూడా వీరిరువురు చర్చించారు. భూసేకరణ, ఆర్ఎండ్ఆర్ అటవీ అనుమతులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టనున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందని వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు రావడానికి కీలకమైన సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకు అడ్డంకిగా మారిన న్యాయపరమైన సమస్యలను అధిగమించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0402324052, వాట్సాప్ నంబర్ 7382608586. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు ట్యూన్ చేశారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. ట్రెండ్ మారినా తగ్గని క్రేజ్, కాలం మారినా తరిగిపోని వినోదం, ఆకాశవాణి వివిధ భారతి కదా. ఎస్, స్టూడియో క్లాక్ల సమయం 8:30:31 అలా దాటుకుంటూ వెళుతూ ఉంది. అంటే ఇయర్ ఫోన్స్ తగిలించి వాల్యూమ్ పెంచి డాన్స్ స్టెప్ లేయించి అదిరిపోయే పాటలతో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ వైరల్ ముచ్చట్లతో మీ మూడ్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి మన కోసం రెడీగా ఉంది మన మస్తీ మజా.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తీ మస్తీ విశేషాలు తెలుసుకునే ముందు మస్తు మస్తు పాట మీకోసం వచ్చేస్తుంది మల్లన్న మూవీ నుంచి స్టేడియం.

నిజం చెప్పమంటారా, ఈ పాట మొత్తంలో నాకు ఇష్టమైనటువంటి వర్డ్ జుంబులక్కు జుంబులక్కు జుంబులక్కు జుంబులు. మీకు కూడా అదే కదా, రైట్? ఎనీవేస్, వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ మల్లన నుంచి విన్నాం. విక్రమ్ అండ్ రీటప్ అనేటువంటి పాట, సాహితీ సాహిత్యాన్ని అందించగా దేవిశ్రీ ప్రసాద్ ఆద్రిపోయే ట్యూన్ అందించారు. ఇలాంటి పాటలతో పాటు మంచి మాటలు కూడా ఉంటాయి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మనమున్నాం మస్తి మజాలో. మరి ఈరోజు మస్తి మజాలో మస్తు మస్తు మాట ఏంటో తెలుసా? నాలుగు రోజులు వరుసగా వాన పడితే చాలా, అబ్బా ఏంటబ్బా ఈ బురద ఏంటి చికాకు అని విసుక్కుంటాం కదా. కానీ ఏడాది పొడవునా 365 రోజులు వర్షం పడినా ముఖంపై చిరునవ్వు చెదిరిన ఒక అద్భుతమైన ఊరు మన ఇండియాలో ఉందంటే నమ్ముతారా? ఎస్, అదే ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే మేఘాలయలోని మాసిన్రామ్. ఎస్, ఇక్కడ గాల్లో తేలిపోయే మేఘాలు జాలువారి జలపాతాలు ఎంత అందంగా ఉంటాయో అక్కడ మనుషుల మనసులు కూడా అంతే పర్యావరణ హితంగా ఉంటాయండి. విచిత్రం ఏంటంటే అంత వర్షంలోనూ అక్కడ ఎవ్వరూ గొడుగులు వాడరు. అవును, గాలి గొడుగులు విరిగిపోతాయని వెదురుతో చేసిన తాబేలు చిప్ప ఆకారపు నాప్ అనే ఒక కవచాన్ని వేసుకుని పనులకు వెళ్తూ ఉంటారు. ప్లాస్టిక్ అనేది అస్సలు ముట్టుకోరట. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ విషయాన్ని అంటే ఈ ఊరిని చూసిన తర్వాత గుర్తించేది ఏంటంటే, మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రకృతిని నిందించడం కాదు దాంతో కలిసి జీవించడం నేర్చుకోవాలని చాటు చెబుతుంది ఈ గ్రామం. వర్షాలు స్టార్ట్ అవ్వడంతో ఈ ప్లేస్ గురించి స్పెషల్గా చర్చించుకుంటూ వైరల్గా మంచారు. మరి మీ లైఫ్లో వర్షంతో ఉన్న బ్యూటిఫుల్ మెమరీస్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఈలోపు మీకు ఒక వర్షం పాట. ఈ ఏ వర్షం అంటే ఇది మామూలు వాన కాదు, సిరిమల్లె వాన.

0: యాజ్ వాన మూవీ నుంచి రంజిత్ అండ్ చిత్ర పాడినటువంటి ఈ పాటకి సంగీతం కమలాకర్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు మస్తీ మజా, మీ ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ ఆర్జే సురభి రమేష్. ఎస్, మరో ఇంట్రెస్టింగ్ విశేషం, ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో తెలుసా? ఈ రోజుల్లో వంట చేసే ఓపిక లేకపోతే చాలు, జస్ట్ అలా ఫోన్ తీసి ఆన్లైన్లో నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసేస్తున్నాం కదా. అందులోనూ మన కంటికి ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ కనిపిస్తే చాలు, అస్సలు ఆగనే ఆగలం, వెంటనే లాగించేయాలని నేలిక లబలబలబలబలబ కొట్టుకుంటుంది. అలా లాగించే క్రమంలో కొంచెం చెక్ చేసుకోవాలి. అన్ని సందర్భాల్లోనూ అన్ని హోటల్స్లో పక్కా క్లీన్ అండ్ నీట్గా ఫుడ్ ఇస్తాయన్న గ్యారంటీ లేదు. అప్పుడప్పుడు వాళ్ళ వైపు నుండి కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఒక చిన్న పొరపాటు వల్ల ఒక ప్రముఖ హోటల్ యజమానికి ఏకంగా భారీ ఫైన్ పడ్డమే కాదు, అక్కడ వినియోగదారుల ఫోరం ఊహించిన విధంగా ఒక విచిత్రమైన శిక్ష కూడా వేసింది. ఇంతకీ ఆ హోటల్ చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటో తెలుసా? సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో కలెక్షన్ల వర్షం కురిపించి కోట్లు సంపాదించిన ఓ సినిమా మెయిన్ క్యారెక్టర్ ఇక్కడ మాత్రం ఆ హోటల్లో యాజమాన్యంలో మరి వేలల్లో ఫైన్ కట్టేలా చేసింది. ఇంతకీ ఏంటా క్యారెక్టర్ అని మీరు అనుకుంటున్నారు?
4: ద్వారపే తేరి మాత్ ఆ గయి

ఈగమునిమ్మెరుపుతీగా ఈగమూవీ నుంచి మస్తు పాట దీపు రాహుల్ సిపిగా శ్రావణ భారి ఈ చిత్ర పాడినటువంటి పాట కెమెప్ కిరవాణి అద్భుతంగా మ్యూజిక్ కంపోజ్ చేశారు కదా. మరి ఇది ఎన్ని ఇబ్బందులు పెట్టింది, ఎస్పెషల్లీ రాజమౌళి గారి పీక్ క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ఈగ మూవీ. నాని సమంత కలిసి బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ఈ ఈగ బీభత్సం అంతా అయితే కాదు, కోట్లు కురిపించినటువంటి ఈగ హోటల్ యజమానికి పాట్లు మిగిల్చింది. అదేంటో కూడా చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి.

0: ఆకాశవాణి తెలుగు.
1: ఎస్, మీరు వింటున్నారు మస్తి మజామి ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మ్యాన్చెస్టర్ రమేష్. ఎస్, ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈగ గురించి, అంటే బిర్యానీ ఈగ. బిర్యానీలో పడ్డ ఈగ కథ ఏంటో చెప్తా, ఒక జాగ్రత్తగా ఉండండి. అంటే పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో ఒక కస్టమర్ ఎంతో ఆశగా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. తీరా ప్లేట్ ముందుకు వచ్చాక చూస్తే అందులో చనిపోయిన ఒక ఈగ కనిపించింది. దీనిపై హోటల్ సిబ్బందిని అడిగితే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. దాంతో మనస్తాపానికి గురైనటువంటి ఆ కస్టమర్ అస్సలు తగ్గేదే లే అంటూ కన్జ్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు. విచారణ జరిపిన జడ్జి గారు హోటల్ సేవల్లో లోపం ఉందని తేల్చేసి సంచలన తీర్పు ఇచ్చారు. ముఖ్యంగా బాధితుడికి నష్టపరిహారంగా 10,000 రూపాయలు, కోర్టు ఖర్చులకు 3,000 రూపాయలు, మొత్తంగా 13,000 రూపాయలు ఫైన్ వేశారు. అంతేనా, వినూత్నమైన శిక్ష కూడా వేశారు. అదేంటంటే నగదు జరిమానాతో పాటు రాబోయే 5 వారాల పాటు ప్రతి ఆదివారం 2 ప్లేట్ల చొప్పున మొత్తంగా 10 ప్లేట్ల చికెన్ బిర్యానీని ఆ బాధితుడికి ఉచితంగా అందించాలని హోటల్ యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది. డియర్ లిజనర్స్, మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు కదా. మనల్ని ఎవరైనా వ్యాపారాలు మోసం చేసినా, క్వాలిటీ లేని వస్తువులు అమ్మినా, ఎంఆర్పి కంటే ఎక్కువ రేటు వసూలు చేసినా మనం లాయర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఒక తెల్ల కాగితంపై సమస్య రాసి బిల్లులు ఫోటోలు వంటి ఆధారాలతో వినియోగదారుల ఫోరంలో సులభంగా కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఏదేమైనా సందేహం ఉంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్ 1915కి కాల్ చేసి మాట్లాడొచ్చు. మీ హక్కులను కాపాడుకోండి. ఏదేమైనా ఈగ అంత ఇబ్బంది పెట్టింది కదా, ఏదేమైనా శిక్ష భలే ఉంది కదా. అంతే, జరిమానాకి జరిమానా, సండే సండే ఫ్రీగా బిర్యానీ. రైట్, సరే, బిర్యానీ అంటే మా కోసం, మీకు మీ అందరి కోసం ఒక మంచి పాట వినిపించాలనిపించింది. ఈ జన్మమే రుచి చూడడానికంటూ ఉలవచారు బిర్యానీ నుంచి కులశే కైలాష్ గారు పాడినటువంటి పాట, చంద్రబోస్ సాహిత్యం ఇళయరాజా సంగీతంలో వచ్చినటువంటి ఆ పాట మీకోసం.

0: ఈ జన్మ మీ రుచి చూడడానికి దొరికిరా అని రాత్రిపూట ఏది పడితే అది తినకండి, తేడా కొట్టేస్తుంది. ఏమంటారు? రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలవించే సంపూర్ణ వినోదం. ఎస్, ఇలాంటి మంచి మంచి పాటలు మాటలు అన్నీ కూడా, ఎస్పెషల్లీ మస్త్ మస్త్ ఓల్డ్ వైరల్ న్యూస్ అంతా కూడా ప్రతిరోజు 8 నుంచి 8:30 వరకు మస్తీ మజాలో వినిపిస్తాము. కాబట్టి మీరు తప్పకుండా ట్యూన్ చేసే ఉంచండి ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక

కార్యక్రమం శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

క్లాక్ల సమయం 8:32 దాటేలా ముందుకు వెళుతూ ఉంది. మీరు ఉంటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జేస్ రవి రమేష్. మరి 8:30 దాటింది అంటే మీకోసం సిద్ధంగా ఉంటుంది ఒకే ఒక సినిమాలోని సూపర్ హిట్ సాంగ్స్తో మీ మూడ్ని ఇన్స్టంట్గా రీఫ్రెష్ చేసే వన్ స్టాప్ డెస్టినేషన్ ఏకచిత్ర గానం. ఎస్, మరి ఈరోజు మనం ఒక వింటేజ్ క్లాసిక్, ఎప్పటికీ ట్రెండీగా ఉండే ఒక లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రిష, కృతి, కర్బందా, దెన్ మార్క్, లవ్ థ్రిల్లర్ థీన్ మార్క్. మరి ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మన మైండ్లోకి వచ్చేది ఏంటి, డెఫినెట్గా మ్యూజిక్ ఆల్బమ్. మణి శర్మ గారు ఇచ్చినటువంటి మ్యూజికే ఉంది. మరి అది జస్ట్ ఆల్బమ్ కాదు, అదొక ఎమోషన్. ముఖ్యంగా గుండెల్లో బ్రేకప్ పెయిన్ అయినా ఉన్న, కెరీర్లో గెలవాలని కసి ఉన్న యూత్ అందరూ కూడా లూప్లో పెట్టుకుని వినే ఒక అల్టిమేట్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఈ మూవీలో ఉన్నాయి. మరి లేట్ చేయకుండా ఈ సినిమాలో పాటలు ఒకదాని తర్వాత ఒకటి వినేద్దాం. ఎస్పెషల్లీ ఫస్ట్ వస్తున్నటువంటి పాట పవన్ కళ్యాణ్ గారి స్టైలిష్ స్టెప్స్, హేమచంద్ర, శ్రావణ్ భార్గవి ఎనర్జెటిక్ వాయిస్. ఈ సాంగ్ వింటుంటేనే బాడీలో తెలియని వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. కేప్ టౌన్ వీధుల్లో లవ్లీ జంట తిరుగుతున్నట్లుండే ఈ ట్రెండీ బీట్ని అస్సలు మిస్ అవ్వలేం. లెట్స్ ప్లే. మరి ఆ పాట ఏంటి అంటే భాస్కర్ భట్ల గారు రాసినటువంటి సాహిత్యంలో వచ్చినటువంటి పాట అల్లె పల్లె.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఆకాశవాణి వివిధ భారతి మనమున్నాం ఏకచిత్ర గానంలో తీన్ మార్ మూవీకి సంబంధించిన పాటలన్నీ కూడా వినబోతూ ఉన్నాము. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇది జస్ట్ నార్మల్ లవ్ స్టోరీ కాదు. ఒకవైపు కేప్ టౌన్లో ఉండే మైఖేల్ అండ్ మీరా అంటే పవన్ కళ్యాణ్ అండ్ త్రిష, వీళ్ళది ప్రాక్టికల్ లవ్. నువ్వు ఇండియా వెళ్ళిపోతున్నావు, నేను న్యూయార్క్ వెళ్ళిపోవాలి, సో బంధాలు వర్కౌట్ కావు, లెట్స్ బ్రేకప్ అనే టైప్. అంటే ఇవాళ కాలంలో చెప్పుకునే సిచ్యువేషనల్స్

చెప్పాం అనమాట. అలాంటిదనమాట. అప్పట్లో ఉన్న డైరెక్టర్ జేన్ సి పరాంజే జనరేషన్ గ్యాప్ని భలే చూపించారు. కానీ వీళ్ళకి కౌంటర్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్లో 1981 నాటి వారణాసి ప్యూర్ లవ్ స్టోరీని రన్ అవుతూ ఉంటుంది. అదే అర్జున్ పాల్వాయ్ వసుమతిల కథ. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండే పెయిన్ ఏంటో, అసలైన లవ్ వాల్యూ ఏంటో చాలా బ్యూటిఫుల్గా చూపించారు. మరి ఆ టైంలో కూడా కొన్ని అద్భుతమైనటువంటి పాటల్ని ఆ టైంని కూడా చూపిస్తూ పిక్చరైజ్ చేయడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ వారణాసి పవిత్రతను అర్జున్

పాటల్ని ఆ టైంని కూడా చూపిస్తూ పిక్చరైజ్ చేయడం అనేది జరిగింది. ఎస్పెషలీ వారణాసి పవిత్రతను అర్జున్ పాల్వాయి వసుమతి ఇలా ప్యూర్ లవ్ని ఒకే ఫ్రేమ్లో కళ్ళకు కట్టినట్టు చూపించే బ్యూటిఫుల్ సాంగ్ శ్రీగంగ ఇప్పుడు మీకోసం వచ్చేస్తూ ఉంది. ఎస్ సార్, రామజోగేశ్ శాస్త్రి రాసినటువంటి ఈ పాటకి హేమచంద్ర అండ్ శ్రీవర్ధిని పాడారు. లెచ్చకుండా పాట విందాము.

రామజోగయ్య శాస్త్రి గారి భక్తి మరియు ప్రేమ మిక్స్ తోటి లిరిక్స్ అయ్యాయి ఈ పాటలో. ఇలాంటి పాటలు మరిన్ని ఈ సినిమా నుంచి మనం విందాం. మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సురవి రమేష్. మనమున్నాం ఏకచిత్ర గానంలో. తీన్ మార్ మూవీ సాంగ్స్ బ్యాక్ బ్యాక్ వింటూ ఉన్నాం కదా. ఇక ఈ సినిమా టాలీవుడ్ క్రేజీ హిట్ లవ్ ఆజ్కల్కి అఫీషియల్ రీమేక్ అని మీలో ఎంతమంది తెలుసు? ఎస్, సైఫ్ అలీ ఖాన్, దీపికా చేసినటువంటి మ్యాజిక్ను మన తెలుగు ఆడియన్స్కి నచ్చేలా పర్ఫెక్ట్గా అడాప్ట్ చేశారు జెన్సీ పరంజి. ఇక ఈ ఈ సినిమాలో వారణాసి బ్యాక్డ్రాప్లోకి వెళ్తే పాతకాలపు నాటు ప్రేమను పక్క లోకల్ మాస్ స్టైల్లో చూపించినటువంటి సాంగ్ ఒకటి ఉంది, అదే చిగురు బొనియా. విశ్వ గారి పెప్పి లిరిక్స్ అండ్ వాయిస్ పవన్ కళ్యాణ్ లుంగి స్వాగ్తో థియేటర్స్లో రచ్చరచ్చలేపినటువంటి చిగురు బోనియా అంటూ పాట వచ్చేస్తుంది. మళ్ళీ చెగున్న పాట విందాం.

0: Yes,
1: What is that?
0: Wishman
1: Oh, yeah,
0: dari
1: yes.
0: Pepe Lyrics and Voice. అమేజింగ్గా ఉంది కదా. మరి పాడడమే కాదు సాహిత్యాన్ని కూడా అందించారు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి కంపోజిషన్ మణిశర్మ గారు. నిజంగా ప్రతి పాట ఒక మణిలాగే ఉంటుంది. ఇలాంటి మరిన్ని పాటలు వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అనరించి సంపూర్ణ వినోదం.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఏక చిత్రగానం, మీ ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ ఆర్జే సురభి రమేష్. యాస్, మనమున్నాము తీన్మార్ సినిమా పాటలు ఒకదాని తర్వాత ఒకటి వింటూ ఉన్నాం కదా. ఇక ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకుంటే, ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాశారు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబో అంటేనే అప్పట్లో ఒక రేంజ్ క్రేజ్ కదా. ఇందులో త్రివిక్రమ్ గారు రాసినటువంటి వన్ లైనర్స్, ముఖ్యంగా క్లైమాక్స్ డైలాగ్స్, ప్రేమించడం అంటే కలిసి బతకడమే కాదు ఒకరి కోసం ఒకరు బతకడం లాంటి లైన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో రీల్స్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఒక అద్భుతమైనటువంటి పాట, హార్ట్ బ్రేక్ అయినా లైఫ్లో ఏదో సాధించాలని కసి ఉన్న ప్రతి ఒక్కరు ప్లేలిస్ట్లో లూప్లో ఉండే వండర్ఫుల్ మోటివేషనల్ సాంగ్. లిరిసిస్ట్ రెహమాన్ గారి డీప్ లిరిక్స్కి శ్రీరామచంద్ర వాయిస్ అద్భుతంగా ఉంది. మన గుండెల్ని

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 9 గంటలు దాటి 58 సెకండ్లు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే నీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: నరు ఎఫ్ఎం వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. నేను మ్యాజీ సురభి రమేష్. మనమున్నాం ఏక చిత్రగానంలో. తీన్ మార్ మూవీ నుంచి మంచి పాటలు వింటూ ఉన్నాం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ద్విపాత్ర అభినయంతో రచ్చలేపారు. ఒకటేమో అల్ట్రా మోడర్న్ చెఫ్లకు జీన్స్ హుడీస్ క్లాస్ హెయిర్ స్టైల్, ఇంకోటేమో వింటేజ్ వారణాసులు గడ్డం పంచకట్టు రగ్డ్ మాసులు. ఈ డ్యూయల్ రోల్ వేరియేషన్ ఫ్యాన్స్కి పూనగా లెప్పించాయి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సినిమాకి మొదట ఖుషీగా లేదా లవ్లీ అనే సాఫ్ట్ టైటిల్స్ అనుకున్నారట. కానీ పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీకి ఆ టైటిల్ ఏ మూలకి సరిపోమని థియేటర్లు దద్దరిపోయేలా ఉండాలి అంటే థీన్ మార్ అని ఫిక్స్ చేశారట. ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా గ్రాండ్గా ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ సినిమాలో నుంచి మరో వండర్ఫుల్ సాంగ్, అప్పట్లో ప్రతి అబ్బాయి తన క్రష్ను చూసి పాడుకున్నటువంటి అల్టిమేట్ లవ్ యాంథమ్ ఇది. భాస్కర్ భట్ల గారి క్యాచ్ లిరిక్స్, బెన్నీ దయాల్ క్రేజీ వాయిస్తో వచ్చే ఈ సాంగ్ ఇప్పటికీ అప్పటికీ మరి సోషల్ మీడియాలో రీల్స్లో కనబడుతూ ఉంటుంది. ఆ పాట ఏంటి అని అంటే, బార్బీ బొమ్మకి అంటే మంచి పాట వస్తుంది.
2: ఓహో బస్తీ దొరసాని మస్తుగా ముస్తాబయ్యింది, గుండె చిటపటమంటూ నీకే డైలే చేసి.

ఇదే వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ తీన్ మార్ నుంచి వింటున్నారు కదా. ఎస్, ఏకచిత్ర గానం, ఫుల్ దిల్ ఖుషి చేసే పాటలు వింటూ ఉంటే అలా అలా సమయం అయిపోతుంది. మరి సమయం అయిపోయే ముందు మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం వినిపిస్తాను. ఏదేమైనా కూడా ఈ ఏకచిత్ర గానంలో తీన్ మార్ స్పెషల్ షో మీకు బాగా నచ్చిందనుకుంటాను. షో ముగించే ముందు ఇప్పుడు మీ మూడ్ని మరింత ప్లెజెంట్గా మార్చేయడానికి మరో బ్యూటిఫుల్ సాంగ్ రెడీగా ఉంది. లిరిసిస్ట్ రెహమాన్ గారి క్లాసిక్ లైన్స్, సింగర్ కారుణ్య వాయిస్లో ఉండే మ్యాజిక్ నైట్ టైం లాంగ్ డ్రైవ్లో వినడానికి ఒక పర్ఫెక్ట్ మెలోడీ. మనసును ఎక్కడో తీరిపోయేలా చేసే ఆ బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ మీకోసం వినిపిస్తాను. స్టే ట్యూన్డ్.

అలా జాబిల్లి విన్నారు కదా, వీకెండ్ వస్తుంది కాబట్టి ఓటీటీలో ఈ సినిమాను ఒకసారి వాచ్ చేసేయండి. మీ పాత లవ్ మెమరీస్ని అన్నీ ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఏమంటారు రైట్, ఇది ఈరోజు ఏకచిత్ర గానంలో ఎగ్దమ్ ఎంటర్టైన్మెంట్ అందించినటువంటి పాటలు విన్నారుగా. మరి రేపు మరో మూవీతో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్తో మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 9:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు ప్రసారం అవుతాయి. అలాగే 9:30 ముంబై ప్రసారాలు వింటారు. మళ్ళీ 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమలో కలుద్దాం. మీరు మాత్రం ఇటు ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 MHz పై స్టూడియో క్లాక్ లో సమయం 10 గంటలు దాటి 26 సెకండ్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 10:11.12 దాటిలా ముందుకు వెళుతూ ఉంది. ఆకాశంలో వెన్నెల, మనసులో ఏదో తెలియని అలజడి. ఈ ఏకాంతంలో తోడుగా ఉండేవి

0: కేవలం పాత పాటలు మాత్రమే. కాలం చెల్లని ఆ కమ్మని రాగాలను, గుండె లోతుల్లో దాచుకున్న జ్ఞాపకాలను మళ్ళీ తట్టిలేపడానికి సిద్ధమైంది మన మధురిమ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. 12వ శతాబ్దానికి చెందిన జయదేవుడు రచించిన గీతగోవిందం సంస్కృత కావ్యాల్లోకెల్లా ఉత్కృష్టమైన కావ్యంగా పరిగణింపబడుతోంది. రాధాకృష్ణుల దివ్య ప్రేమతత్వాన్ని ఆవిష్కరింపజేసే ఆణిముత్యాల్లాంటి ఆ అష్టపదుల్లో ఈ అష్టపదికి సాలూరి రాజేశ్వరరావు యమన్ కళ్యాణి రాగంలో చేసిన స్వరకల్పన ఆయన సంగీత జైత్రయాత్రలో ఓ మధురమైన మజిలీగా నిలిచిపోయింది. అభిరుచికి అద్దం పడుతూ కొత్తందాలతో తీయందనాలు అద్దుకుంటూ శిఖరాయమాన ప్రమాణాలతో భరణి సంస్థ నిర్మించిన విప్రనారాయణ చిత్రంలోనిది ఇప్పుడు వినబోయే పాట. 1954లో విడుదలైన ఈ చిత్రంలో భానుమతి పాడిన ఈ పాటలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి కలిసి అభినయించారు.

0: పాట అమృతప్రాయంగా ఉంది దేవి.
1: ఏ పాట స్వామి?
0: రెండు పాటలును, అసలు పాట నీ పాట కూడా.
1: జయదేవ కవి కవిత్వమే అంత స్వామి.
0: ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించి భక్తుల విరహాన్ని మాట మాటలు తొణికిసలాడిస్తుంది. ఆహా, ఇది మరొక్కసారి పాడు.

1961లో విడుదలైన వాగ్దానం చిత్రానికి గీతరచయిత ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి తోటి రచయితలైన శ్రీశ్రీ, దాశరథి, నార్ల చిరంజీవి గారుల చేత పాటలు రాయించారు. ఈ చిత్రం కోసం శ్రీశ్రీ గారు రాసిన సీతాకళ్యాణ హరికథ చాలా ప్రసిద్ధి పొందింది. చిత్రీకరణ కథానాయకుడు కథానాయికలపై చేసిన కళ్ళు మూసుకుని వింటే ఆ రఘురాముడే దర్శనమిస్తాడు. అయితే ఈ హరికథలోని ఫెల్లుమనే విల్లు గంటలు ఘల్లుమనే అనే పద్యం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన శివధనుర్భంగంలోనిది. మరొక పద్యం భూతలనాథుడు రాముడు శ్రీ బమ్మెర పోతన రచించిన భాగవతం నవమస్కంధంలోని శ్రీరామచరిత్రంలోనిది. ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు సమకూర్చారు.

0: భక్తులారా, ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన, కాస్త పాలు మిరియాలు ఏవైనా?
1: సిద్ధం సిద్ధం.
0: భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే

శభాష్ శభాష్. ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో ఎంత సో

ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయ్యుండగా అక్కడ స్వయంవర సభా మంటపంలో జనక మహీపతి సభాసదులను చూచి

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, హా, ఇది నా ఆరాధ్యదైవమగు పరమేశ్వరుని చాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకునే వాడై వెనుదిరిగిపోయాయట. తదనంతరంబున ఇన కుల తిల్ల

0: అనె గుండె నృపులకు జల్లుమని అజానకి దేహము ఒక నిమేషము నందే నయము జయమును భయము విస్మయము గదురా శ్రీమద్ రమణ గోవింద.
1: భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జయ శ్రీమద్ రమణ గోవింద. భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం కావించినాడు. అంతట భూ

దర్శకులు కె. రాఘవేంద్రరావు నందమూరి తారక రామారావుతో కలిసి చేసిన తొలి చిత్రం 1977 విడుదలైన అడవిరాముడు. చిత్రంలోని ఓ సన్నివేశానికి చిలక, గోరింక, కోకిలమ్మ, వసంతం, వాన, తుమ్మెద, పూలు

ఇలా ప్రకృతిలోని ముఖ్య ఆకృతుల ప్రతీకలకు ఉదాహరణగా నాయికానాయకులు తమ అనురాగాన్ని వ్యక్తం చేసే సందర్భంలో నాయికని కోకిలమ్మగా, నాయకుణ్ణి వసంతుడిగా వర్ణిస్తూ ఒక అద్భుతమైన గీతాన్ని రాశారు వేటూరి సుందర్రామ్మూర్తి. పాడినవారు పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం కెవి మహదేవన్.

ప్రతి మనిషికి తన భార్య పిల్లల గురించి ఎన్నో కలలుంటాయి. ఆశయాలతో ఆశాసౌధాలు నిర్మించుకుంటాడు. కాని జీవితం విచిత్రమైనది. మనిషి కట్టుకున్న ఆశాసౌధాలే ఒక్కోసారి గాలిమేడలవుతాయి. అవసాన దశలో ఉన్నప్పుడు అశాశ్వతమైన ఆస్తిపాస్తులు అండదండలుగా ఉండవని గ్రహిస్తాడు. కులమతాలకు స్థితిగతులకు అతీతంగా తనకు సేద తీర్చి కూడుపెట్టి ఆదుకునే యువకుని చూచి అలాంటి కొడుకుంటే చాలని కొడుకును పోగొట్టుకున్న ఆ తండ్రి అనుకుంటాడు. అలాగే చిన్నతనం నుండి నా అనేవారు లేక బ్రతుకుబండినిలాగే ఆ యువకుడు దీనస్థితిలో నిస్సహాయుడైయున్న ఆ ముసలివానికి సేవ చేసి తృప్తిపడతాడు. అతనిలో తండ్రిని చూసుకుంటాడు. కాని అతడే తన తండ్రి అని తెలియదు అతనికి. ఈ ఇతివృత్తంతో నిర్మించబడిన చిత్రం గాలిమేడలు. విధి ఆడిన ఆట వల్ల దూరమై అనుకోని పరిస్థితుల్లో చేరువైన తండ్రి కొడుకులుగా నాగయ్య, ఎన్టీఆర్ నటించిన హృద్యమైన ఈ సన్నివేశానికి అనుగుణంగా సముద్రాల రాఘవాచార్య వారి ఈ రచన అందరినీ కదిలిస్తుంది. ఆ భావాన్ని హృద్యంగా ఆలపించి అజరామరం చేసింది ఘంటసాల గానం. సంగీతం టీజీ లింగప్ప.

వగలెరిగిన చెలునికి తన కథ వివరించమని సఖికి చెబుతూ పాడుకుంటోంది ఆ మగువ. అటుపై తన మనసును కానుకలా అర్పించినదని, ఆపై విరహవేదనకు తాళడం తన వల్ల కావటంలేదని, మల్లెపూల పరిమళాలతో పిల్లగాలి వీచే వేళ రేరాజు వెలుగులో సరసాల సరదాలు తీరేనని ఆశపడుతుంది.

రుద్రాల సాహిత్యం అందించగా యమున కళ్యాణి రాగంలో సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచిన ఈ పాట కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన నర్తనశాల చిత్రంలోనిది. పాడినవారు పి. సుశీలా.

రాజ్యం పిక్చర్స్ పతాకంపై 1963లో శ్రీమదాంధ్ర మహాభారతంలోని విరాట పర్వం ఆధారంగా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మింపబడిన చిత్రం నర్తనశాల. మహోన్నతమైన దృశ్య కావ్యం. ఈ చిత్రం పేరు తెలవగానే మనకు స్ఫురించేవి చక్కని పద్యాలు, పాటలు. వాటిని తెలుగువారికి చిరస్థాయిగా నిలిచేట్టూ అందించిన సంగీత దర్శకులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి. తిక్కన సోమయాజులు రచించిన ఈ పద్యం వెనుక బృహన్నలగా ఎన్టీ రామారావు, వలలునిగా దండమూడి రాజగోపాలరావు, ద్రౌపదిగా సావిత్రి నటించారు. ఘంటసాల ఈ పద్యాన్ని మృదుమధురంగా ఆలపించారు.

అభినయవనంలో పూచిన అభినేత్రికి అలనాటి దిగ్గజాభినేతృల సమక్షంలో సత్కారం జరుగుతున్న సందర్భమది. అవధుల్లేని అభిమానం అభినందన వందనాలనర్పిస్తూ ఆనంద పరవళ్లు తొక్కుతూ తన అభిమానతారను అందలానికెత్తుతూ రసరమ్యంగా గానం చేస్తున్న సన్నివేశమది. వెన్నెల కురిసే కన్నులు, వసంతాన్ని తలపించే చిరునవ్వులు, చంద్రకాంతులు విరజిమ్మే చరణాలలో పదకవితా ప్రబంధాలను సృష్టించిన సి నారాయణ రెడ్డి గారు రెండవ చరణంలో శృంగార, వీర, కరుణ, హాస్యరసాలను ఆవిష్కరింపజేశారు. శివరంజని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, సంగీతం రమేష్ నాయుడు.

బండరాముడు చిత్రం కోసం ఘంటసాల మాస్టారు బృందం ఆలపించిన ఈ రసవత్తర భక్తిగీతాన్ని చిత్తూరు వి నాగయ్య గారిపై చిత్రీకరించారు. ఈ చిత్రానికి దర్శకత్వం పి పుల్లయ్య. ఈ చిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, రేలంగి, రాజనాల ముఖ్య తారాగణంగా నటించారు. 1959లో విడుదలైన ఈ చిత్రం కోసం జంపన చంద్రశేఖరరావు రచించిన పాట ఇది. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి, కె ప్రసాదరావు.

తొలి ప్రేమతో చిగురించిన వలపుల తలపుల కన్నా కలవబోతున్న ఆనందమే ప్రేమికులకు చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. ఏకాంతాన్ని ఇష్టపడే ప్రేమికులు వారిద్దరికీ తెలిసిన ప్రదేశంలో కలుసుకోవడం సహజం. రానంతసేపు విరహంతో అలమటించినా ప్రేయసి లేదా ప్రియుడు ఎదురుపడగానే అంతసేపు

ఇక ఎప్పటిలాగే కలుసుకుందామనుకుంటారు. అనుకున్న సమయానికి అమ్మాయి వచ్చి అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఎంతసేపు రాకపోయేసరికి ఆశలన్నీ నిరాశలవుతాయి ఆ అమ్మాయికి. అతను రాడేమో, వేచి చూసిన ఈ కాలమంతా వృధా అయింది అనుకుంటున్న తరుణంలో మబ్బుల చాటు నుండి కనువిందు చేస్తూ చీకటిలో చందమామల ఆ అబ్బాయి ప్రత్యక్షమవుతాడు. మంచి మనిషి చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట, రచన శ్రీశ్రీ, సంగీతం సాలూరి రాజేశ్వరరావు, టి చలపతిరావు.

అతనిని చూసిన మోహావేశంలో తన గురించి అతని భావమేమిటో తెలుసుకోకుండానే తన హృదయాన్ని అతనికి అర్పించుకుంది. దివ్యతత్వాన్ని పరోక్షంగా పద్మావతి మాటల్లో పలికించారు కవి. అలౌకికమైన ఆనందలోకపు అంచుల్లోకి మనల్ని తీసుకెళ్లే ఈ మధురమైన గీతం శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోనిది. పాడినవారు ఘంటసాల పి సుశీల. రచన ఆత్రేయ. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

ఉదయం తాను చూసిన శ్రీనివాసుని రూపం మనసులో గాఢంగా ముద్రించుకుపోయిన భావనతో పద్మావతీదేవి ఒంటరిగా తన తోటలో విహరిస్తోంది. అతని మీద తన మనసులో అమేయంగా అప్రమేయంగా కలుగుతున్న ఆ ప్రేమ భావాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అలజడి రేగిన హృదయంతో చెలించిపోతోంది. తన మనసుని హరించిన ఆ నవమన్మధుడు ఎవరో, ఎక్కడివారో, ఎక్కడికి వెళ్లారో ఏమీ తెలియనితనంతో అతనిని తిరిగి ఎలా చూడాలో తెలియక తపించిపోతుంది పద్మావతి. తొలిసారిగా చూసిన చూపులతోనే మనసుని తన నుంచి హరించాడని, అనుమతి లేకుండానే తన మనసుపై వలపుని చిలికాడని,

దానికి కారణం చల్లని వెన్నెల కురిపించే జాబిలిలాంటి తన ప్రియురాలట. మనోభావం ఎక్కడ బయటపడుతుందేమోనని, మాట్లాడటం లేదని మాటలాడాలనుకున్న కనులను రెప్పలతో ఏమార్చుతోందని, సిగ్గులొలికే తన బుగ్గలు ఎక్కడ తనకు నిజాన్ని చెబుతాయేమోనని దోబూచులాడుతోందట తన ప్రియురాలు. తెరపై అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి అభినయించిన తీరు నయన మనోహరం. పి పుల్లయ్య దర్శకత్వంలో 1962 విడుదలైన సిరి సంపదలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను చారుకేశి రాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు మాస్టర్ వేణు, రచన ఆత్రేయ.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడూలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఇంటర్

0: ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం, తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఎంసెపై శ్రీమతి ప్రవీణ జయరామ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గుప్సెట్టి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.